త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని విన్నటువంటి సీతమ్మ తల్లి కొంత ఉపశాంతిని పొందింది, సంతోషాన్ని పొందినటువంటి ఆ తల్లి తరువాత మళ్ళీ

భయోద్వేగానికి లోనైంది. ఎందుకు భయోద్వేగం? అక్కడ రాక్షస స్త్రీలు కూడా ప్రణిపాతం చేసినట్లే కదా నిన్న చెప్పిన పరిస్థితిని బట్టి. అంటే మహర్షి వాల్మీకి రామాయణంలో కథ చెప్పడం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు సరిగ్గా అర్థం చేసుకోలేడేమోనని ప్రతి విషయాన్ని వివరించిన తాతగారిలా చాలా అందంగా వివరణ చేస్తూ చెప్తారు. కాబట్టి ఆయన అంటారు, సారాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్విర్భృశం రావణ తర్జితాచ కాంతార మధ్యే విజనీ విసృష్ట బాలీవ కన్యా విలలాప సీత రావణ తర్జితాచ. ఇప్పటికీ రాక్షస స్త్రీలు మారి ఉండవచ్చు, కానీ మారవలసిన వాడు ప్రధానంగా ఒకడున్నాడు, ఆయన రావణాసురుడు. ఆయన మారతాడన్న ఆశ కూడా లేదు. ఇప్పటికి వాళ్ళు మౌనం వహించినా, ఇప్పటికి వాళ్ళు సీతమ్మ పట్ల ఆనుకూల్యతని ప్రకటించినా, ఆమెకి నమస్కరించినా, ఈ విషయం రావణాసురునికి తెలిస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తాడు. తీసేసి ఇంకా అంతకన్నా కఠినంగా ప్రవర్తించగలిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. తప్ప వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రానో, అక్కడ ఉన్న కొద్ది మంది మారినంత మాత్రానో, ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రానో, త్రిజటాస్వప్న వృత్తాంతానికి ప్రభావితులై ఒక నమస్కారం చెయ్యడం వల్ల సీతమ్మ తల్లి జీవితంలో ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది అని చెప్పడం కష్టం. ఇది ఆవిడ పట్ల మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో ప్రశాంతత పొందడానికి అనువైన వాతావరణము అనగూడినట్లు కాదు. కారణం ఒక్కటే, మహర్షి చాలా స్పష్టంగా చెప్తుంటారు, సారాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భిర్భృశం రావణ తర్జితాచ కాంతార మధ్యే విజనీ విసృష్ట బాలీవ కన్యా విలలాప సీత. ఎవరో భయపెట్టి వెళ్ళిపోయారనుకోండి, చూడండి నేను చేస్తాను అని. చిన్నపిల్ల అది తలుచుకు తలుచుకు భయపడుతుంది. ఇప్పటికీ పరిస్థితి బాగున్నా, ఏం పర్వాలేదులే నాన్న, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అన్నా. పిల్ల దేనికి భయపడి ఏడుస్తుందంటే, రేపు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నాన్నగారండి మీరు ఉండరు కదా, మీరు ఆఫీసులో ఉంటారు కదా, నేను ఒక్కదాన్ని వచ్చేటప్పుడు కనపడి మళ్ళీ ఏమైనా అంటే అంటుంది. పిల్ల ఎలా భయపడుతుందో, బాలీవ కన్యా విలలాప సీత, ఒక చిన్నపిల్ల తలుచుకు తలుచుకు భయపడినట్టు. రావణ తర్జితాచ, రావణుడు ఇలా వీలు పెట్టి చూపించి మాట్లాడి వెళ్ళాడే, 2 నెలల లోపల నువ్వు నా పాన్పు చేరకపోతే నిన్ను సంహరించి నా ఉదయ పలహారంలో స్వీకరిస్తానని. ఆ మాట జ్ఞాపకానికి వచ్చి, నా జీవితంలో సుఖమన్న మాటకి శాంతి అన్న మాటకి అవకాశం లేదా అని ఆవిడ మళ్ళీ దుఃఖము యొక్క ఉద్వేగమునకు లోనైంది. రకరకాలుగా మనసులో తర్జించుకుంటుంది, చర్చించుకుంటుంది. చర్చించుకుని ఆవిడ అంటుంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జ్య మూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఈ శోకమునకు హేతు ఎక్కడుందో అటువైపుకి ఆవిడ మనసు మళ్ళింది. సహజం కదండి, ఒక ఉద్వేగం కలిగితే ఇది ఎందుకు కలిగింది అన్న పూర్వాపర విచారణ వైపుకి దాని మొదళ్ళని అన్వేషించడం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేత దానీం అంది ఆవిడ. కాలము నన్ను మోసగించింది, నన్ను లోభపెట్టింది. ఏ రూపంలో మోహపెట్టింది, లోభపెట్టిందంటే ఒక మృగం రూపంలో నన్ను వంచింది. ఎందుకంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. ఆవిడ దోషాన్ని రావణుడి మీద పెట్టట్లేదు, దోషాన్ని మారీచుడి మీద పెట్టట్లేదు. కాలః కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో, నేనే లెక్కలు కడుతున్నాను కాలస్వరూపంలో అంటాడు. అంటే వీడు గతంలో చేసిన పుణ్యమేమి, లెక్క కట్టి ఒక సుఖాన్ని ఇస్తాడు. వీడు గతంలో చేసిన పాపమేమి, లెక్క కట్టి దుఃఖాన్ని ఇస్తాడు. ఆయన సుఖాన్ని ఇద్దామన్నా కాలంలోనే ఇస్తాడు, దుఃఖం ఇచ్చినా కాలంలోనే ఇస్తాడు. కాలంలో ఈశ్వరుడు దుఃఖాన్ని సుఖాన్ని ఇచ్చేటప్పుడు ఆపు చెయ్యగలిగిన శక్తి మీకు నాకు లేదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనటువంటి స్వరూపము. ఆ కాలంలో మనిషి ఇవాళ ఏడుస్తాడు, రేపు నవ్వుతాడు, ఎల్లుండి ఏడుస్తాడు, ఆవులెల్లుండి నవ్వుతాడు.

నవ్వించి ఏడ్పించడానికే కాలం అనేటటువంటిది అలా నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే చితక్ కొట్టేసి మొహం మీద నీళ్లు తల్లి కాసిన మంచినీళ్ళు ఇచ్చినట్టు, మళ్ళీ వాడు దెబ్బలు తినడానికి సిద్ధపడడానికి వీలుగా కాస్త ఏదో పలహారం పెట్టి కొంచెం వాడు ఒక్క గంట పడుకుని లేచిన తర్వాత మళ్ళీ కొట్టినట్టు. కాలం ఏం చేస్తుందంటే పాప ఫలితాన్ని ఇవ్వాలి, పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి. కేవలం పాప ఫలితాన్ని ఇచ్చినా తట్టుకోలేడు, కేవలం పుణ్య ఫలితాన్ని ఇస్తే మీరు పట్టుకోలేరు. ఎందుకో తెలుసా అండి, కేవలం పుణ్య ఫలితం ఇచ్చారనుకున్న మహాత్ములు ఉంటారు. నేను వాళ్ళ జోలికి కానీ వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడటం లేదు. చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ వాళ్ళు వంగినట్టు ఎవరు వంగలేరు. చాలా ఐశ్వర్యం ఉంటుంది, వాళ్ళు చేసినట్టు ఈశ్వర కార్యం ఎవరూ చెయ్యలేరు. అది భక్తి, అది వినయం, అది కేవలం ఈశ్వరానుగ్రహం. ఎక్కడ అహంకరించడానికి హేతువు ఉండి కూడా అహంకరించట్లేదో అక్కడ ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉన్నది అని గుర్తు. అందుకే దాన్ని నువ్వు పాడు చేయకూడదు అంటే నువ్వు పొగడకుండా ఉండు అని చెప్పింది శాస్త్రం. నిజంగా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకున్నవాడవైతే ఎన్నడూ పొగడద్దు. చాటును పొగుడు, చాటున పొగుడు నీ మనసులో ఈశ్వరుడి దగ్గర ప్రార్థన చేయి. ఆయన ఇంకా అలా వృద్ధిలోకి రావాలి. ఈశ్వర ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడికి నీరు పెడితే అందం ఉంటుంది. ప్రవహించని చోటికి నీరు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? ఎక్కడ ఈశ్వర కార్యమునందు విచ్చించడానికి సిద్ధంగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం కలగాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పు కాదు. ఎందుకో తెలుసా అండి, అది లోకోపశాంతికి ఈశ్వర కార్యానికి పనికొస్తుంది. 5 పైసలు ఈశ్వరుడి గురించి సమాజం గురించి విచ్చించని వాడు నీకు నమస్కారం చేశాడని నీవింకా వాడికి ఐశ్వర్యం కలగాలని ఆశీర్వచనం చేయొచ్చా అంటే నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆయన వలన ప్రయోజనమేమి, ఆయన వినయమేమి, ఈ రెండూ పరిశీలించవలసి ఉంటుంది. దీన్ని బట్టి ఆశీర్వచనం చేయాలి తప్ప పొగడ్డం అన్నది ఎప్పుడూ చేయకూడదు. మీరు చాలా గొప్పవారండి, చాలా బాగా చేస్తున్నారండి, మీరు అదే పనిగా పొగిడారనుకోండి, ఆయనకి లేని అహంకారం మీరు తెచ్చిపెట్టినట్టు, ఆయన పతనాన్ని మీరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎప్పుడూ పొగడకూడదు. పొగడడం చాటున, ఆశీర్వచనం గుప్తం, ప్రార్థన గుప్తం, లోపల కోరుకో అంతే. ఈశ్వర ఆయనకి అభ్యున్నతిని కృపచేయి అని త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి అడుగు. అది పెద్దలు నడవవలసినటువంటి మార్గము అని మనకి విజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆవిడంటోంది కాలరూపంలో వచ్చింది నాకు, కాలమే మృగం రూపంలో వచ్చింది, వచ్చి నన్ను లోభ పెట్టింది. లేకపోతే ఇన్నాళ్ళు రాముడుంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదని ఐశ్వర్యమే వదిలేసిన దాన్ని, అంతఃపురమే వదిలేసిన దాన్ని, పరిజనాన్ని వదిలేసిన దాన్ని, బంధుజనాన్ని వదిలేసిన దాన్ని, అత్తమామలను వదిలేసిన దాన్ని, లక్ష్మణస్వామి వద్దు వదినా నా మాట విను అని మారీచుడు అని స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుందా మృగం, మీరు ప్రాణాలతోనైనా తెండి చంపైనా తెండి అని ఎందుకు పంపించినట్టు? అంటే కాలము నన్ను లోభ పెట్టింది ఈ కష్టాన్ని అనుభవింప చేయడానికి. కారణం మా అల్పభాగ్యం, నేను పూర్తి స్థాయిలో సుఖాన్ని పొందడానికి యోగ్యతను కలిగిన దానను కాను. ఇది ఒక సాధకుడైనటువంటి వాడు కష్టంలో ఉన్నప్పుడు తనని తాను చక్కగా సమాధానపరుచుకునేటటువంటి ఒక గొప్ప స్థితి. అంటే ఇతరుల మీదకి నెపం నెట్టకుండా తనని తాను విచారణ చేసుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. కాబట్టి నూనం సకాలో మృగరూపధారి మా అల్పభాగ్యాం లులుభేత దాని యత్రార్యపుత్ర విసర్జ మూఢ. యత్రార్యపుత్ర, ఒక మృగం కోసం నేను రాముణ్ణి వదిలేశాను. వదిలేయడం ఎలా వదిలేశాను? రాముణ్ణి వదిలేయలేదు. రామానుజం లక్ష్మణ పూర్వజంచ, వదలడంలో ఒక తప్పు మార్గంలో వదిలేను అన్నాడు. రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేసింది? రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేదు. మృగం కోసం పింకి పట్టు పట్టడం తప్పయింది, కానీ రాముడు తాను శారీరకంగా అక్కడ లేకపోయినా రక్షణ మాత్రం ఉంచాడు. ఏ రూపంలో? లక్ష్మణస్వామి రూపంలో. తను రాముణ్ణి వదిలిపెట్టుకోవడం ఎవరిని వదిలిపెట్టి చేసింది? లక్ష్మణుణ్ణి పంపించి చేసింది. అప్పటికా పరిస్థితిలో సీతమ్మరి తప్పు లేదని మీరన్నా లక్ష్మణస్వామి వెళ్ళిపోయేటట్టు మాట్లాడిన మాటలో వ్యగ్రత పాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయేమో, అది కట్టి కొడుకుతుండుండొచ్చు. కాబట్టి రామానుజం లక్ష్మణుణ్ణి వదిలేనే, అది
రాముని వెనకనున్న వాడిని వదిలిపెడితే

లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయ్యాను. ఎంత గొప్ప శ్లోకం అండి నిజంగా. ఎత్ర ఆర్యపుత్ర విసర్జ మూఢ, మూఢురాలనై నేను ఆర్యపుత్రుణ్ణి రాముణ్ణి వదిలిపెట్టాను. రాముణ్ణి నేను ఎన్నడూ వదలలేదు, కానీ రామానుగ్రహాన్ని లక్ష్మణస్వామి రూపంలో ఉంచినప్పుడు అది వదిలేయడమే రాముణ్ణి వదిలేయడం. ఈశ్వరానుగ్రహం మీకు ఎలా కలుగుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని యొక్క భక్తుల రూపంలో, ఈశ్వర ప్రసాద రూపంలో, ఈశ్వర నిర్మాల్య రూపంలో మీ దగ్గరికి వస్తుంది. మీకేదో అభ్యున్నతి ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి సర్వేశ్వరుడు, మీకేదో ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వాలండి, అదేం సామాన్యమైంది కాదు, ఏదో చాలా పెద్ద ఫలితం ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఏం చేయాలి? తనని నమ్ముకున్న వాడికి మీతో ఇంత అన్నం పెట్టించాలి. ఇప్పుడు ఆయన తిన్నాడనుకోండి, ఇప్పుడు మీరు చేసే కొన్ని కోట్ల యజ్ఞయాగాదుల కన్నా దాన్ని ఈశ్వరుడు ఎక్కువ చూస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు పట్టాడు అన్నం తిన్నాడు ఈయన దగ్గరని, అది వేసుకుంటాడు ఖాతాలో. ఈశ్వర నిర్మాల్యం మీకు వస్తుంది, ఏదో ఒక గొప్ప ఈశ్వరుడి మెడలో అలంకారం చేయబడిన ఒక హారాన్ని మీకు ఇస్తారు. మీరు తీసుకెళ్ళి వెంటనే మీ కారు కేశారనుకోండి, ఉపద్రవం వస్తుంది. దుర్వాసో మహర్షి ఇచ్చిన మాల తీసుకెళ్ళి ఇంద్రుడు ఐరావతం మీద వేస్తే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. మీరు దాన్ని వాసన చూసి కళ్ళకద్దుకొని స్వీకరించి పక్కన పెట్టుకోవడమో, ఇంటికి తీసుకెళ్లడమో, లేకపోతే నీటిలో విడిచిపెట్టేయడమో ఏదో చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు దాన్ని తీసుకెళ్లి హేయమైన ప్రయోజనానికి వాడుకుంటే, ఈశ్వరానుగ్రహం కలగడం ఒక ఎత్తు, దాన్ని మీరు నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. కలుగుతుంది కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా అండి, తెలుసుకోలేరు నాకు కలిగిందని విడిచిపెట్టేసుకుంటారు. అది విడిచిపెట్టుకుంటే ఏమవుతుందంటే రాదు, అది అలా నిలబడడం కుదరదు, మళ్ళీ జారిపోతుంది. చాలామంది విషయాల్లో జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ ఒక్క కోణంలో ఉపన్యాసాన్ని తిప్పడం చాలా సమయాన్ని తీసేసుకుంటుంది, కానీ మీరు దాన్ని గమనించవలసి ఉంటుంది. మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎన్నడూ మీ దగ్గరికి ఈశ్వరుడిగా రాడు. రామచంద్రమూర్తి రావాలంటే మీ దగ్గరికి ఏం కోదండం పట్టుకుని వస్తాడు అనుకుంటున్నారా? అలా ఏం రాడు. రాముడు రావాలి అనుకుంటే మీరు బాగా పరాకుపడడానికి అవకాశం ఉన్నప్పుడే వస్తాడు. వచ్చి అప్పుడు అడుగుతాడు ఏదో, మీరు అప్పుడే విసుక్కుంటారు, ఆయన నవ్వేసి వెళ్ళిపోతాడు. మీరప్పుడు కానీ గ్రహించుకుని పెట్టగలిగారనుకోండి, మీరు పెట్టిన దానికి అక్షయ ఫలితాలు ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహము ఎవరి యందు ఉన్నదో ఒక ఈశ్వర ప్రసాదమైన పువ్వు. అలా వెళ్ళిపోతుంటే మీకు ఒక పువ్వు కనపడింది అనుకోండి, ఈశ్వర పాదముల మీద ఉండవలసిన పువ్వు ఓ తల్లి తల్లో పెట్టుకుంది, అది ఆమె చూసుకోలేదు, ఆవిడేం కావాలని కింద పడేదిగా పువ్వు, కింద పడిపోయింది. ఇప్పుడు మీరు ఆవిడ తల్లలోంచి పడిపోయిందని మీరు వదిలిపెట్టేయకూడదు, మీరు దాన్ని తీసి కళ్ళకత్తుకుని పక్కన పెట్టేయాలంటే. మీ ముందు సీతమ్మ నడుస్తోంది, సీతమ్మ తలలోంచి పువ్వు జారి పడింది, మీరేం చేస్తారు? ఎవరినైనా తొక్కనిస్తారా? అమ్మో మా అమ్మ మా తలలోంచి పడిందని కళ్ళకద్దుకుని ఓ పక్కన పెట్టరు? అంతే మీ భావన. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. మీరు దాన్ని పొందడం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ఒక్కొక్క పని వలన ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, దాన్ని మీరు అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకని కదండి సుందరకాండ అయింది. లేకపోతే ఈశ్వర ప్రసాదం అండి అని ఓ పువ్వు ఇచ్చారనుకోండి, ఎక్కడ ధరించాలి మీరు దాన్ని? తల మీద పెట్టుకోవాలి. అంతేగాని ముందే తీసుకెళ్లి చెవిలో పెట్టుకోకూడదు. చెవిలో పెట్టుకోమని ఎక్కడా లేదు, ఏ మంత్రంలోనూ లేదు. చెవిలో ఎందుకు పెట్టుకుంటాడంటే తల మించి కింద పడిపోతుంది కాబట్టి. కానీ ముందు ఎక్కడ పెట్టుకోవాలి? కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుని అప్పుడు తలకి జుత్తే లేదు, అది కింద పడిపోతుంది అనవసరంగా, ఎక్కడన్నా తొక్కుతారేమో అనుకుంటే, నువ్వు ఇంకా ఉంచుకుందాం అనుకుంటే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో కూడా స్థిరత్వం ఉండదు, కళ్ళజోడు ఉన్నవాడికి అసలు ఉండదు, వాడు ఇలా అంటాడు, అది ఊడి పడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక భద్రమైన స్థానం నీకు కనపడగానే తీసి ఎవరు తొక్కరన్న చోట ఉంచేసేయాలి. ప్రసాదం శిరసా గృహామి, నేను ఈశ్వర ప్రసాదమును శిరస్సునందు ధరించుతున్నాను. అంతేకాని చెవిలో పెట్టుకుంటున్నానని మంత్రాలు లేవు. కాబట్టి మీరు దాన్ని ఎలా శాస్త్రం చెప్పిందో దాన్ని మీరు అలా పొందడంలో ఉంటుంది శ్రద్ధ. సాశ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తూపలభ్యతే, దాని వలన మీకు ప్రసాదం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈశ్వర ప్రసాదం ఇస్తున్నారండి అన్నారనుకోండి, మీరు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. ప్రసాదమే అనుగ్రహం. ప్రసాదాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, అనుగ్రహాన్ని విడిచిపెట్టేసినట్టే.

కాబట్టి సీతమ్మ అంటోంది, నేను రాముణ్ణి వదిలిపెట్టలేదు, కానీ రాముడు ఎందుకు జారిపోయాడు? రాముడు తన అనుగ్రహాన్ని ఏ రూపంలో ఉంచాడో దాన్ని నేను వదిలిపెట్టేశాను. అది నన్ను ఒక పట్టాను వదిలేది కాదు, తనంత తాను వెళ్ళిపోవడం తప్ప నిలబడడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాను. నేను ఆనాడు మాట్లాడిన మాటలలో కించిత్ వ్యగ్రతా దోషం ఎక్కువే ఉందేమో, అంత మాట్లాడకుండా ఉండవలసిందేమో. ఇప్పుడు ఆవిడ పరివేదన చెందుతోంది ఆ తల్లి, చాలా మంచి స్థితి. నేనైతే వ్యక్తిగతంగా సీతమ్మ తల్లి ఆనాడు ఉన్న పరిస్థితులలో ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎంత మాత్రమూ తప్పుపట్టాను. నేను అరణ్యకాండ చెప్తున్నప్పుడే సమర్థించాను, నేను వ్యక్తిగతంగా అది దోషము అని ఒక్కనాటికి అంగీకరించాను. కానీ ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళు ఖేదపడ్డారేమో అని ఆలోచన చేయడాన్ని మాత్రం తప్పుపట్టడానికి వీల్లేదు. అది సౌశీల్యం, చాలా గొప్ప లక్షణం, అది చాలా మంచి పరిస్థితి కదండి. అరే నేను అన్నానని వాళ్ళు బాధపడ్డారేమో అని ఆలోచించగలగడం ఒక ప్రజ్ఞా విశేషం, ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి నేర్పరితనం. కాబట్టి తల్లి అంటోంది, నూనంసకాలో మృగరూపధారి మామల్పభాగ్యాంలులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర హా జీవలోకస్య హిత ప్రియశ్చ వధ్యాం నమాం వీత్సిహి రాక్షసానాం. ఓ రామ, మీరు సత్యవ్రత, సత్యము వ్రతముగా కలిగిన వాడ, దీర్ఘబాహో చాలా పొడుగైన చేతులున్నవాడ, అంటే రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడ. హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము కలిగి అవతల వారిని ప్రసన్నముగా ఉంచగలిగినటువంటి దర్శనము కలిగినటువంటి వాడా. జీవలోకమునకంతటికీ కూడా హితమును ప్రియమును చెయ్యగలిగినటువంటి వాడా. నన్ను రాక్షసులు వధించబోతున్నారు, నీకు ఈ విషయం తెలియదు కదా. నీ యందు అత్యంత ప్రీతి కలిగిన దానిని, నీకు అత్యంత ప్రీతి కలిగిన దానిని రాక్షసులు వధిస్తున్నారు. నీ యందు రక్షించగలిగిన సమర్థత ఉంది, కానీ నాకు రక్షణ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నేను ఇక్కడ ఉండిపోయానని నీకు తెలియదు కదా. ఎంత అంటే, ఆవిడ నింద దగ్గరికి వెళ్ళలేదు. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ఇది ఎలా ఉంటుందంటే, వ్యగ్రత భగవంతుడి వైపుకు వెళ్ళడం కూడా అభ్యున్నతి హేతువే, అన్ని వేళలా కూడా కాదు. ఉపాసన తీవ్రత ఎందు సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి భగవంతుణ్ణే నిలదీయడం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకనంటే మీరు చూడండి, ఎక్కడ ప్రీతి ఎక్కువ ఉందో అక్కడే ఈ నిలదీయడం అన్న లక్షణం ఉంటుంది. అనుమానం కూడా ఎక్కడుంటుందో తెలుసా అండి? అనుమానము అంటే నా ఉద్దేశంలో పిచ్చి పిచ్చి అనుమానాలని కాదు, నేను అటువంటి వాటి గురించి నేను మాట్లాడలేదు. శంక అంటే క్షేమ సంబంధమైన శంక ఎక్కడుంటుందంటే, ప్రీతి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ శంక ఉంటుంది. పిల్లల యందు ప్రీతి ఎక్కువ ఉంటే పిల్లలు రావడం కొంచెం ఆలస్యమైతే బెంగ ఉంటుంది మనసులో. తల్లి విషయంలో ఇది మరింత బాగా తెలుస్తూ ఉంటుంది. అమ్మ ఎందైతే, ఆయన ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాడు పర్వాలేదు, ఆవిడ మాత్రం ఎందయింది ఇంకా పిల్లాడు రాలేదు, ఎందయింది ఇంకా పిల్లాడు రాలేదని తిరుగుతుంటుంది. ఎందుకంటే రాశీభూతమైన ప్రేమ తల్లి కనుక ఇంకొక అరగంట దాటితే వీడికి ఏం అవలేదు కదా అంటుంది. అంటే శంక ఎందుకు వస్తుంది అంటే ప్రేమ వలన వస్తుంది. కాబట్టి ఇది క్రమక్రమంగా పెరుగుతుంది ఈ భావన. నన్ను రాముడు రక్షించలేదు అన్నది ఆవిడ ఎందు ఈ వ్యగ్రత ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే, క్రమంగాను చేయి నేను చేసిన ఉపాసన వ్యర్థమైపోయింది అన్న స్థితి వైపుకి వెళ్ళిపోతుంది. ఏ భక్తుడి హృదయంలోంచి వెళ్ళినా అలాగే వెళుతుంది. ఒక భార్య భర్త నుంచి రక్షణ కోరుకున్నది, ధర్మమునకు కట్టుబడినది, తన భర్త చేతనే తాను రక్షింపబడాలనుకున్నది, ఒకనాడు ఏం చేస్తుంది? ఆయన్నే దెబ్బలాడుతుంది. అప్పుడు మీరు దెబ్బలాడడంలో ఉన్న ప్రీతిని గమనించాలి. ఇది భర్తృత్వంలో ఉన్న గొప్పతనం. అందుకని పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎన్నడూ భార్య ఇలా చేతులు కట్టుకుని నించుంటే అసలు అది దాంపత్యం కాదు, ఒక్కనాటికి దాంపత్యం కాదు, అందులో ఏదో తేడా దాంపత్యం అని గుర్తు. భార్య ఎప్పుడో అప్పుడు భర్తని నిలదీయాలి, ఆయన్ని దెబ్బలాడాలి. అంటే ఏమండి మీరు ఏమిటి బోధ చేస్తున్నారు మాకు అనుకోకండి. నా ఉద్దేశం ఇప్పుడు ఏదో వ్రతం కింద పెట్టుకుని ఇవాళ రాత్రే ప్రారంభం చేయమని కాదు.
ఇప్పుడు ఏదో మనసు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడి ఆ బాధ కలిగినప్పుడు భర్త

అని ఏ సుఖపడ్డాను మీ వల్ల, ఏం సుఖపెట్టారు, ఎప్పుడు ఇంతే అందనుకోండి. మీరు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. దాన్ని యథాతథంగా అలా తీసుకుని వెంటనే నన్ను అంటే నిన్ను నేను ఏనాడు సుఖపెట్టలేదనమాట, నా వల్ల నువ్వు ఏ సుఖమో పొందలేదనమాట, అయితే పుట్టింటికి వెళ్ళిపో అనకూడదు. ఎంత ప్రేమ నా మీద ఉండబట్టి నా వలననే సుఖపడాలన్న కోరిక ఉన్నది కాబట్టి ఇంత సుఖం నా వల్ల తక్కువైతే నన్ను ఏనాడు సుఖపెట్టారంట. చూసావా ఎంత ఇది, ఇంకోళ్ళ వల్ల పొందలేదా ఏం, వాళ్ళ అన్నదమ్ములు బోల్డ్ పెడతారు ఆవిడికి, వాళ్ళ నాన్నగారు బోల్డ్ పెట్టగలరు, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ పుచ్చుకోదు. 10,000 రూపాయల చీర తండ్రి గారు కొనివ్వనివ్వండి, సంతోషం లేదు. భర్త 500 రూపాయల చీర కొనివ్వనండి, పరమ సంతోషం. భర్త చక్కగా ఉందో ఆయన ఈ చీర అన్నాడు అనుకోండి, గజారోహణం. తండ్రి గారు అన్నదమ్ములు అందరూ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా, నీ మొహం ఏదో ఉందిలే అన్నాడు అనుకోండి ఆయన, ఆవిడకేం ప్రీతి ఉండదు. ఇంతమందికి నచ్చింది మీ కళ్ళకి మాత్రం నచ్చదంటుంది. అది భర్త భార్య యొక్క ప్రీతిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు. అంతేగాని దెబ్బలాడిందని చూడకూడదు, అది భర్తృత్వం అంటే. ఆ సమర్థత, ఆ విశాల హృదయం, ఆ అవగాహన ఉన్న చోట్ల అదొక మధురిమ. అందుకే ఆ దెబ్బలాట్లో కూడా నువ్వు మధ్యలోకి వెళ్ళొద్దన్నారు. భార్యాభర్తల మధ్య దెబ్బలాట కూడా చివరికి మధుర స్మృతి అవుతుంది, నీకెందుకు? అసలు ఎప్పుడు వేలు పెట్టకో వాళ్ళిద్దరి మధ్యలో. నువ్వు ఒక్కటే కోరు వాళ్ళిద్దరు అలా ఉండాలి కలిసి, అంతే, ఇంకొకటి లేదు దాంపత్యంలో. కాబట్టి ఎంత గొప్పగా ఆవిడ మాట్లాడుతుందంటే, ఇప్పుడు వ్యగ్రత భర్త ఎందు పొందకపోతే ఎవరు ఎందు పొందుతుందండి? మరి అలా పొందకపోతే అసలు మధురిమ అన్న మాటకి దాంపత్యం అన్న మాటకి అర్థం ఏమిటి? మీ ఆవిడ మిమ్మల్ని దెబ్బలాడచ్చు, సీతమ్మ రాముడిని ఏమనకూడదు, ఏమిటి మీకు ఆ సంకుచితత్వం? వాళ్ళు నరుడి కథ, వాళ్ళు కూడా ఆదర్శ దాంపత్యం అంటే నేనంటాను ఆవిడ భర్తను అనాలంట, ఏం మీకేమైనా అనుమానమా? నాకైతే లేదు, అలా అంటేనే నేను ఆదర్శ దాంపత్యం అంటాను. ఆదర్శ దాంపత్యం అన్న మాట అలా ఉన్నప్పుడే బాగా పొసగుతుంది, లేకపోతే దానికి ఏమీ అందం ఉండదు. ఇంకా మీరు ఎప్పుడూ యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటే ఆయన సంతోషిస్తే ఆ ప్రేమకు అర్థం ఏంటండి? నేను ఏదో మంచిగా ఉండి నేను చేసి పెట్టినన్నాళ్ళు, నేను జీతం తీసుకొచ్చినన్నాళ్ళు, నాకు గౌరవం ఉన్నన్నాళ్ళు నన్ను మా ఆయనని పొగిడేసి నేను ఎప్పుడో ఒకసారి నీ మోహన్ నీకేం తెలుసు నీ చెప్పినట్టు చెయ్యి అన్నాను అనుకోండి, ఇంకా అక్కడి నుంచి వెంటనే నన్ను అంత మాట అనేశారు నీ మొహం అనేశారు అని చెప్పేసి దాని మీద విరుచుకు పడిపోయింది అనుకోండి మా ఆవిడ, అంటే నేను ముద్దు ముద్దుగా నా తల్లి నా బుజ్జి అన్నన్నాళ్ళు భార్య ఏదైనా ఒక్క మాట అంటే భర్తని కాను, ఎందుకన్నారు? పెట్టినా ఆయనే తిట్టినా ఆయనే, కాబట్టి ఏమిటి దానికి పెద్ద విశేషం ఏమిటి అందనుకోండి, అది ప్రేమకు అర్థం కదండి. అంతేగాని ఎప్పుడూ అనుకూల్యత అంటే ఆయన చెప్పిన ఈవిడ నడుచుకోవడం మంచిది, అది కూడా పాతివ్రత్యమే, నేను కాదంటలేదు, కానీ అలా సీతం ఉంటేనే పాతివ్రత్యం అని మీరు సిద్ధాంతాలు చేయకండి, తప్పది. మీ అవగాహన అనేది దోషం ఉందని గుర్తు, అది ఎప్పుడూ దోషం కాదు. స్వేచ్ఛ ఉంటుంది భగవంతుని యందు భక్తునికి, భర్త యందు భార్యకి, ఈ ఇద్దరికి ఎప్పుడు ఉంటుంది. ఈ హద్దు దాటకూడదు ఎవరి విషయంలోనో తెలుసా అండి? ఒక్క గురువు గారి విషయంలో మాత్రం శిష్యుడు దాటకూడదు. మా ఇద్దరి ప్రేమ చాలా గొప్పదని చెప్పుకోవడానికి, మా గౌరవం చాలా గొప్పదని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు గురువుగారిని అంటుంటానండి, అలా అస్సలు అనకూడదు. అనకూడదు ఎవరిని అంటే, కలలో కూడా నింద చెయ్యకూడని వ్యక్తి ఒక్క గురువే. ఒక్క గురువు విషయంలోనే ఆ హద్దు, తప్ప భార్యాభర్తల మధ్య ఆపాటి మాట ఉండడం అనేటటువంటిది సహజంగా ఉంటుంది. భగవంతునికి భక్తునికి మధ్య ఎప్పుడు ఉంటుంది. ఎవడబ్బా సొమ్మని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాసు గారు అనలా? అది మీరు వెంటనే అదొక మహాదోషము అని సిద్ధాంతం చేయకూడదు దాన్ని. కాబట్టి ఆవిడంటోంది ఇప్పుడు, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణాం. దీనికి రాముడు పట్టించుకుంటే అసలు ఎప్పుడూ రాకూడదు ఈ మాటకి. స్వీకరించగలిగిన హృదయం గొప్పదైతే భార్య ఆర్తి అర్థమవుతుంది. కాబట్టే సుందరకాండ బహుభంగిమల సుందరకాండ దాంపత్యం ఎలా ఉండాలో నేర్పుతుంది. ఎందుకు నేర్పుతుందో తెలుసా అండి? ఒక కుటుంబంలో అసలు భార్యకి భర్తకి మధ్య సరి అయిన అవగాహన ఉంటే అదే ఐశ్వర్యహేతువు. ఆ ఇల్లు వృద్ధిలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య అంత

చక్కటి అనుబంధం ఉంటే, వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి ప్రేమ ఉంటే, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, బంధుగణం మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆవిడ నవ్వుతూ ఆయన నవ్వుతూ ఉన్నాడనుకోండి, అంతకన్నా ఐశ్వర్యం ఏమిటండి ఇంటికి? దంపతులు అంటే అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంటోంది, అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. నేను భూషయనం చేశాను ఇన్నాళ్ళ నుంచి, నేను నా ధర్మం ఏదో అదే పాటించాను. ఎందుకని ఆమె అయోనిజ, ఇలా పాటించాలనేం లేదు. కానీ నేను నరకాంత యొక్క ధర్మానికి నన్ను నేను కట్టుకున్నాను, పతివ్రతా ధర్మానికి కట్టుబడ్డాను. కట్టుబడి నీవే వచ్చి రక్షిస్తావని నేనొక పతివ్రతగా ఇన్నాళ్ళు ఇంత కష్టపడి రామా రామా రామా అని ధ్యానం చేస్తూ ఉన్నాను. పతివ్రతాత్వం విఫలం మమేదం, నా పాతివ్రత్యం విఫలమైపోయింది. కారణమేమి? నువ్వు రాలేదు, నన్ను రక్షించలేదు. కృతం కృతఘ్నేష్వివ మనుషాణం, కృతజ్ఞుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే ఎలా ఉంటుందో, నీలాంటి భర్త పట్ల నా పాతివ్రత్యం అలాగే ఫలించిందండి. అధిక్షేపణ అని మీరు అనుకోకండి, ఆవిడ పరిస్థితిని మీరు ఆలోచించండి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటారు. మీరు ఆఫీసులో కూడా ఒక తప్పు చేశారనుకోండి, అది తప్పు అని తెలిసినా కూడా వెంటనే ఉద్యోగం తీసేయడమో లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేసేయడమో ఏం చేయరు. నువ్వు ఫలానా ఫలానా తప్పు చేశావు, హెన్స్ యు ఆర్ డైరెక్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ ది రీజన్స్ యాజ్ టు వై డిసిప్లినరీ రియాక్షన్ డీమ్డ్ ఫిట్ షుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ అగెయిన్స్ట్ యూ. యువర్ ఎక్స్ప్లెనేషన్ టు షుడ్ రీచ్ ది అండర్సైన్డ్ విత్ ఇన్ 3 days ఆఫ్ ది రిసీట్ ఆఫ్ దిస్ మెమో, ఫెయిలింగ్ విచ్ ఇట్ విల్ బి కన్స్టిట్యూట్ దట్ యు హావ్ నథింగ్ టు ఆఫర్ అండ్ యాక్షన్ డీమ్డ్ ఫిట్ విల్ బి ఇనిషియేటెడ్ అని రాస్తాడు ఛార్జ్ షీట్లో. నువ్వు 3 రోజుల లోపల ఈ తప్పు ఎందుకు చేశావో చెప్పు. నువ్వు ఆ పరిస్థితులను చెప్పలేకపోతే చెప్పడానికి నీ దగ్గర ఏమీ లేదని భావించి నేను తగిన క్రమశిక్షణ చర్య తీసుకుంటానంటాడు, తప్ప వెంటనే ఏమీ చర్య తీసుకోరు. ఇప్పుడు మీరు ఏదో చెప్పారనుకోండి, చెప్పి ఏదో పై పరిస్థితుల్లో నేను తప్పు చేశాను కాబట్టి అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ ఏ లీనియంట్ వ్యూ మే ప్లీజ్ బీ టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్, హవెవర్ ఐ అష్యూర్ యూ సార్ దట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ అని మీరు ఒక సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, పై పరిస్థితుల్లో నేను ఏదో తప్పు చేశాను కానీ ఇక ముందు చేయను, కాబట్టి మీరు ఈసారికి దాన్ని తేలికగా తీసుకుని క్షమించవలసిందే. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే, నువ్వు తప్పే చేశావు, హవెవర్ ఏ లీనియంట్ వ్యూ ఈజ్ టేకెన్ అండ్ ది మెమో డ్రాప్డ్, స్టిల్ యు ఆర్ కాషన్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని సంతకం పెట్టిస్తాడు కదా. అంతేగాని ఇంక్రిమెంట్ ఏం కట్ చేసేయడు. అధికారి తలుచుకుంటే లీనియంట్గా తీసుకోవడం అన్నది ఉంది కదా. మీ అందరూ, మీలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీకు తెలీదా ఏమి ఈ పరిస్థితి? కాబట్టి ఏ పరిస్థితులలో అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంది. సీతమ్మ తల్లి అలా అనేసిందని వెంటనే మీరు అన్నన్నా అనేయకూడదు. ఎంత కష్టంలో ఆవిడుంది ఇవాళ, ఇంత కష్టంలో చెప్తోంది, వీళ్ళు మారారన్న నమ్మకం లేదు, రావణుడు మారడు మారలేదు, ఏమిటి నా పరిస్థితి? నువ్వు రక్షిస్తావని 10 నెలలు ఎదురు చూశాను, నా ఎదురుచూపు ఫలించలేదు. కాబట్టి కృతం కృతజ్ఞీషువ మానుషాణం, కృతజ్ఞుడికి ఉపకారం చేస్తే తిరిగి ఎలా ఉపకారం చెయ్యడో అలా నీ యందు నేను పాటించిన పాతివ్రత్యము విఫలమైనది. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను పాతివ్రత్యంతో ఇంకా ఎదురు చూడడంలో అర్థమే ఉంది. కాబట్టి మోగోహి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నిత్వమిద ఇదం నిరర్థం యత్వాం న పశ్యామి కృషా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. నీ దర్శన భాగ్యం కరువైపోయింది, తిరిగి నిన్ను కలుసుకుంటాను అనేటటువంటి ఆశ నశించిపోయింది, కాబట్టి ఇక నాకు నిన్ను కలవకుండా ఉండగలిగినటువంటి శక్తి లేదు. భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? 2 కోణాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. గబుక్కుని దోషం కింద తీసేసుకోవద్దు. ఒకటి, నీవింత కృతజ్ఞుడవు కనుక నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీకు ఆ పాఠం చెప్పాలి, నేను రావణుడు కోరుకున్నట్టు ప్రవర్తిస్తాను, ఒక లక్షణం. అప్పుడు ఆ భక్తికి అర్థం లేదు. అంటే నువ్వు రక్షించలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, అప్పుడు అది భక్తి ఎలా అవుతుంది? 2, నువ్వు నన్ను వచ్చి రక్షించలేదు కనుక, నిన్ను చూడకుండా నేను ఉండలేను కనుక, నేను ఈ శరీరంతో శరీరంలో ఉండి నిన్ను చూడకుండా ఈ మాంసనేత్రాలు ఈ మనసు తట్టుకోలేవు కనుక, ఇంత బాధపడే కన్నా ఈ బాధలకి చరమాంకంగా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు ఇది భక్తి వ్యగ్రత. కాబట్టి మొదటి కోణాన్ని తీసుకుంటే భక్తిలో దోషం,
ఆ భక్తి యొక్క వ్యగ్రత చాలా తీవ్రమైపోయిందని గుర్తు ఏమిటంటే అసలు ఇంక ఈ శరీరంతో ఉండదు.

శరీరంతో ఉండనండం మరి ఒప్పేనండి, ఖచ్చితంగా తప్పే, ఉండను అని అనకూడదు. కానీ ఆ వ్యగ్రత అటువంటిది, ఆ వ్యగ్రతలో ఆవిడ అంత మాట అంది కాబట్టి నేను ఉండలేను. సాజీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహిమేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య. కాబట్టి ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టేయడం అంటే అది ఏదో అదేంటే ఓ ఎండిపోయిన పుష్పమాల తీసి విడిచిపెట్టేయడంతో సమానం కాదు. అది విడిచిపెట్టేయడానికి ఒక రెండు సాధనములు కావాలి, కాస్త విషయం ఇవ్వాలి, ఇస్తే తాగేస్తే వెళ్ళిపోతుంది ప్రాణం, లేకపోతే ఓ పదునైన ఆయుధం ఒకటి దొరకాలి, దొరికితే దాంతో పొడి చేసుకుంటే చచ్చిపోవచ్చు. నాకు ఈ రెండు ఇచ్చేవాళ్ళు ఎవరంది ఆవిడ? ఇప్పుడు ఆవిడ ఎప్పుడు శాంతిగా ఉంటుంది? ఆవిడ మొగుడి మీద అలిగొచ్చి ఏడవట్లేదు, మొగుడు కనపట్టం లేదని ఏడుస్తాను. ఇప్పుడు ఆవిడని భర్త దగ్గర వదిలేస్తే సంతోషంగా ఉంటుంది, వదలడం అలా ఉండలేదు, చచ్చిపోతుంది. విషం ఒక ఆయుధం, వాడు కాదు, ఎవరు ఇవ్వరు. ఇది రాక్షసత్వము యొక్క పరాకాష్ట అని ఆవిడంది. ప్రవేశమానా పరిశుష్క వక్త్ర నవోత్తమం పుష్పిత అససాద. ఆవిడ ఇతీవ దేవి బహుధా విలప్య సర్వాత్మనారామ మనుస్మరంతి. ఆవిడ ఏడ్చి ఏడ్చి ఏడ్చి సర్వాత్మన అన్ని విధములుగా రాముణ్ణే స్మరిస్తూ, అంటే అంత భక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహాపతివ్రత. ఇప్పుడు ఈ దోషం ఆయన ఖాతాలోకి వెళుతుంది, రావణుడి ఖాతాలోకి. కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుంది. ఎలా విడిచిపెట్టాలి? ఒక్కటే విడిచిపెట్టాలి. ఇక ఇప్పుడు బయట నుంచి వచ్చే సాధనం లేదు కాబట్టి తన దగ్గర ఉన్న సాధనంతో చచ్చిపోవాలి. శోకాభితప్తా బహుధా విచింత్య సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా బుద్భద్యవేణ్యుద్గ్రథనేన శీఘ్రం అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితాసా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వా ధనగస్య తస్య. ఎంతసేపు నడవాలి ఈ కథలా? శుభం వైపుకి వెళ్ళాలిగా ఈ కథ, సీతారాముల యొక్క సమాగమం వైపుకి వెళ్ళాలిగా, పట్టాభిషేకానికి వెళ్ళాలి, రావణ వధ జరగాలి. రావణ వధ జరగాలి అంటే ఇప్పుడు పైన కూర్చున్న ఆయన మాట్లాడడం మొదలు పెట్టాలి, ఆ ఉంగరం ఇచ్చేయాలి. ఆయన పారవశ్యంతో చూస్తున్నారు ఆవిడ్ని, ఆవిడ పాతివ్రత్యానికి పొంగిపోతున్నారు కాబట్టి తలంపులు ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మీరు అంగీకరించగలిగితే ఆవిడ అలా ఇప్పుడు నిర్ణయం చేసుకుంటే తప్ప హనుమ మాట్లాడరు. కాబట్టి ఆలోచన ఆవిడికి వచ్చింది అంటే అది ఈశ్వరుడి యొక్క శాసనము అని మీరు అనాలి. ఎప్పుడూ మహర్షి మాట అంటున్నారు, ప్రతి చోట కూడా యాదృచ్ఛికం, ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ, లేకపోతే కాలచోదిత, కాలుని చేత అలా ప్రేరేపింపబడినాడు, ఎప్పటికప్పుడు మహర్షి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఈశ్వర సంకల్పమే. కాబట్టి ఆవిడకి అటువంటి ఆలోచన ఇప్పుడు కలిగింది. కలిగి ఆవిడ ఉద్భద్యవేణ్యుద్గ్రథనైన శీఘ్రం, ఆవిడ తన జుట్టు ముడి విప్పి చాలా పొడుగాటి కేశపాశం ఉంది అని మహర్షి వర్ణించారు కాబట్టి ఆ జుట్టునే కంఠానికి ఉరి కింద పోసుకుంది. పోసుకుని పుష్పించినటువంటి ఒక శిశుపావృక్షపు కొమ్మను ఒక దాన్ని ఉంచి ఆ కొమ్మకి వేసి ఆ జుట్టు యొక్క రెండవ కొసని ముడివేస్తోంది. ఇప్పుడు ఆ కొమ్మ పైకి లేచిపోతే ఆవిడ ఉరికి వ్రేలాడి తన కేశపాశము చేత తాను మరణించాలని. దాంట్లో ఒక వ్యగ్రత కూడా ఉంది. అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆవిడ మీద అంత మోహం చెందడానికి సాధారణంగా లోకంలో కారణం ఏం చెప్తారంటే స్త్రీ కేశపాశమే పురుషుని వ్యామోహమునకు కారణమని చెప్తారు. కాబట్టి ఇదిగో రావణుడు నన్ను మోహించడానికి, నా మీద వ్యామోహపడడానికి కారణం ఏదో అదే నా మరణానికి కూడా కారణం కావాలి. అంత కోపానికి కొంత కొంతమంది చూడండి తప్పు చేసేస్తారు, చేసేసి ఈ దిక్కుమాలిన చేతులతోనే కొట్టానని చెయ్యి కాల్చుకుంటాడు ఒక్కొక్కడు. చెయ్య చేసింది తప్పు, పూజ కూడా చేస్తుంది. నీ మనసుని సంస్కరించాలి. నీ మనసుని సంస్కరించకుండా నువ్వు కర్మేంద్రియాలని బాధ పెడితే అవేం చేస్తాయి? నువ్వు టీవీ చూడమంటే టీవీ చూస్తాయి, గాయత్రి చేయమంటే గాయత్రి చేస్తాయి. నువ్వు ఏది చేయమన్నావు అన్నది నీ మనసు యొక్క అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది. నీ మనసు అలా ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగినదైతే ఎంతసేపు వినోదాన్ని ఇవ్వాలో అంతసేపు వినోదం ఇస్తుంది.

లే అంటే లేస్తుంది. దీని ఏముందండి, బానిస. లోపల ఉన్న మనసుకి బానిస ఈ శరీరం. శరీరాన్ని శాసించగలిగినటువంటి ప్రభువు సంస్కరింపబడాలి.

0: FM 90.4. కుండలతో సాగునీటి ఏర్పాటు. ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఒక కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
2: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి. మిగిలిన పొలంలో

0: కలుపు మొక్కలు రావు.
1: కుండసాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండసాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేయాలి.

0: సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
1: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
2: చర్యా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ని మేము స్వంతంగా తయారు చేస్తాం. 1 కిలో అరటి పండ్లు, 1 కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు 1 లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
1: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు. అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గరలో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా
3: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
0: మట్టి కుండలు దొరకకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చువ్వతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
0: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్ళుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి.

మట్టి కంపోస్ట్ల మిశ్రమంతో కానీ మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి కానీ ఆరిపోయినప్పుడు కానీ నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించు.

0: సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutananga prarambhinchabadina Chandamama Pillala Vaidyashala, Veerama Park Edurga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS, MD Pediatrics, Jwaram, Jalubu, Daggu, Ayasam, Dengue, Malaria, Typhoid, Fits, Charma Samasyalu, Virochanalu, Edugudala Lopalu Lanti Vyadhulaku, Atyunnata Chikitsa Andinchabadunu, Anni Rakala Tikalu Veyabadunu, Maa Daggara Central Oxygen, Nebulizer, Multipara Monitors, Phototherapy Kalavu, Doctor Garu Anni Velala 24 Gantalu Andubatulo Untaru, Sampradinchandi, Chandamama Pillala Vaidyashala, Veerama Park Edurga, Bhimavaram 1, Cell Number 6304327391.
4: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0816-237-9623-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో

హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజే విజయలక్ష్మి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి నేను మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఇష్యూస్ గురించి తీసుకొచ్చేసానండి. మరి ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాటికి టిప్స్ ఏంటో చూసే ముందు ఒక చక్కని సాంగ్ విందాం. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆ టిప్స్ ఏంటని ఎదురు చూస్తున్నారా? అవేంటో కాదండి, చూసేద్దాం. మరి ఈ దంత సమస్యలు ఉన్నాయా, అవేంటో చూద్దాం. చివర్ల వాపు, అలాగే దంతక్షయం, నోటి దుర్వాసన, అలాగే చిగుల నుంచి రక్తం కారణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ లక్షణాలు తేలిగ్గా తీసుకోవద్దు. వైద్యుని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలి. మరి దంతాలు తోముకునేటప్పుడు, బ్రష్ కి రక్తం అంటినప్పుడు, అలాగే ఆహారం తినేటప్పుడు రక్తం వస్తే, చిగుల నుంచి రక్తం కారుతుంటే వెంటనే సంప్రదించాలండి. మరి ఆ కారణంగా చిగుల నుంచి రక్తం వస్తే దాన్ని గమ్ డిసీజ్ గా గుర్తించాలట. ఉపేక్షించకుండా వెంటనే చికిత్స తీసుకోవాలండి. ఎందుకంటే చిగుళ్ళు కొన్నిసార్లు బాగా వచ్చి ఎర్రగా అవుతుంటాయి. చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అవి వాడడమే కాకుండా ఎంతో సున్నితంగా తయారవుతాయండి. మరి వాపు కారణంగా చిగుళ్ళు బాగా నొప్పులు పుడతాయి, ఫలితంగా ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతారట. మరి చిగుళ్ళు ఎర్రగా అలాగే ఉబ్బినట్టుంటే గమ్ డిసీజ్ గుర్తించి దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. మరి దంతక్షయం వల్ల దంతాలు సెన్సిటివ్గా అవుతాయని చాలా మంది అనుకుంటుంటారు, కానీ చిగుళ్ళ వ్యాధి కారణంగా దంతక్షయం ప్రారంభమవుతుందండి. మరి ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని రకాలైన ఫుడ్స్ తినకుండా ఉండడంతో పాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి ఇంకొందరు నోటి దుర్వాస సమస్యను ఎదుర్కొంటున్నారా? మరి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం మానేస్తే ఈ సమస్య నివారించబడుతుందని భావిస్తారు, కానీ ఈ సమస్య అంత సింపుల్గా పరిష్కారం కాదండి. ప్లేక్ అలాగే బ్యాక్టీరియా, పల్లసందులో దూరిన ఆహార పదార్థాలు మూలంగా చిగుళ్ళ జబ్బులు వస్తాయట. మరి అది కాస్త నోటి దుర్వాసన లేదా హాలిటోసిల్గా మారుతుంది. మరి బ్యాక్టీరియా గమ్ ఇన్ఫెక్షన్లు గమ్ టిష్యూల్ని దెబ్బతీస్తాయట. మరి చిగుళ్ళ జబ్బు వల్ల ఎముక అలాగే గమ్ టిష్యూలు పాడవుతాయట. దీంతో దంతాలు బాగా వదులవడం అలాగే షిఫ్ట్ అవ్వడం కూడా జరుగుతుందట. మరి టిష్యూలు క్షీణించడం వల్ల దంతాలు వదులవుతాయట. మరి షిఫ్టింగ్ వల్ల పంటికి పంటికి మధ్య గ్యాప్ ఏర్పడుతుందట. మరి ఈ లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే చిగుళ్ళను పరీక్షించే జింక్ సిట్రేట్ ఉండే టూత్పేస్ట్ని వాడండి. మరి జింక్ సిట్రేట్ చిగుళ్ళను కాపాడుతుంది, అంతేకాదండి చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా తగ్గిస్తుందట. మరి విన్నారు కదా లిసినర్స్, మరికొన్ని టిప్స్ చూసే ముందు ఒక చక్కని సాంగ్ విందాం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD, హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్.

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. మరి ఛాతి మంట క్యాన్సర్ సూచిక కావచ్చట. వామ్మో, ఛాతి మంట క్యాన్సరా? అదేంటో చూద్దాం. ఛాతిలో మంట వస్తే అదేదో గ్యాస్ట్రిక్ సమస్య అయి ఉంటుందిలే అని అనుకుని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి. కానీ పోను పోను అది గుండెపోటు రావడానికి దారితీసే లక్షణం కూడా కావచ్చని అవగాహన కొంతమందికి కలిగిందట. మరి అయితే ఈ రెండు కాకుండా ఛాతి మంట అలాగే క్యాన్సర్ రావడానికి ముందస్తు పరిస్థితి కూడా కావచ్చనే నిజం ఇటీవల వెలుగు చూసింది. మరి కొందరిలో బేరెట్స్ అలాగే ఈసోఫేగస్ అనే ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. మరి ఇది నోటికి అలాగే పొట్టకి మధ్య నుండే ఒక వాహికలోని అంతరపురలోని కణజలం దెబ్బతినడం వల్ల ఏర్పడే పరిణామం అట. మరి ఈసోఫేగస్ క్యాన్సర్ రావడానికి ముందు కొందరిలో కనిపించే లక్షణం ఇది. మరి అయితే అమెరికాలో ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోని పరిశోధకులు బేరెట్ సంబంధిత క్యాన్సర్ రావడానికి గల అతి తీవ్రమైన కొన్ని ఇతర కారణాలు కూడా కనుగొన్నారండి. మరి వాటిలో వయసు పైబడడం, అలాగే సిగరెట్ తాగిన గత చరిత్ర, అలాగే పొట్టలో కొవ్వు పెరగడం ప్రధానంగా కనిపించిందట. మరి అందువల్ల ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పటిదాకా సొంత వైద్యునికే పరిమితమై ఉన్న వాళ్ళు వెంటనే ఒక నిపుణుడైన డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరమండి. మరి డాక్టర్ని సంప్రదించకుండా నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి వారిచ్చే మాత్రలు ఎన్నో వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుందండి. ఆ మాత్రలు తాత్కాలిక ఉపశమనమే ఇస్తుంది. కానీ వీటి వల్ల బేరెట్స్ అలాగే ఈసోఫేగస్ వంటి ఉదర సంబంధిత సమస్యలకు తలెత్తొచ్చట. మరి ఈ పరిణామాన్ని రాబోయే క్యాన్సర్కు ముందు దశగా ముందే గమనించారు. దాన్ని రాకుండా అరికట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి. మరి అందుకే ఛాతి మంట సమస్యను అదేదో గ్యాస్ట్రిక్ సమస్యగా పొరబడకుండా అందులో క్యాన్సర్ హెచ్చరికలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించి చాలా అవసరంగా దాన్ని చూయించుకోండి. మరి విన్నారు కదా లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని సాంగ్ విందాం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టౌస్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
3: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
2: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: ఆయుష్మాన్ బా. మరి డయాబెటీస్ ఉంటే జాగ్రత్తే మేలట. మరి డయాబెటీస్ వచ్చాక క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే. అంతేకాదండోయ్, పాదాలు సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా గాయం ఏమైనా తెలియకపోవడం కూడా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయంట. మరి త్వరగా మానకపోవడం, అలాగే ఆ గాయము అస్సలు తగ్గపోవడం అలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయంట. ఈ సమస్యలను అధిగమించడానికి జాగ్రత్త

జాగ్రత్తగా ఉండడమే ఒక్కటే మార్గం అండి. మరి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు పాదాలని చెక్ చేసుకోవాలి. ఏవైనా దెబ్బలు తగిలాయా లేదా కోసుకోవడం లాంటివి ఏమైనా జరిగిందో చూడాలి. అలాగే ఎక్కడైనా వాపుందా అని పరిశీలించాలి. డయాబెటీస్ ఉన్నవారిలో పాదాలకు దెబ్బ తగిలిన నొప్పి తెలియకపోవచ్చు, కాబట్టి రోజు చెక్ చేసుకోవడం చాలా మంచిదండి. మరి రోజు గోరువెచ్చని నీటిలో పాదాలని శుభ్రం చేసుకోవాలి. మరి నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే తర్వాత టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి. వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి, లేకుంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. మరి గోర్లు పెరగకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది డయాబెటీస్ ఉన్నోళ్ళే కాదండి, అందరూ చేయాలి. మరి డయాబెటీస్ ఉన్నవారు జాస్ని ధరిస్తే మంచిదట, దీనివల్ల పాదాలు గాయాలు కాకుండా చూసుకోవచ్చట. రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి కాబట్టి కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి, అలాగే ఉండాలి అంటే ఎక్కువ సమయం కాళ్ళని కదపకుండా పెట్టకూడదు. మరి కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చునే కన్నా కాళ్ళు అటు ఇటు ఆడించడం మంచిది. మరి డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా డాక్టర్ని ఖచ్చితంగా కలవాలండి. మరి విన్నారు కదా లిజనర్స్, నేను చెప్పిన టిప్స్ అన్ని తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ విత్ మీ ఆర్జే విజయలక్ష్మి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన
3: అత్యాధునిక
2: టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్స్.

గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి.

0: రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని రోడ్డు భద్రత విద్య అనే పాఠం వింటారు.
2: ఏంటి, ఏమైంది? అంత ఆయాసపడుతున్నావేంటి? బడి నుంచే నా రావడం?
3: అబ్బా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా అమ్మా? నాకెంత భయం వేసిందో.
2: ఏం జరిగిందమ్మా? చెప్పండి, నాకెట్లా తెలుస్తుంది?
3: మరేమో, నేను స్వప్న ఇద్దరం బడి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నామా. మా మాటల్లో మేమున్నాం. ఇంతలో డామ్ అని ఏదో పడిపోయినట్లు శబ్దం. ఒకేసారి ఉలికి పడ్డాం.
2: ఏం జరిగిందే? కింద పడ్డావా ఏంటి? ఈ పిల్ల ఎప్పుడూ ఇంతే. రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా వినవు.
3: అబ్బబ్బా, ఇంకాపుతావా? నేను చెప్పేది పూర్తిగా వింటావా? నాకేం దెబ్బలు తగలలేదు, నేనేం కింద పడలేదు.
2: మరి స్వప్నకు తగిలాయా? అది కూడా అంతే. రోడ్డు మీద నడిచేటప్పుడు కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తుంది.
4: అమ్మా, కొంచెం ఆపుతావా? నేను చెప్పేది పూర్తిగా వింటావా లేదా?
5: సరే సరే చెప్పు, ఏం జరిగింది?
3: అమ్మాయ్యా, ఏం జరిగిందంటే స్కూటరు ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకున్నాయి. స్కూటర్ మీదున్న అంకుల్ కింద పడ్డాడు. తలకు పెద్ద దెబ్బ తగిలినట్లుంది. అక్కడంతా రక్తం మడుగులా అయ్యింది. రోడ్డు మీద జనమంతా గుంపులు కూడున్నారు. నాకు చచ్చేంత భయం వేసింది. ఇక ఒకటే పరుగు, పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చేశాము.
2: అయ్యయ్యో పాపం, ఎవరో ఏంటో, ఇంత దెబ్బలు తగిలాయో ఏమో. సర్లే, పుస్తకాలు లోపల పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునిరా, టిఫిన్ తిందువుగాని. ఏయ్ రమా, ఏం చేస్తున్నావు? తయారయ్యావా లేదా? ట్యూషన్కెళ్లేదుందా?
6: ఇదిగో అయిపోయిందమ్మా, నేను రెడీ. కానీ ఇవాళ మాకు ట్యూషన్ లేదని మా మాస్టర్ చెప్పారమ్మా.
2: ఇహనేం, ఇల్లంతా కోతిగెంతులు, చదువు సంధ్యలు ఏమీ లేవు. ఇప్పుడెక్కడికి వెళ్ళొద్దు, బుద్ధిగా పుస్తకం తీసుకొని చదువుకో.
6: అక్కనైతే ఏమీ అనవు, కానీ నన్ను ఎప్పుడు చదువుకో చదువుకో అని తిడుతుంటావు.
2: సరే సరే చదువుకో, అక్క కూడా చెప్తున్నాలే. రమణి, ఏంటి ఇంకా నీ సవరింపు కాలేదా? బయటకురా, నువ్వు కూడా కూర్చొని బుద్ధిగా చదువుకో.
3: అమ్మా, చదువుకుంటాలే గాని ఈ రోడ్ల మీద ఇలా యాక్సిడెంట్స్ ఎందుకవుతాయో ఏమో, చెప్పవా అమ్మా?
2: ఎందుకంటే రోడ్డుపై నడిచేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల జరుగుతాయి.
6: జాగ్రత్తలంటే? మా పుస్తకంలో రోడ్డు భద్రతా విద్య అని పాఠం ఉందిలే, అందులో ఉన్నట్లా?
2: అవును మరి, అవి ఊరికే చదువుకోవడానికి మాత్రమే కాదు, పాటించడానికి కూడా. రోడ్లపై వెళ్లేటప్పుడు కొన్ని పద్ధతులు, సూచనలు, నియమాలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా అనుసరించాలి.
3: పద్ధతులు, నియమాలువా? అవేంటో చెప్పవా అమ్మా?
2: రమా, నీవు కూడా విను. రోడ్డుపై నడిచేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటించడానికి వీలుగా రోడ్లపై రకరకాల గుర్తులు, సంకేతాలు, సూచనలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా జాగ్రత్తగా పాటిస్తే ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు.
3: కొంచెం వివరంగా చెప్పమ్మా.
2: చెప్తున్నా విను. పట్టణాల్లో, నగరాల్లో రోజురోజుకు పెరిగే రద్దీని బట్టి రోడ్లను ఉపయోగించడానికి కొన్ని నియమాలు, పద్ధతులు ఏర్పాటు చేశారు. వాటిని అందరూ తప్పక పాటించాలి. మీకు రోడ్లు ఎన్ని రకాలు, అవి ఏవో చెప్పాలి. రోడ్లను 4 రకాలుగా విభజించారు. అవి 1 జాతీయ రహదారులు, 2 పట్టణ రహదారులు, 3 జిల్లా రహదారులు, 4 గ్రామ రహదారులు. అయితే గ్రామ రహదారులు గ్రామాల నుండి జిల్లా రహదారులకు కలుపుతారు. అదేవిధంగా

0: జిల్లా రహదారులను పట్టణ రహదారులతో కలుపుతారు, పట్టణ రహదారులను జాతీయ రహదారులతో కలుపుతారు. ఈ విధంగా ఒక రహదారి మరొకదానితో కలిసి దేశమంతటా రోడ్డు వ్యవస్థ ఏర్పడుతుందన్నమాట.
1: అసలు ఈ రోడ్లను ఎవరు వేస్తారు?
0: రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో పంచాయతీ శాఖ వారు, రోడ్డు భవనాల శాఖ వారు, మున్సిపాలిటీ వాళ్ళు నిర్మిస్తారు. మనుషులు, వాహనాలు రాకపోకలకు వీలుగా, ప్రతిరోజు జరిగే కార్యకలాపాలకు వీలుగా రోడ్లు నిర్మించబడతాయి. సాధారణంగా దేశంలో ఉన్న అన్ని పట్టణాలకు జాతీయ రహదారులు ఏర్పాటు చేయబడతాయి. ఇవి ప్రతిరోజు సరుకులు, కూరగాయలు ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు, మనుషులు ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటాయి. ఉదాహరణకు, హైదరాబాదు నుండి బెంగుళూరు, ముంబైలకు, ముంబై నుండి కోల్కతా వరకు, హైదరాబాదు నుండి చెన్నై వరకు ఉన్న రోడ్లను జాతీయ రహదారులుగా చెప్పొచ్చు.
1: మరి ఈ రోడ్లు పాడవుతే ఎవరు బాగు చేయిస్తారు?
0: ఈ జాతీయ రహదారుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఒక్కొక్కసారి ఈ రోడ్లను బాగు చేసే పని ఆయా రాష్ట్రాలకు కూడా అప్పజెప్తుంటుంది. కానీ ఖర్చు మాత్రం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే జాతీయ రహదారి వర్షాల వల్ల గానీ, అధిక రవాణా వలన గానీ పాడైతే, ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటి మరమ్మత్తు పనులు చేపడుతుంది.
1: మరి జాతీయ రహదారులు మన ఊర్లో కూడా ఉంటాయా?
0: ఎందుకుండవు, ఉంటాయి. కానీ ఊర్ల లోపల వరకు ఉండవు. రాష్ట్రాల రాజధాని నగరాల నుండి మరొక రాష్ట్ర రాజధాని నగరాలకు కలపబడతాయన్నమాట. ఒక్కొక్కసారి ఆ రాష్ట్రంలోని పెద్ద పెద్ద పట్టణాలకు కూడా కలపబడతాయి. అవి పట్టణ ప్రధాన రహదారులతో కలుస్తాయి.
1: పట్టణ రహదారులంటే ఎక్కడుంటాయి?
0: ముఖ్యంగా పట్టణ రహదారులు దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో ఉంటాయి. అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి పట్టణాలలో చాలా చోట్ల ఇవే ప్రధాన రహదారులన్నమాట. అంతెందుకు, మన రాష్ట్ర రాజధానిలో కూడా పట్టణ ప్రధాన రహదారులు చాలా ఉన్నాయి.
1: మన రాష్ట్ర రాజధాని నగరం అంటే హైదరాబాద్ కదమ్మా?
0: ఆ అవును, హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ప్రధాన రహదారులను నిర్మించారు. ఈ రోడ్ల మీద రాకపోకలకు వీలుగా చాలా చోట్ల సూచనలు, సిగ్నల్స్ను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, రోడ్ల మధ్య డివైడర్లు, రోడ్లకు రెండు వైపులా ఫుట్పాత్లను కూడా ఏర్పాటు చేశారు.
1: డివైడర్లు, ఫుట్పాత్లు అంటే ఏంటమ్మా?
0: పెద్ద పెద్ద పట్టణాలలో విశాలమైన రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లకు రెండు వైపులా సుమారు 2 మీటర్ల వెడల్పుతో మామూలు రోడ్డుకు కొంచెం ఎత్తులో రోడ్లను వేస్తారు. వీటిని ఫుట్పాత్లు అంటారు. నడుచుకుంటూ వెళ్లేవాళ్లు ఈ ఫుట్పాత్లపైనే నడవాలి. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే చోట వీటిని నిర్మిస్తారు.
1: మరి డివైడర్లు అన్నావు కదా, అవేంటి?
0: డివైడర్లు రోడ్డుకు మధ్యలో ఉంటాయి. రోడ్డుకి రెండు వైపులా ఫుట్పాత్లుంటాయని చెప్పాను కదా. మధ్యలో వాహనాలు పోవటానికి రోడ్డు ఉంటుంది. దీన్ని కూడా ప్రమాదాలు జరగకుండా ఉండటానికి రెండు భాగాలు చేస్తారు. మధ్యలో సిమెంటు బద్దీతో గాని, ఇనుప ఊచలతో గాని ఎత్తుగా కట్టలా కడతారు. దీన్ని డివైడర్ అంటారు. వీటికి ఎడమవైపు నుండి వాహనాలు పోవడానికి, కుడివైపు నుండి రావడానికి ఉపయోగిస్తారు. ఇలా ఫుట్పాత్లు, డివైడర్లు ఉండటం వలన ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది, ప్రమాదాలు జరగవు.
1: మరి జీబ్రా క్రాసింగ్ అంటారు, అదేమిటి?
0: మనం పోయిన ఆదివారం జూకెళ్ళాం కదా, అక్కడ జీబ్రాన్ చూశాం గుర్తుందా? దానికి వళ్లంతా చారలున్నాయి, అవునా?
1: భలే భలే, అవును, నాకు కూడా గుర్తుంది, నల్లటి చారలుంటాయి.
0: ఆ అలాగే రోడ్డుపైన నడిచి వెళ్లేవాళ్లు ఈ వైపు నుండి ఆ వైపు దాటడానికి తెల్లని చారలతో రోడ్డుపై ఈ చివర నుండి ఆ చివర వరకు దారిని సూచిస్తారు. దీన్నే జీబ్రా క్రాసింగ్ అంటారు. ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర వాహనాలన్నీ మెల్లగా వెళ్తాయి. కొన్ని చోట్ల పోలీసులు ఉండి నడిచి వెళ్లే వారి కోసం సంకేతాలను కూడా ఇస్తారు. అలాంటప్పుడు వాహనాలు ఆగిపోతాయి.
1: జీబ్రాకున్నట్లు చారలుంటాయి కదా, అందుకే వాటిని జీబ్రా క్రాసింగ్ అంటారు కదూ?
0: అవునమ్మా. అంతేకాదు, ఒక్కొక్క చోట సిగ్నల్ లైట్లు కూడా ఉంటాయి. అవి వాటంతటవే వెలుగుతాయి, రంగులు మారి రోడ్డుపై వెళ్లే వారికి సూచనలిస్తాయి.
1: సిగ్నల్ లైట్లంటే ఎర్ర లైటు, పచ్చ లైటు, ఆరెంజ్ లైట్లు ఉంటాయే, అవే కదమ్మా?
0: అవును, అవే. అవి 4 రోడ్లు కలిసే చోట్ల ఎక్కువగా ఏర్పాటు చేస్తారు.
1: అంటే పచ్చ లైటు, ఎర్ర లైటు, ఆరెంజ్ లైట్లు ఉంటాయి, ఆడుతూ వెలుగుతూ ఉంటాయి, అవేనా అమ్మా?
0: ఆ అవే. వాటిని వాహనాలు నడిపేవాళ్లు జాగ్రత్తగా చూసుకొని నడపాలి.

0: అవునవును, రెడ్ లైట్ వస్తే వాహనాలు ఆగిపోతాయి, గ్రీన్ లైట్ వస్తే వాహనాలన్నీ ఒకేసారి కదులుతాయి.
1: మరి ఆరెంజ్ లైట్ వస్తే ఏం చేస్తారు?
0: ఆరెంజ్ లైట్ వస్తే కదలడానికి సిద్ధంగా ఉండాలని అర్థం కదమ్మా.
2: వెరీ గుడ్, నీకు బాగానే తెలుసే. ఇలాంటి ఏర్పాట్లు ఉండటం వలన ఈ సిగ్నల్ లైట్ సూచనలను బట్టి వాహనాలను నడిపేవాళ్లు జాగ్రత్తలు పాటిస్తారు. పాటించకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలవుతాయి, ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంటుంది.
1: అవునవును, మొన్న మా ఆటో అలాగే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది. బయటికి రావడానికి అరగంట టైం పట్టింది.
2: చూసారా, మరి అందుకే రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు సూచనలను నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి.
0: అసలు జీబ్రా క్రాసింగులు, డివైడర్లు, ఫుట్పాత్లు లేకపోతే ఏమవుతుంది?
1: ఏమవుతుంది? పెద్ద పెద్ద ప్రమాదాలవుతాయి.
2: అంతేకాదు, ఇలాంటి ఏర్పాట్లు లేకపోతే రోడ్లపై వెళ్లేవాళ్లు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు నడుస్తారు, వాహనాలను నడుపుతారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు, కొన్నిసార్లు కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఇలా ఎన్నో నష్టాలు జరుగుతాయి. మనందరం రోడ్డు నియమాలు పాటించినట్లయితే మన ప్రాణాలకు భద్రత కల్పించుకోవటమే కాక ఇతరుల ప్రాణాలకు కూడా రక్షణ కల్పించిన వాళ్లమవుతాము. మన రోడ్లో మనం శుభ్రంగా ఉంచుకోవటం మన కర్తవ్యం. ఎవరికి వారే నేనొక్కడిని పాటించకపోతే ఏమవుతుంది అనుకుంటే రోడ్లపై ప్రమాదాలకు అంతం ఉండదు. ప్రభుత్వం చాలా వరకు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తుంది. వాళ్లంతా అప్రమత్తంగా పనిచేస్తుంటారు. ఈ దేశ పౌరులుగా మనందరం కూడా వారికి సహకరించాలి. అప్పుడే ప్రయాణాలలో ప్రమాదాలు జరగకుండా కొంతవరకు నివారించవచ్చు.
0: అమ్మా, మరి అక్కడక్కడ స్కూల్ జోన్ అని, కొన్ని చోట్ల నో రైట్ టర్న్ అని రాసి బోర్డులుంటుంది కదా?
2: అవును, పాఠశాల ఉన్న ప్రాంతాలలో చిన్నపిల్లలు బడి టైంలో రోడ్డు దాటుతూ ఉంటారు కదా, అందుకని పాఠశాల ఉన్న ప్రాంతాలలో పిల్లలు తిరిగే ప్రాంతం కాబట్టి స్కూల్ జోన్ అని వ్రాస్తారు. ఇలాంటి చోట్ల వాహనాలు నడిపేవాళ్లు చాలా నెమ్మదిగా పోవటానికి వాటిని పెడతారు. అంతేకాదు, ఒక్కోసారి స్కూల్ టైమింగ్స్లో వాహనాలను ఆ రోడ్డుపై అనుమతించరు. అలాగే పెద్ద పెద్ద పట్టణాల్లో, నగరాల్లో అయితే వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి వచ్చిన దారి గుండా వెళ్లనీయరు. తిరిగి వెళ్లడానికి వీలు లేకుండా వన్ వే ట్రాఫిక్ లేదా వాహనాలు ఒకే దారిలో వెళ్లాలి అని బోర్డు పెడతారు. వాటిని చూసుకొని వాహనాలు నడిపేవాళ్లు వెళ్లాలి. ఆ ఇంకా కొన్ని చోట్ల స్టాప్ ఆగుము అని రోడ్డు మీద తెల్లని రంగుతో వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
1: అక్క, ఇక నుంచి మనం రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నడుద్దాం, రోడ్డు నియమాలను పాటిద్దాం.
0: రోడ్డు నియమాలను పాటించాలి, ప్రమాదాలను నివారించాలి అని బోర్డు తయారు చేసి పెడితే బాగుంటుంది కదమ్మా.
2: చాలా చోట్ల ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. నిదానమే ప్రధానం, వేగం ప్రమాదం, స్పీడ్ బ్రేకర్ ఉన్నది, ఆగి వెళ్ళండి అంటూ బోర్డ్స్ పెడతారు. కానీ వాటిని ప్రజలందరూ పాటిస్తే ప్రమాదాలే జరగవు. విన్నారుగా, ఇవాళ్ళకి ఇది చాలు, వెళ్ళి చదువుకోండి.
0: అలాగేనమ్మా.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని రోడ్డు భద్రత విద్య అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని ప్రాథమిక హక్కులు పాఠం వింటారు.
4: తెచ్చావా? నీకే కాదు నాకు కూడా హక్కు ఉంది ఇక్కడ కూర్చోడానికి. నేను లేవను పో.
5: లేవా, నీకు హక్కుందా? ఏమిట్రా నీ హక్కు? మాస్టర్ నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, రోజు నేనే ఇక్కడ కూర్చుంటున్నాను కాబట్టి ఈ ప్లేస్ నాది.
4: నేను లేవను, ఏం చేసుకుంటావో చేసుకోపో.
5: టీచర్ రాణి, నీ పని చెప్తా.
6: గుడ్ మార్నింగ్ టీచర్.
7: గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమిటి గొడవ? పేచీలు పడుతున్నారు.
5: చూడండి టీచర్, మరేమో నేను రోజు ఇక్కడే కూర్చుంటున్నాను కదా, ఇవాళ హరీష్ ముందొచ్చాడట, అందుకని వాడే కూర్చుంటాడట.
4: అదేం కాదు టీచర్, నాకు వెనకాల కూర్చుంటే పాఠాలు సరిగా అర్థం కావడం లేదు. మరేమో

0: అందుకని
1: ఓస్ అంతే కదా. రాము హరీష్ను కూడా కూర్చోనివ్వు. సరేనా? ఓకే పిల్లలు, క్రితం పాఠంలో మనం భారత రాజ్యాంగం దాని విశిష్ట లక్షణాల గురించి నేర్చుకున్నాం కదా. ఆ లక్షణాలను చెప్పగలరా? నిశ్శబ్దంగా కూర్చోండి. నేనెవరిని అడిగితే వాళ్లే చెప్పాలి. రాము నువ్వు చెప్పు.
2: లిఖితపూర్వక రాజ్యాంగం, సమైక్య ఏకకేంద్ర రాజ్యం, ఇంకా ఏకపౌరసత్వం.
1: గుడ్, కూర్చో. ఇంకా ఎవరు చెబుతారు? నువ్వు చెప్పు హరీష్.
0: ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు కలిగి ఉండటం మన రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలు టీచర్.
1: వెరీ గుడ్, కూర్చో. ఇవాళ మనం ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. అసలు హక్కు అంటే ఏమిటో తెలుసా?
3: నేను చెప్తాను టీచర్. ఏదైనా మనం స్వేచ్ఛగా సమానంగా పొందే అధికారమే హక్కు.
1: ఎస్, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వాటిని స్వేచ్ఛగా సమానంగా పొందే అధికారమే హక్కు. అసలు ఈ హక్కులు ఎందుకు కావాలి మనకు?
0: నేను చెప్తా టీచర్. హక్కులు లేకపోతే ఒకరినొకరు మోసం చేస్తారు. డబ్బులున్న వాళ్ళు బీదవాళ్లను బానిసలుగా చూస్తారు.
1: కరెక్ట్. మన దేశంలో అనేక రకాల మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు, తెగల వాళ్ళు, కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వం సమానంగా చూడకపోతే మన దేశంలో ఐక్యత ఉండదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజలందరికీ సమాన న్యాయం చేకూర్చాలని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. అంతేకాదర్రోయ్, ప్రతి ఒక్కరూ సమాజంలో స్వేచ్ఛగా సమానంగా బ్రతకడానికి ఈ హక్కులను కల్పించారు. ప్రపంచంలోనే ఏ రాజ్యాంగము ఇవ్వనటువంటి విస్తృతమైన హక్కుల జాబితాను మన రాజ్యాంగం మనకు ఇచ్చింది. అంతేకాదు, ఈ హక్కులన్నీ ఖచ్చితంగా అమలు జరపబడుతున్నాయి. చివరికి ప్రభుత్వం కూడా ప్రజల నుండి ఈ హక్కులను హరించలేదు. అంటే ఎవరికైనా ప్రాథమిక హక్కుకు సంబంధించి అన్యాయం జరిగితే కోర్టుల ద్వారా మనం న్యాయం పొందవచ్చు. కాకపోతే దేశంలో అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాథమిక హక్కులు అమలులో ఉండవు.
0: అత్యవసర పరిస్థితులు అంటే ఏమిటి టీచర్?
1: అంటే మన దేశంపై ఇతర దేశాలు యుద్ధానికి వచ్చినప్పుడు కానీ, ఒక్కోసారి రాష్ట్రాలలో శాంతి భద్రతలు లేనప్పుడు కానీ, ఇంకా కరువులు వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కానీ దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు రాష్ట్రపతి పరిపాలన విధిస్తారు. అప్పుడు ఈ ప్రాథమిక హక్కులు అమలులో ఉండవన్నమాట.
2: అసలు మనకెన్ని హక్కులున్నాయి టీచర్?
1: అక్కడికే వస్తున్నా. మనకు భారత రాజ్యాంగం ముఖ్యంగా 6 ప్రాథమిక హక్కులను ఇచ్చింది. అవి ఏమిటంటే, 1 సమానత్వపు హక్కు, 2 స్వాతంత్ర్యపు హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర్యపు హక్కు, 5 విద్యా సాంస్కృతిక హక్కు, 6 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఓకే పిల్లలు, రేపు ఈ హక్కుల గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. లైన్లో వెళ్ళండి, అల్లరి చేయకుండా లైన్లో వెళ్ళండి, ఒకరినొకరు తోసుకోవద్దు.
0: సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కులు ఉన్నాయి కానీ ఆడుకునే హక్కు, టీవీ చూసే హక్కు, అల్లరి చేసే హక్కు, ఇవన్నీ ఉంటే ఎంత బాగుండేదో.
4: ఏంట్రా హరి, ఇంకా పడుకోలేదా? లైట్ లాపి, ఇక పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి.
0: ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోయే హక్కు కూడా లేదు. సర్లే, ఇక పడుకుందాం.
2: హరీష్, ఏ హరీష్,
0: ఎవరు, ఎవరది?
2: నేనెవరో నీకు తెలీదులే. నేను సమానత్వపు హక్కును.
0: ఏమిటి, నువ్వు ఒక హక్కువా? మరి మనిషిలాగా మాట్లాడుతున్నావే.
2: అన్నిటిలో మొదటి హక్కును నేను. రాజ్యాంగంలోని 14 ప్రకరణంలో నా గురించి వివరించారు. నా వలన భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించే వారైనా న్యాయస్థానం ముందు సమానమే. సంపద వలన కానీ, హోదా వలన కానీ ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా అందరికీ సమాన రక్షణ కల్పిస్తాను. ఏ పరిస్థితులలోనైనా అందరికీ ఒకే రకమైన న్యాయాన్ని కల్పిస్తాను. అలాగే 15 ప్రకరణంలో జాతి, మత, కుల, తెగలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తాను. 16 ప్రకరణాన్ని బట్టి విద్య, ఉద్యోగ అవకాశాలలో భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారికైనా సమాన అవకాశాలు కల్పిస్తాను. పదిహేడో

0: ప్రకరణ ద్వారా అంటరానితనం నేరం అని చెప్పటమే కాక ఎవరైనా పాటిస్తే వారిని శిక్షించేట్లుగా చట్టం చేశారు.
1: ఇదేదో గాంధీ గారి సిద్ధాంతం లాగా ఉందే.
0: అవునవును, ఆయన లక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని చేర్చారు. ఇంకా 18వ ప్రకరణ ద్వారా భారత ప్రభుత్వం విశేష సేవలు ఇచ్చే గొప్ప వారికి కొన్ని బిరుదులను కూడా ఇస్తుంది. ఉదాహరణకి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ వంటివి.
1: అమ్మో, సమానత్వపు హక్కు అంటే ఇంత గొప్పదా?
0: ఇప్పుడు అర్థమైందా నేనెవరో? హాయిగా నిద్రపోను, నేను వెళ్ళొస్తా.
1: అమ్మయ్యా, ఇక నిద్రపోవచ్చు.
2: హరి హరి, ఇటు చూడు ఎవరొచ్చారు.
1: నువ్వెవరు? నీవు కూడా ఇదేనా హక్కువా?
2: భలే కనిపెట్టావే, నేనొక హక్కునని నీకెట్లా తెలిసింది? నేను స్వాతంత్రపు హక్కును.
1: నీ గొప్పతనం ఏంటో చెప్పు తల్లి, వింటాను.
2: నేను మీ అందరికీ స్వేచ్ఛను కల్పించే హక్కును, అంటే మీ మనసులోని భావాలను ఆలోచనలను స్వేచ్ఛగా ప్రకటించటానికి వీలు కల్పిస్తాను. ఒకచోట చేరి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా చర్చించుకోవచ్చు, సంఘాలుగా ఏర్పడవచ్చు, భారతదేశంలోని ఏ ప్రాంతాన్నైనా సందర్శించవచ్చు, ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు, మీ ఇష్టం వచ్చిన ఉద్యోగాన్ని లేదా వృత్తిని చేసుకునే హక్కును.
1: అంటే నా ఇష్టం వచ్చిన చదువు కూడా చదువుకోవచ్చా?
2: ఓ తప్పకుండా, నా వలన ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన రంగాలలో అభివృద్ధి సాధించే వీలు కలుగుతుంది. మరి ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ తప్పనిసరి. రాజ్యాంగంలోని 19వ ప్రకరణలో నా గురించి చాలా స్పష్టంగా వ్రాశారు. అంతేకాదు, 20వ ప్రకరణలో నేర విచారణ జరపకుండా ఎవరినీ శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఏ వ్యక్తి కూడా ఒకే నేరాన్ని ఎన్నిసార్లు చేసినా ఒక్కసారి కంటే ఎక్కువసార్లు శిక్ష పడదు. 21ఏ ప్రకరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వం కల్పించాలి. 22వ ప్రకరణ ద్వారా ఏ కారణం లేకుండా ఏ వ్యక్తిని జైల్లో పెట్టకూడదు. 24 గంటలలోపు దగ్గరిలోని న్యాయస్థానంలో ఆ వ్యక్తి చేసిన నేరాన్ని రుజువు చేయాలి. దీన్నే హెబియస్ కార్పస్ రిట్ అంటారు.
1: నన్ను కాస్త నిద్రపోనివ్వండి తల్లి.
3: ఆగాగు, మరి నా గురించి వినవా?
1: నువ్వెవరు? నువ్వింకొక హక్కువా?
3: నేను పీడనాన్ని నిరోధించే హక్కును.
1: కానీ నీ సంగతేంటో చెప్పు, వింటాను.
3: నేను ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వారికి గుర్తింపు కల్పిస్తాను. 23వ ప్రకరణం ద్వారా మనుషులను అమ్మడం, కొనడం, బానిసలుగా చూడడం వంటి వాటిని నిరోధిస్తాను. అలాగే 24వ ప్రకరణం ద్వారా చిన్నపిల్లలతో గనులలో, ఫ్యాక్టరీలలో నిర్బంధంగా పనిచేయిస్తే వారిని శిక్షిస్తాను.
4: మరి నా కథ వినవా? నేను మత స్వాతంత్ర్యపు హక్కును 25 నుండి 28 వరకు ఉన్న ప్రకరణల్లో నా గురించి వివరించారు. దీని ప్రకారం ప్రజలు ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వారు తీసుకోవచ్చు.
1: అందుకే కదా మన దేశాన్ని లౌకిక రాజ్యం అంటారు.
4: లౌకిక రాజ్యం అంటే ప్రభుత్వం మతం విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోదు. 25వ ప్రకరణలో ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు. అయితే ఇతర మతాలను కించపరచటం కానీ హేళన చేయటం కానీ చేయకూడదు. 26వ ప్రకరణ మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఎవరినీ బలవంతంగా మతంలో చేర్చుకోకూడదు. 27వ ప్రకరణలో మతం పేరిట డబ్బును చందాల రూపంలో బలవంతంగా వసూలు చేయకూడదు. ఇప్పుడు నా గురించి పూర్తిగా తెలిసిందా? ఇక పడుకో, నేను వెళ్ళొస్తాను. టాటా.
2: మరి నా గురించి వినవా?
1: వినకపోతే ఊరుకుంటావా? చెప్పమ్మా చెప్పు.
2: నా గురించి 29, 30 ప్రకరణలో వివరించారు. నేను విద్యా సాంస్కృతిక హక్కును. 29వ ప్రకరణలో ప్రతి పౌరుడు తన భాషను, ఆచార వ్యవహారాలను, పద్ధతులను స్వేచ్ఛగా పాటించే హక్కును నేను. అంతేకాదు, అల్పసంఖ్యాక మతాల వారికి కూడా వారి ఆచారాలను పాటించే హక్కును కల్పిస్తాను. ఇక 30వ ప్రకరణలో ఏ పౌరునికి ప్రత్యేక సదుపాయాలు కల్పించదు, తమ ఇష్టం వచ్చిన పాఠశాలలో చదువుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తాను. కుల, మత, జాతి, భాష, స్త్రీ పురుష తేడాలు కూడా ఉండవు.

0: అల్పసంఖ్యాక వర్గాల మతాల వారికి వారి మతాన్ని, ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను పాటించే వీలు కల్పించాను. అవసరమైనప్పుడు వారికి ధన సహాయాన్ని కూడా అందిస్తాను.
1: అమ్మో, నీకు కూడా ఇంత చరిత్ర ఉందా
2: హరీష్? ఏ హరీష్?
1: రామ్మారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీది అయిపోతే హాయిగా పడుకుంటాను.
2: నేను రాజ్యాంగ పరిహారపు హక్కును. నీవింతవరకు విన్న అన్ని హక్కులను రక్షించేది నేనే. రాజ్యాంగంలోని 31వ ప్రకరణంలో నా గురించి వ్రాసుంది. మీకెవరికైనా ప్రాథమిక హక్కుల విషయంలో అన్యాయం జరిగితే న్యాయస్థానం ద్వారా న్యాయాన్ని కల్పిస్తాను. చివరికి ప్రభుత్వం కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించలేదు. ప్రైవేట్ వ్యక్తుల వలన కానీ, ప్రభుత్వం వలన కానీ, ప్రైవేట్ ఆఫీసులలో కానీ ఎవరైనా సరే మన ప్రాథమిక హక్కులను హరించే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి నేనందరికంటే ముఖ్యమైన దాన్ని. ఇప్పుడు అర్థమైందా? ఇక హాయిగా నిద్రపో. ఓకే, టాటా, బై బాయ్.
1: అబ్బా, ఏమిటి ఇదంతా? కలనా? ఇంతవరకు కలలోనా ఇవన్నీ విన్నాను? అమ్మో, టైం అయింది, స్కూల్కి రెడీ అవ్వాలి.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని రోడ్డు భద్రత, విద్య మరియు ప్రాథమిక హక్కులు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KBUPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
5: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
6: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
5: మరి కరెంటు బిల్లుకు
6: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
5: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
6: సరే.
7: PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి PM సూర్యఘర్ .gov.in.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ.
0: సో ఆగస్టు 5వ తేదీ చరిత్ర పుటల్లో నమోదైన కొన్ని వినూత్నమైన ఘట్టాలని, అద్భుతమైన ఆవిష్కరణల్ని, నూతన అధ్యాయాల్ని ఈ రోజు మన కార్యక్రమంలో చర్చించుకుందాం.
1: తప్పకుండా అన్నయ్య. మరి క్యాలెండర్ పేజీలు తిరిగేస్తే ఆగస్ట్ 5 అనగానే సాంకేతిక రవాణా వ్యవస్థ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, అంతర్జాతీయ నిర్మాణాలు, రాజకీయ నిర్ణయాల వరకు ఎన్నో మలుపులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆధునిక రవాణా రంగాన్ని క్రమబద్ధీకరించిన ఒక అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణ ఈ రోజే ప్రారంభమైంది. మరి ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ను 1914 ఆగస్ట్ 5న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఉన్న క్లీవ్‌ల్యాండ్ నగరంలో ఏర్పాటు చేశారు.
0: నిజంగా అది వాహన చోదకుల భద్రతకి, నగర రవాణా నిర్మాణానికి పునాది వేసిన గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. రెడ్, గ్రీన్ లైట్లతో నడిచే ఈ ఎలక్ట్రికల్ ట్రాఫిక్ వ్యవస్థ రాకముందు నగర వీధుల్లో వాహనాల రాకపోకలు తీవ్ర గందరగోళానికి గురయ్యాయి. పోలీస్ అధికారులు మాన్యువల్ గా సైకిల్ చేస్తూ ట్రాఫిక్ ని నియంత్రించాల్సి రావడం వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండేవి. ఈ సిగ్నల్ వ్యవస్థ రాకతో స్వయం చాలక రవాణా నియంత్రణ యుగం ప్రారంభమైంది.
1: ఇక భౌగోళిక నిర్మాణ రంగానికి వస్తే అమెరికా స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహ నిర్మాణంలో ఆగస్ట్ 5వ తేదీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 1884 ఆగస్ట్ 5న న్యూయార్క్ హార్బర్లోని బెడ్నోస్ ఐలాండ్లో ఈ బృహత్తర విగ్రహానికి సంబంధించిన పునాది రాయిని అధికారికంగా వేశారు. ఇక ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుమతిగా ఇచ్చిన ఈ విగ్రహ పునాది నిర్మాణం పూర్తి కావడం అమెరికా చరిత్రలో ఒక మరుపురాని ఘట్టంగా నిలిచింది.
0: అలాగే మానవాళి అంతరిక్ష చరిత్ర పుటల్ని కనుక గమనిస్తే చందమామపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి రికార్డు సృష్టించిన సుప్రసిద్ధ అమెరికన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1930 ఆగస్టు 5న జన్మించారు. చిన్నతనం నుంచే విమానయానంపై అపారమైన ఆసక్తిని పెంపొందించుకున్న ఆయన నాసా వ్యోమగామిగా ఎంపికై అపోలో 11 ప్రయోగానికి నేతృత్వం వహించారు. 1969 జూలైలో చంద్రుని ఉపరితలంపై కాలుమోపి మానవాళికి అంతరిక్ష పరిశోధనలో నూతన దిశ నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన.
1: ఇక భారత రాజకీయ మరియు రాజ్యాంగ చరిత్రలో అతి ముఖ్యమైన సంచలనాత్మకమైన నిర్ణయం 2019 ఆగస్ట్ 5న చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A రద్దు ప్రతిపాదనను భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీంతోపాటు జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ ప్రాంతాలను రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించే చట్టానికి ఆమోదం లభించింది.
0: ఇక భారతీయ ఆధ్యాత్మిక రంగంలో మంత్రశాస్త్రంలో నిష్ణాతులై లలితా త్రిపుర సుందరి ఉపాసకులుగా ప్రసిద్ధి చెందిన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు 1896 ఆగస్టు 5న జన్మించారు. ఆయన తన సుదీర్ఘ ఆధ్యాత్మిక సాధన ద్వారా, మంత్రసిద్ధి ద్వారా వేలాది మంది భక్తులకి మార్గదర్శనం చేస్తూ ధర్మ మార్గంలో నడిపించారు. గుంటూరు జిల్లా చండవూలు క్షేత్రంలో నివసిస్తూ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ శ్రీ విద్యా రహస్యాలని లోకానికి అందించిన మహోన్నత సాధకులు ఆయన.
1: ఇక అలానే వైద్య చరిత్రలో మరియు మానవ శరీర విజ్ఞానంలో ఒక ప్రత్యేకమైన కథనంగా నిలిచిన జోసెఫ్ కేరీ వెర్రిక్ 1862 ఆగస్ట్ 5న జన్మించారు. జన్మతః అరుదైన శారీరక వైకల్యంతో తీవ్రమైన ఆకార మార్పులకు గురై ద ఎలిఫెంట్ మ్యాన్ గా ప్రపంచానికి తెలిసిన ఆయన అనేక సామాజిక సవాళ్లను ఎదుర్కొన్నారు. తన 27 సంవత్సరాల స్వల్ప జీవితంలో తీవ్ర మానసిక, శారీరక వేదనలు భరిస్తూ కూడా శాంత స్వభావంతో జీవించిన ఆయన జీవితం మానవ శరీర ధర్మశాస్త్ర పరిశోధనలో ఒక ప్రత్యేక అధ్యయనంగా నిలిచింది.
0: అలాగే తెలుగు పత్రికా రంగానికి, కథా సాహిత్యానికి, ముఖ్యంగా విజయ వాహిని బ్యానర్లపై చలనచిత్ర రంగానికి వర్ణించలేని వన్నె తెచ్చిన మల్టీ ఫ్యాసెటెడ్ దిగ్గజం చక్రపాణి గారు 1908 ఆగస్ట్ 5న జన్మించారు. ఆయన నాగిరెడ్డి గారితో కలిసి చందమామ పాఠకుల పత్రికను అనేక భాషల్లోకి తీసుకొచ్చి బాలల ఊహా ప్రపంచాన్ని విస్తరించడమే కాకుండా పాతాళ భైరవి, మాయాబజార్, మిస్సమ్మ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలని అందించారు. బహుభాషావేత్తగా, రచయితగా, నిర్మాణ నిర్వహణలో దిట్టగా తెలుగు చలనచిత్ర సాంస్కృతిక సామ్రాజ్యాన్ని ఏలిన అపర చిత్రుడు ఆయన.
1: ఇక అలానే సామాజిక సేవా రంగంలో ముఖ్యంగా

అత్యవసర రక్తదాన పరిరక్షణలో ముందుంటూ పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ స్థాపకుల్లో ఒకరిగా సేవలందిస్తున్న డాక్టర్ ముప్పిడి రవి గారు 1989 ఆగస్టు 5న జన్మించారు. ఆయన ఎందరో ప్రాణాపాయంలో ఉన్న రోగులకు, తలసేమియా బాధితులకు సకాలంలో రక్తాన్ని అందిస్తూ రక్తదానంపై సమాజంలో విశేష అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను స్వచ్ఛంద రక్తదానం వైపు ప్రోత్సహించారు.

0: అద్భుతమైన లలిత గీతాలని గేయ నాటికలను అందించి లలిత సంగీత వికాసానికి విశేష కృషి చేశారు. చలనచిత్రాలకు పాటలు రాయడమే కాకుండా కవితా సంపుటుల ద్వారా తెలుగు భాషా సౌందర్యాన్ని నాటితరం పాఠకులకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.
1: కళని అంతర్జాతీయ వ్యాపార రంగంలో తనదైన పెట్టుబడి వ్యూహాలతో కెనడాకు చెందిన వారెన్ బఫెట్ గా పేరుగాంచిన భారతీయ కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త ప్రేమ్ వత్స గారు 1950 ఆగస్ట్ 5న జన్మించారు. ఆయన ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్ సంస్థను స్థాపించి ఆర్థిక బీమా మరియు పెట్టుబడి రంగాల్లో అపారమైన విజయాలు సాధించారు. ప్రపంచ ఆర్థిక వేదికపై భారతీయ మూలాలున్న వ్యాపారవేత్తగా తన ప్రతిభను చాటుకుంటూనే అనేక సామాజిక విరాళాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన.
0: ఇక భారతీయ చలనచిత్ర రంగాన ముఖ్యంగా బాలీవుడ్ చిత్రసీమలో తనదైన చురుకైన నటనతో సహజమైన హావభావాలతో ప్రేక్షకులని అలరించిన ప్రముఖ నటి కాజోల్ 1974 ఆగస్ట్ 5న జన్మించారు. ఆమె దిల్వాలే దులనియా లే జాయింగే, కుచ్ కుచ్ హోతాయ్, కభీ ఖుషీ కభీ గమ్ వంటి అనేక సంచలనాత్మక విజయవంతమైన చిత్రాల్లో కథానాయిగా నటించి 6 ఫిల్మ్ఫేర్ పురస్కారాలను దక్కించుకున్నారు. తన విలక్షణమైన అభినయంతో, కళ్లతోనే భావాలు పలికించే నటనతో భారతీయ సినీ ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుత నటి ఆవిడ. లిజనర్స్, ఆగస్టు 5వ తేదీకి సంబంధించిన ఎన్నో చారిత్రాత్మక విశేషాలు, అదేవిధంగా ఎంతో మంది మహనీయుల జననాలు మరణాలు తెలుసుకున్నాం కదండి. ఈరోజు టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
1: తప్పకుండా. లిజనర్స్, మరికెంత కలిస్తాం, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సో మరి ఈవేళ మనం మాట్లాడకబోయే టాపిక్ గురించి మన శ్రోతలకి చెప్పేద్దామా?
2: తప్పకుండానయ్య. మరి ఈ రోజుల్లో ప్రతి సగటు మనిషి జీవితాన్ని, ఆలోచనల్ని, ప్రవర్తనని అత్యంత విపరీతంగా ప్రభావితం చేస్తున్న మరొక అద్భుతం గురించి మనం మాట్లాడుకోవాలి. అది సినిమా. మానవ జీవితం మీద సినిమాల ప్రభావం ఎంతుంది అంటే, మరి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన మాటలు, డ్రెస్సింగ్, చివరికి మన సంబంధాల్లో కూడా సినిమా ఛాయలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.
1: కరెక్ట్గా చెప్పావమ్మా. ఒకప్పుడు సినిమా అంటే కేవలం 2-3 గంటల వినోదం మాత్రమే, కానీ ఈ రోజుల్లో అది మనిషి జీవన శైలిలోనే ఒక భాగం అయిపోయింది. కథానాయకుడి ఎయిర్ స్టైల్, నడక, వేసుకునే బట్టలు, మాట్లాడే డైలాగుల్ని సమాజంలో యువత విపరీతంగా అనుకరిస్తూ ఉంటారు. మంచి సినిమాలు వస్తే సమాజంలో సామాజిక చైతన్యం, దేశభక్తి, తోటివారి మీద ప్రేమ, స్ఫూర్తి రగిలిస్తూ ఉంటాయి. విద్యా వ్యవస్థ, రైతు సమస్యలు, మహిళా హక్కులపై వచ్చే మంచి సినిమాలు ఎందరో అధికారులని, సామాన్యుల్ని ఆలోచింపచేసి సమాజంలో మార్పుకి దారి తీసే కూడా.
2: అవునయ్య, మరి నాణ్యతకి ఒకవైపు మంచి ఎంతుందో మరోవైపు సినిమా చూపే ప్రతికూల ప్రభావం కూడా అంతే ఆలోచింపచేసేలా ఉంటుంది. మరి సినిమాలో చూపే విపరీతమైన హింస, ధూమపానం, మద్యపానం, క్షణికావేశపు నేరాలు మరియు విలాసవంతమైన జీవితాలను చూసి అమాయక యువత తప్పుదోవ పట్టే ప్రమాదం కూడా ఉంది. మరి తెరపై కనిపించేది కేవలం కల్పిత ప్రపంచం అని విచక్షణ మరిచిపోవడం వల్ల నిజ జీవితంలోనూ అలానే ప్రవర్తించి సమస్యలు కొని తెచ్చుకునే రోజులు కూడా చూస్తున్నాం.
1: సినిమా అనేది ఒక శక్తివంతమైన సాధనం. అది మంచి ఆలోచనల్ని విత్తితే సమాజం బాగుపడుతుంది, అదే దురలవాట్లని అందంగా చూపిస్తే నష్టం జరుగుతుంది. తెరపైన చూపించే సన్నివేశాలు

0: ఎంతవరకు తీసుకోవాలో, ఏది మంచి ఏది చెడు అని వేరు చేసి చూసే విచక్షణ జ్ఞానం ప్రేక్షకులకి ఉన్నప్పుడే సినిమా మన జీవితాలకి మంచి మిత్రుడిగా నిలుస్తుంది.
1: మనిషి జీవితంలో సినిమాల ప్రభావం ఎలాంటిదో చెప్పుకున్నాం, కానీ నిజానికి ఆలోచిస్తే ప్రభావం అనడం కంటే అసలు మనుషుల జీవితం మొత్తం సినిమా చుట్టూనే తిరుగుతోంది. మరి ప్రతి చిన్న విషయంలోనూ సినిమాయే ఆధారమైపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొద్దుట లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం మాట్లాడే ప్రతి మాటలో, మన మనసులో కలిగే ప్రతి భావంలో ఎక్కడో ఒక చోట సినిమా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.
0: అవునమ్మా, మన దైనందిన జీవితంలో సినిమా ఎంతగా నర నరాల్లోకి ఇంకిపోయిందంటే, ఎవరైనా కాస్త నాటకీయంగా మాట్లాడితే ఏంట్రా పెద్ద సినిమా డైలాగ్ చెప్తున్నావు అని చటుక్కన అనేస్తాం. ఏదైనా కష్టం వస్తే బాబోయ్ నా జీవితంలో ఇవే సినిమా కష్టాలరా నాయన అని నిట్టూరుస్తూ ఉంటాం. ఆఖరికి కోపం వచ్చినా బాధ వచ్చినా చూడు ఇదిగో ఇదేం సినిమా కాదు నిజ జీవితం అని సర్ది చెప్పుకునేంతగా సినిమా మన నిత్య జీవితంలో ఒక పదంలా ఒక కొలమానంలా మారిపోయింది.
1: అవునన్నయ్య, మరసు ఆనందం వచ్చినా ఏదో ఒక సీన్ గుర్తుకొస్తుంది, మరి ప్రేమ పుట్టినా పాట గుర్తుకొస్తుంది, స్నేహితులు కలిస్తే కామెడీ సీన్లు గుర్తొస్తాయి. మరి ఎవరైనా జీవితంలో పెద్ద విజయం సాధిస్తే అసలు వీడి లైఫ్ ఒక సినిమా కథలో ఉందబ్బా, క్లైమాక్స్ అదర కొట్టేశాడు అని మెచ్చుకుంటాం. మరి బంధువుల ఇంట్లో ఏమైనా తికమక గొడవలు జరిగితే ఓయమ్మో వీళ్ళింట్లో పెద్ద క్లైమాక్స్ డ్రామా నడుస్తుంది అని కామెంట్ చేస్తాం. అంటే మనం చూసే లోకాన్ని కూడా సినిమా కోణంలోనే కొలుస్తున్నాం.
0: కరెక్ట్ అమ్మా, పుట్టిన పసిబాబుకి పేరు పెట్టడం దగ్గర నుంచి పెళ్లిళ్లలో హీరో హీరోయిన్ల ఫోటోషూట్లు చేసుకోవడం వరకు, బట్టలు ఫ్యాషన్ నుంచి పుట్టినరోజు వేడుకల వరకు అంతా సినిమా మయమే అనుకో. మనిషి తన సొంత కష్ట సుఖాల్ని కూడా సినిమాలో చూసుకుని ఊరట పొందుతూ ఉంటాడు. అందుకే సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, సగటు మనిషి కలలకి భావోద్వేగాలకి భాషకి ప్రతిబింబంగా నిలిచే అతిపెద్ద మానసిక స్వాంతనని చెప్పుకోవచ్చు. జీవితం నుంచి సినిమా పుట్టిందో లేదంటే సినిమా చూసే మనిషి జీవితాన్ని జీవిస్తున్నాడో తెలియని విధంగా రెండు ముడిపడిపోయాయి. తెరపైన కథ ముగిసిన మన జీవితం అనే సినిమాలో ప్రతి ఒక్కరూ నిత్య నటులమే కదా.
1: అవునన్నయ్య, మరి నిజ జీవితంలో సినిమా డైలాగులు సినిమా కష్టాల గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుకున్నాం. అయితే దీంట్లో ఇంకో వింతైన ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే వెండి తెరపై కనిపించే కొన్ని పాత్రలు కేవలం తెరకే పరిమితం కాకుండా మన చుట్టూ ఉన్న నిజ జీవితంలోనూ సజీవంగా తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. మన ఇంట్లోనూ బంధువుల్లోనూ వీధి చివరను ఆ పాత్రలను సరిగ్గా పోలిన వ్యక్తులు ఖచ్చితంగా కనిపిస్తారు. ప్రతి ఊరిలోనూ లేదా మన చుట్టాల గుంపులోనూ ఒక లెక్చరర్ లేదా అమాయకపు పెదనాన్న పాత్రలు తప్పకుండా ఉంటాయి. అలానే ప్రతి స్నేహితుల బ్యాచ్ లో ఒక కామెడీ డైలాగులు వేసే ఫ్రెండ్, అన్నిటికీ భయపడే ఒక పిరికి బంద, ఏ పని చేయకుండా గొప్పలు చెప్పే ఒక పోకిరి లేదా వేదాంతి టైపు క్యారెక్టర్లు మనకు నిత్యం ఎదురవుతూనే ఉంటారు. ఇక సినిమాల్లోని క్యారెక్టర్లు చూడగానే హేయ్ సేమ్ మన రాంబాబు లాగే ఉన్నాడే అని చటుక్కున నవ్వుకుంటూ ఉంటాం.
0: కరెక్ట్ అమ్మా, సినిమాలో చూపించే ఆత్మీయుడైన మామయ్య, ప్రేమస్పదమైన అమ్మ, కోపంగా ఉన్న గుండెల్లో అనురాగం దాచుకునే నాన్న, చిలిపి పనులు చేసే తమ్ముడు, రక్షించే అన్నయ్య, ఇవన్నీ ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడలేదు. మన సమాజంలో ఉన్న సజీవ పాత్రలనే రచయితలు పెన్నతో కాగితం పైకి తెచ్చారు, దర్శకులు తెరపై ప్రాణం పోశారు. అందుకే ఆ పాత్రలు కష్టాల్లో ఉన్నప్పుడు మన సొంత మనుషులు కష్టపడుతున్నట్లు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి, వాళ్ళు గెలిచినప్పుడు మన ఇంటి మనిషి గెలిచినంత ఆనందం కలుగుతుంది.
1: అవునన్నయ్య, హీరో ధైర్యం ఆదర్శవంతమైన పాత్రల నైతికత చూసి నిజ జీవితంలోనూ అలానే మంచిగా బ్రతకాలని అనుకునేవాళ్ళు కొందరైతే సినిమాలో విలల్లా దుర్మార్గమైన తెలివితేటలు, ఈర్ష్య, కుళ్ళు స్వభావాలు కలిగిన మనుషులు కూడా నిజ జీవితంలో అక్కడక్కడ తగులుతూనే ఉంటారు. అంటే మంచి చెడుల కలయికైనా ఈ సమాజమే సినిమాకి స్ఫూర్తి. ఆ సినిమాయే తిరిగి సమాజానికి ఒక అద్దం లాంటిది. తెరపై పాత్రలు మారచ్చు, నటులు మారచ్చు, కానీ జీవితం అనే ఈ పెద్ద తెరపై నిత్యం నడిచే నాటకంలో మనందరం ఆ సినిమాల్లోని పాత్రలను ప్రత్యక్షంగా జీవిస్తూనే ఉన్నాం.
0: అవునమ్మా, అసలు ఈ సినిమా అనే వినోదం మనిషి జీవితంలోకి ఎలా వచ్చింది, ఎలా అంతర్భాగమైపోయింది అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. పాత రోజుల్లో నాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలతో మొదలైన వినోదం ఆ తర్వాత కదిలే బొమ్మలుగా, మూకీ చిత్రాలుగా వచ్చి ఆపై టాకీ చిత్రాలుగా రూపాంతరం చెందాయి. అలా మొదలైన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఈరోజు సగటు మనిషి మానసిక వినోదానికి అసలైన చిరునామాగా మారిపోయింది.
1: అసలు మన సమాజంలో ఎలాంటి సందర్భం వచ్చినా సరే ముందుగా మనకి గుర్తొచ్చే వినోదం సినిమాని. మరి ఇంట్లో పిల్లలకి మంచి మార్కులు వచ్చినా, పెళ్లి రోజైనా, పుట్టినరోజు వేడుకైనా, పండుగ వచ్చినా, లేదా ఎన్నాళ్లకు పాత స్నేహితులు కలిసినా

0: సరదాగా ఒక సినిమాకి వెళ్ళొద్దాం అనడం మన సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఆఖరికి మనసు కాస్తంత బాగా లేకపోయినా ఒత్తిడిగా అనిపించినా మనశ్శాంతి కోసం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రిలాక్స్ అవుతూ ఉంటారు.
1: కేవలం సంతోషాలకే కాదమ్మా, వారం అంతా కష్టపడి పనిచేసే సామాన్యుడికి శ్రమజీవికి శనివారం లేదంటే ఆదివారం వచ్చిందంటే తన కష్టాన్నంతా మర్చిపోవడానికి ఉన్న అతి తక్కువ ఖర్చుతో కూడిన ఏకైక మార్గం సినిమానే. ఇంట్లో కుటుంబ సమేతంగా కలిసి వెళ్ళినా లేదంటే థియేటర్లో ఈలలు వేస్తూ నలుగురితో కలిసి ఆనందించినా ఆ 2-3 గంటల పాటు మనిషి తన బాధల్ని, నిత్య జీవితపు సమస్యల్ని పక్కన పెట్టి ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోతాడు. నాటకాల నుంచి మొదలై బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్మన్ కలర్, డిజిటల్ స్క్రీన్లు, ఓటీటీల వరకు కాలంతో పాటు సినిమా రూపం మారినా మనిషి జీవితంలో అది నింపే వినోదం, తెచ్చే ఉత్సాహం మాత్రం అస్సలు మారలేదు. అందుకే సినిమా అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, సగటు మనిషి జీవితానికి, అతని సంతోషాలకి ఒక రంగుల ప్రాణం కూడా.
0: నాటకాల నుంచి నేటి ఓటీటీల వరకు సినిమా వినోదం వాళ్ళ జీవితాల్లోకి ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పాతతరం ప్రేక్షకులు సినిమాను ఆదరించిన తీరు, ఇప్పటి డిజిటల్ తరం ఆస్వాదించే విధానం చూస్తే నవ్వాగదు. అసలు ఆ రోజుల్లో సినిమాకి వెళ్లడమే ఒక పెద్ద పండుగ, ఒక తిరునాళ్ళలా ఉండేది.
1: అవునమ్మా, పాత రోజుల్లో సినిమాలకు వెళ్లాలంటే ముందు రోజు రాత్రే ప్లానింగ్ ఉండేది. ఎడ్లబళ్ళు కట్టుకుని పక్క ఊరి థియేటర్కి లేట్ నైట్ షో కోసం టిఫిన్ బాక్సులు, మంచినీళ్ల సీసాలు పట్టుకుని ముఠా మేస్త్రిలా బయలుదేరేవారు. థియేటర్లో బెంచ్, గ్లాస్ లేదంటే నేల టికెట్ దొరికితే చాలు, అదొక పెద్ద విజయం. ఇక సైకిల్ స్టాండ్ దగ్గర క్యూలు, కరెంట్ పోతే విజిల్స్, సినిమా పూర్తిగానే ఆ రోజు రాత్రంతా ఆ కథ గురించే రచ్చబండ దగ్గర ముచ్చట్లు, అదో అందమైన ప్రపంచం.
0: మరి ఇప్పటి తరం చూడు, హాల్కి వెళ్లడం కంటే చేతిలో ఉన్న ఆ రంగుళాల స్మార్ట్ ఫోన్లో స్క్రోల్ చేయడం ఎక్కువైపోయింది. 10 మందితో కలిసి ఈలలు వేస్తూ చూడటం తగ్గిపోయి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బెడ్ పై పడుకుని పిజ్జాలు, బర్గర్లు తింటూ ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఆఖరికి 2.5 గంటల సినిమా చూడటానికి కూడా ఓపిక లేక 1.5x 2x స్పీడ్లో పెట్టేసి లేదా 2 నిమిషాల రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసేసి సినిమా కథను ఖరారు చేసేస్తున్నారు.
1: అవునమ్మా, సాంకేతికత మారి బ్లాక్ అండ్ వైట్ నుంచి 4K 3D డిజిటల్ తెరలు వచ్చాయి. వినోదం మనిషి బొటనవేల కొసకొచ్చేసింది. కానీ థియేటర్లో అందరూ కలిసి నవ్వే ఆ ఆనందం, ఆ ఈలలు, గోలలు పాతతరం ప్రేక్షకుల సొంతం. కాలం మారినా, మాధ్యమం మారినా, మంచి కథలకి పట్టం కట్టే సీనియర్ ప్రేక్షకులు, కంటెంట్ని ట్రెండ్ చేసే నేటి యూత్ ఇద్దరూ సినిమాకి 2 కళ్ళలాంటి వాళ్ళు. పాతతరం అనుభూతైనా, కొత్త తరం టెక్నాలజీ అయినా సినిమా ఇచ్చే మజా మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి.
0: అవునన్నయ్య, ఇక పాతతరం ఎడ్లబండ్ల ప్రయాణాల నుంచి నేటి 2x స్పీడ్ ఓటీటీ ట్రెండ్స్ వరకు సినిమా చూసే విధానంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇందులో మరొక రసవత్తరమైన విషయం ఉంది. అదేంటంటే సినిమాల్లో ఉన్న రకాలు, ఆ రకాలను ప్రాణంగా ప్రేమించే ప్రేక్షకుల మనస్తత్వాలు. అసలు ఏ రకం సినిమాకి ఎలాంటి జనాలు పడిపోతారో చూస్తే చాలా ముచ్చటేస్తుందనుకో.
1: అవునమ్మా, మన జనాల్లో రకరకాల టేస్టులున్నాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే బ్యాచ్ ఉంటారు. వీళ్ళకి స్క్రీన్ మీద 10 మంది ఎగిరిపడాలి, గాజులు పగలాలి, పెద్ద పెద్ద కార్లు గాల్లో లేవాలి, హీరో ఒక్క దెబ్బ కొడితే విలన్ 100 అడుగుల దూరంలో పడాల్సిందే. ఇలాంటి సినిమాలు చూస్తున్నంతసేపు థియేటర్లో ఈలలు గోలలతో హంగామా చేసే మాస్ ప్రేక్షకులు వీళ్ళు.
0: ఇక లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వాళ్ళ టేస్టే వేరు. మరి వీళ్ళకి భావోద్వేగాలు ముఖ్యం. మరి సినిమాలు ప్రేమ కథ ఉంటే మురిసిపోతారు, మరి కష్టాలు వస్తే చీర కొంగులు, చేతిరుమాళ్లు తడిపి పిండేసేంతగా ఏడ్చేస్తారు. ఇక కామెడీ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే అసలు ఏమాత్రం లాజిక్లు వెతకరు, కడుపుబ్బా నవ్వుకుని రోజంతా పడ్డ అలసటను, ఒత్తిడిని హాల్లోని వదిలేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు.
1: నిజమేనమ్మా, ఇక ఈ మధ్య కాలంలో హర్రర్, థ్రిల్లర్ సినిమాలు చూసే ఒక ప్రత్యేకమైన బ్యాచ్ తయారైంది. వీళ్ళు థియేటర్కి వెళ్లేది భయపడ్డానికి, చీకట్లో దెయ్యం రాగానే కళ్ళు మూసేసుకుంటారు, సీటు కిందకి దూరిపోతారు, మళ్ళీ పక్కనున్న వాళ్ళని ఏమైంది ఏమైంది అని అడుగుతూనే ఆ భయాన్ని అంజా చేస్తూ ఉంటారు. ఇక సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇష్టపడే మేధావులు ఉంటారు, వాళ్ళు సినిమా చూస్తున్నంతసేపు సీటు అంచును కూర్చుని తర్వాత ఏం జరుగుతుంది, విలన్ ఎవరో నాకు ముందే తెలుసు అని పక్కనున్న వాళ్ళకి మైండ్ గేమ్ రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటారమ్మా. యాక్షన్, లవ్, హర్రర్, కామెడీ, సస్పెన్స్, ఇలా రకాలు ఏదైనా కావచ్చు, మనిషిలోని ఒక రకమైన భావోద్వేగానికి ఒక్కో సినిమా అద్దం పడుతూ ఉంటుంది. రకరకాల రుచులున్నట్లే ఈ రకరకాల సినిమా టేస్ట్లే మన సమాజాన్ని వర్ణమయం చేస్తూ ఉన్నాయి.
0: ఇక్కడ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమాజానికి మేల్కొలుపునిచ్చే ఒక చేదు నిజం కూడా ఉంది. సినిమా మన జీవితంలో ఒక భాగమైన వినోదాన్ని ఇస్తున్న మాట వాస్తవం.

0: అయినా కొన్ని సినిమాల ప్రభావం వల్ల కొంతమంది, ముఖ్యంగా నేటి యువత, తప్పుడు దోవ పడుతూ ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం.
1: అవునమ్మా, నాణానికి బొమ్మ ఎంతుందో బొరుసు కూడా అంతే ఉంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో దొంగతనాలు ఎలా చేయాలి, మర్డర్లు కిడ్నాప్లు ఎలా ప్లాన్ చేయాలి, సైబర్ క్రైమ్లు ఎలా చేయాలి అనే విషయాలు డీటెయిల్డ్గా స్క్రీన్ ప్లే పేరుతో విపరీతంగా చూపిస్తూ ఉన్నారు. కొందరు అమాయకపు యువకులు వాటిని చూసి ఆకర్షితులై నిజ జీవితంలో కూడా అంత ఈజీగా నేరాలు చేసి డబ్బు సంపాదించవచ్చని భావించి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సో లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే సినిమాల ప్రభావం మనిషి మీద ఎంత ఉంది అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
5: మరి కేవలం నేరాలే కాదు, సినిమాల్లో కథానాయకులు సిగరెట్లు కాల్చడం, మందు తాగే సన్నివేశాలు కూడా చాలా స్టైలిష్ గా మాస్ ఎలివేషన్లతో చూపించడం వల్ల కుర్రగారు చాలా తొందరగా వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. మరి మా హీరో సిగరెట్ తిప్పినట్లే నేను తిప్పుతా, ఆయనలానే మందు తాగుతా అని అనుకరిస్తూ చిన్న వయసులోనే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు బానిసలై ఆరోగ్యాలను, కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు.
1: అవునమ్మా, తెరపైన చూపించేవి కేవలం గ్రాఫిక్స్, కల్పిత సన్నివేశాలు, పబ్లిసిటీ కోసం చేసే హంగామా మాత్రమే అనే విచక్షణ చాలా మందిలో లోపిస్తోంది. సినిమాల్లో విలన్ లేదంటే నేరస్తుడు ఏదో ఒక క్షణంలో శిక్ష అనుభవిస్తాడు, కానీ ప్రేక్షకులు ఆ నేరం చేసే స్టైల్ని మాత్రమే మనసులో పెట్టుకుంటున్నారు. సినిమా అనేది కేవలం 2 గంటలు వినోదం మాత్రమే, అంతే తప్ప అది మన జీవితాలకి గైడ్ కాదు అనే విషయాన్ని గ్రహించకపోతే సమాజానికి తీవ్ర నష్టం జరగక మాందు.
5: ఇక సినిమాలో కనిపించే మంచి విషయాలను, ఆదర్శాలను మాత్రమే మనం తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్, క్రైమ్స్ లాంటి చెడు ప్రభావాలకు దూరంగా ఉంటూ విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించడమే ప్రతి పౌరుడి బాధ్యత. మరి వినోదాన్ని వినోదంగానే చూద్దాం, దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.
1: సినిమాల్లో చూపించే నేరాలు, దుర అలవాట్లకి యువత ఎలా ఆకర్షితులు అవుతున్నారో చెప్పుకున్నాం కదమ్మా. అయితే వీటన్నిటికంటే డేంజర్ అయిన మరొక మానసిక సమస్య ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది. కొంతమంది ఆడ మగ యువత సినిమాల్లో చూసే రీల్ లైఫ్ ని తమ రియల్ లైఫ్ తో పోల్చుకోవడం, సినిమాల్లో చూపించినంత కలర్ఫుల్ గా లగ్జరీగా తమ జీవితం లేదని, లేదంటే సినిమాలో చూపించినట్టు పెర్ఫెక్ట్ లవర్, పెర్ఫెక్ట్ కుటుంబం తమకి లేదని నిరాశ, నిస్పృహల్లో మునిగిపోతూ ఉన్నారు.
5: నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద మానసిక సవాల్ ఇది. మరి సినిమాలో హీరో హీరోయిన్లు వేసుకునే ఖరీదైన బ్రాండెడ్ బట్టలు, తిరిగే కాస్ట్లీ కార్లు, వెళ్లే విదేశీ లొకేషన్లు చూసి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, నా దగ్గర ఏమి లేవు అని దిగులు పడిపోతూ ఉంటారు. మరి అంతేకాకుండా సినిమాల్లో చూపించే డ్రామాల

0: అంటే కలల ప్రేమ కథల్ని మనసులో ఊహించుకుని నిజ జీవితంలో భాగస్వామి చిన్న తప్పు చేసినా తట్టుకోలేక బంధాలను తెంచుకుంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
1: అవునమ్మా, తెరపై కనిపించే ప్రతి సన్నివేశం వెనుక వందల మంది కష్టం, మేకప్, లైటింగ్, గ్రాఫిక్స్, అడ్జస్ట్ చేసిన స్క్రిప్ట్స్ ఉంటాయి. అది పూర్తిగా ఒక కల్పిత ప్రపంచం. కానీ నిజ జీవితం అనే బాధ్యతలు, కష్టాలు, సంతోషాలు, సర్దుబాట్లతో కూడిన యథార్థమని చెప్పుకోవాలి. సినిమా అనేది 2 గంటల వినోదం మాత్రమే, మన జీవితం 100 ఏళ్ల వాస్తవం అనే విషయాన్ని పక్కన పెట్టి రీల్ లైఫ్ని రియల్ లైఫ్తో పోల్చుకుంటే మిగిలేది నిరాశ మాత్రమే.
0: మన దగ్గరున్న దానితో తృప్తి పడటం, సొంత కష్టంతో ఎదగడం అనే ఆలోచన రావాలి తప్ప తెరపై కనిపించే కాంతివంతమైన అబద్ధాలను చూసి మన నిజ జీవితంలోని అందమైన సత్యాలను కోల్పోకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సినిమాలను కేవలం రిఫ్రెష్మెంట్ కోసం మాత్రమే చూడాలి తప్ప వాటిని తమ జీవితాలకు ప్రామాణికంగా తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రత్యేకమైన ప్రయాణం. పక్కనున్న వారితోనూ తెరపై ఉన్న వారితోనూ పోల్చుకోకుండా మన జీవితాన్ని మన బాధ్యతలతో నవ్వులతో అందంగా మలుచుకోవడమే అసలైన విజయం.
1: అవునమ్మా, నాణానికి ఉన్న మరో గొప్ప వెలుగు వైపు మనం చూస్తే కొన్ని సినిమాలు 100% సమాజానికి అద్భుతమైన దిశానిర్దేశం చేస్తూ ఎంతో మంది జీవితాల్ని ఉన్నత స్థానాలకి తీసుకెళ్లడంలో అత్యంత కీలక పాత్ర పోషించాయని చెప్పక మాత్రం తప్పదు.
0: ఒక మంచి సినిమా లక్షలాది మంది ఆలోచనలు ఒకేసారి మార్చేయగలదు. కష్టపడే తత్వాన్ని, పట్టుదలను నమ్ముకుని శ్రమించిన హీరోల కథల్ని లేదా పేదరికాన్ని జయించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా మారిన సత్య సంఘటనల ఆధారంగా ఎందరో గ్రామీణ యువకులు స్ఫూర్తి పొందారు. మరి ఆ సినిమాలో హీరో సాధించినప్పుడు నావల్లెందుకు కాదు అనే ఆత్మవిశ్వాసంతో రాత్రింబవళ్లు కష్టపడి ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో ఐఏఎస్ ఐపీఎస్ సైంటిస్టుల స్థాయిల్లో నిలబడిన వారు ఎందరో ఉన్నారు.
1: అవునమ్మా, కేవలం చదివే కాదు, క్రీడలు, వ్యవసాయం, మహిళా సాధికారిత, సాంకేతిక విప్లవం, అభాగ్యులకు సహాయం చేయడం లాంటి అంశాలపై వచ్చిన సందేశాత్మక చిత్రాలు సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పుని తెచ్చాయి. రక్తదానం, నేత్రదానం, అవయవదానాల ప్రాముఖ్యతను వివరించే సినిమాలు చూసి లక్షలాది మంది ముందుకొచ్చి ప్రాణదాతలుగా మారారు. అలాగే అవినీతిపై పోరాటం, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల్లో పౌరుల్లో సామాజిక బాధ్యతని రగిల్చడంలో సినిమాలు చేసిన మేలు సామాన్యమైంది కాదనే చెప్పుకోవాలి.
0: అవునన్నయ్య, మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సమాజ శ్రేయస్సును కాంక్షించి మంచి సందేశాన్ని అందించినప్పుడు సినిమా అనేది ఒక కళాత్మక శక్తిగా మారుతుంది. తెరపై ఒక మంచి పాత్ర పడే శ్రమను, గెలిచే విజయ తీరాలను చూసి లభించిన ఆ ప్రేరణ ఎంతో మంది పడిపోయిన జీవితాలను తిరిగి నిలబెట్టింది. మరి జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేలా చేసింది. చెడును వదిలేసి సినిమాల్లోని ఇలాంటి సందేశాత్మక ప్రేరణాత్మక అంశాలను కనుక యువత పట్టుకుంటే సినిమా అనేది జీవితాలను నడిపించే ఒక దివ్యమైన మార్గదర్శిగా నిలుస్తుంది.
1: ఇక్కడ మన భారతదేశ సినిమా ఔన్నత్యం గురించి, మన భారతీయుల సినిమా పిచ్చి వెనుక ఉన్న పవిత్రమైన బంధం గురించి మాట్లాడుకోకపోతే మన ఈ కార్యక్రమం పూర్తి కాదమ్మా. మన భారతీయ చలనచిత్ర పరిశ్రమకి ఉన్న చరిత్ర, మన దర్శకులు తమ ప్రతిభతో విశ్వ వేదికపై కథల్ని ఆవిష్కరిస్తున్న తీరు ప్రపంచానికే మైమరపు కలిగిస్తోంది.
0: ఒకప్పుడు ఏళ్ల క్రితం విడుదలైన క్లాసిక్ సినిమాలు మరిప్పటికీ టీవీల్లో వస్తే జనాలు ఇళ్లకు అతుక్కుపోయి చూడటమే మన సినిమాల విజయం. తరాలు మారిన ఆదరణ తగ్గని ఆ అద్భుత చిత్రాలు, ఆ నటన, ఆ సంగీతం మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఇక నేటి తరం దర్శకులైతే తమ అపారమైన ప్రతిభతో, వినూత్న ఆలోచనలతో మన భారతీయ మూల కథలను, జానపద విశేషాలను గ్లోబల్ రేంజ్ లో నిలబెట్టి ప్రపంచాన్ని మన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు.
1: ఇక మన అభిమానుల ఉత్సాహం చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఇష్టమైన హీరో సినిమా విడుదలవుతోందంటే చాలు, అర్ధరాత్రి 1 గంట లేదంటే 2 గంటలకు వేసే బెనిఫిట్ షో కోసం అర్ధరాత్రిళ్లు లైన్లలో నిలబడతారు. మొదటి రోజు మొదటి షో థియేటర్లోనే చూడాలనే ఆ పట్టుదల, కటౌట్లకి పాలాభిషేకాలు, పూలదండలు, థియేటర్ ముందు డప్పుల మోతలు, ఈలలు, ప్రపంచంలో ఏ మూల చూసినా ఇలాంటి అభిమానం, హంగామా వేరే ఎక్కడా కనిపించదు.
0: ఇక్కడ అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? మన అభిమానులు కేవలం హంగామాతో ఆగిపోవడలేదు. తమ ఆరాధ్య హీరోల పుట్టినరోజులైనా, సినిమా విడుదల వేడుకలైనా వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, పేదలకు అన్నదానాలు చేయడం, అన్నదానం అనాథాశ్రమాల్లో దుస్తులు పండ్లను పంచిపెట్టడం లాంటి ఎన్నో సామాజిక సేవలు చేస్తున్నారు. సినిమాని సమాజ శ్రేయస్సు వైపు మళ్లించి ప్రాణదాతలుగా నిలవడం నిజంగా ప్రశంసనీయం. మరి విశ్వవ్యాప్తమైన భారతీయ సినిమా ఔన్నత్యం ఒకవైపు, సామాజిక బాధ్యతతో సేవలు చేసే అభిమానుల ఉదారత మరోవైపు, కళను ఆరాధిస్తూనే తోటివారికి సాయపడే ఈ మనసుల కలియకే మన భారతీయ సినిమా శోభను సదా ఉజ్వలంగా ఉంచుతోంది.
1: అవునమ్మా, అర్ధరాత్రి బెనిఫిట్ షోల హంగామా నుంచి అభిమానులు చేసే రక్తదానాలు అన్నదానాల వరకు భారతీయ సినిమా ప్రయాణాన్ని ఎంతో హృదయానికి హత్తుకునేలా చెప్పుకున్నాం. నిజంగా ఆలోచిస్తే సినిమా అనేది కేవలం నాలుగు గోడల మధ్య వెలిగే రంగుల తెర మాత్రమే కాదు, అది కోట్లాది మంది హృదయాల స్పందన. మన ఆనందాలకి అద్దం, బాధలకి ఊరట, కష్టాల్లో కొండంత ఓదార్పు.
0: ఒక రాత్రి థియేటర్లో మనం నవ్వినా ఏడ్చినా ఈలలు వేసినా అదంతా మనలోని భావోద్వేగాలకు మానవత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. రంగుల ప్రపంచం మనకెన్నో నేర్పుతుంది, కానీ ఆ రంగుల్లోని మంచిని మాత్రమే మన జీవితంలోకి నింపుకుని చెడును తుడిచేసి తోటివారికి ప్రేమను సహాయాన్ని అందించినప్పుడే మనం నిజమైన హీరోలం అవుతాం.
1: అవునమ్మా, తెరపై వెలిగే నటులు మనకి వినోదాన్ని ఇస్తే నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లని చిరునవ్వుతో ఎదుర్కొంటూ సామాజిక బాధ్యతతో తోటివారికి తోడుగా నిలిచే ప్రతి ఒక్కరూ ఈ నిజ జీవితం అనే పెద్ద సినిమాలో 100% కథానాయకులే. కష్టాల్ని దాటుకుంటూ మన కలల్ని నిజం చేసుకుంటూ సమాజానికి మేలు చేసే ప్రతి అడుగు ఒక అద్భుతమైన క్లైమాక్స్ సీన్ లాంటిదన్నమాట.
0: మన ఆలోచనల్ని ఉన్నతంగా మలుచుకుందాం, కళను ప్రేమిద్దాం, కళాకారులను గౌరవిద్దాం, సేవాగుణంతో ప్రతిరోజు ఒక నూతన విప్లవానికి నాంది పలుకుదాం, విచక్షణతో వినోదాన్ని ఆస్వాదిద్దాం, ఆదర్శవంతమైన నవ సమాజ నిర్మాణంలో మనము భాగస్వాములవుదాం. లిస్నర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి మానవ జీవితంలో సినిమా యొక్క పాత్ర గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0881627769623729. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఏంటంటే మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు, ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
5: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి మన సమస్యలన్నింటికీ కారణం మనం బయట వెతుకుతాం, కానీ సమస్య అనేది బయట లేదు, మన లోపలే ఉంది. లోపల ఉన్న అజ్ఞానం, అహంకారం, భయం, ఆశలే సమస్యలకి మూలం. మరి మన సమస్యలకి మూలం మన లోపల ఉన్నప్పటికీ దానికి కారణం బయట మనుషుల్లో, పరిస్థితుల్లో, ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం. మరి వెతకాల్సింది బయట కాదు, లోపల. అక్కడే సమస్య ఉంది, అక్కడే పరిష్కారం ఉంది. ఏమంటారు? అవును కదా. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకి ఎక్కడ అని చెప్పేసి బయట వెతికేస్తూ ఉంటాం కదండి. అంటే అది ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. అంటే మన లోపలున్న అజ్ఞానం, అహంకారం, భయం, ఆశలే సమస్యలకి మూలం అన్నమాట. అంటే మన సమస్యల మూలం మన లోపల ఉన్నప్పటికీ మరి దానికి కారణం మనం బయట మనుషుల్లోనో, బయట పరిస్థితుల్లోనో, ప్రపంచంలోనో వెతుకుతూ ఉంటాం. అంటే వెతకాల్సింది బయట కాదు, మన లోపల. అక్కడే ఉంది సమస్య, అక్కడే ఉంది పరిష్కారం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ వింటూ ఉంటాము. అలానే రోజు మా కోసం పాండురంగ భాత్యం చిత్రం నుండి జయ కృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

వీధిలో ఆడుకుంటున్న పిల్లాడిని తన తల్లి పిలిచి మరి పిల్లాడి చేతులు బియ్యం ఇచ్చి ఆ బిచ్చగాడికి వేయమంది. మరి ఆ బిచ్చగాడు పక్క ఇంటికి కూడా వెళ్ళి అడిగాడు. ఆ స్త్రీ కూడా తన పిల్లాడిని పిలిచి పిల్లాడి చేతులు బియ్యం ఇచ్చి ఆ బిచ్చగాడికి వేయమంది. మరి కొన్ని రోజులకు ఆ ఇద్దరు స్త్రీలు కూడా మరణించారు. మరి మొదటి స్త్రీ స్వర్గానికి, రెండవ స్త్రీ నరకానికి వెళ్ళింది. ఇక రెండవ స్త్రీ అంది, తను చేసిందేగా, నేను చేశాను, మరి నేనెందుకు ఇక్కడికి వచ్చాను అని అడిగింది. ఇద్దరూ ఒక్కటే చేశారు, కానీ మీ ఆలోచన తీరే వేరు అని చెప్పి అన్నారనమాట. ఇంతకీ ఏంటి అంటే, మొదటి స్త్రీ తన కొడుకు చేతుల మీదుగా ఇచ్చి పుణ్యం అంతా కూడా తన కొడుక్కి రావాలి అనుకుంది. కానీ నువ్వు నీ చేతులతో ఇస్తే ఎక్కువ పడుతుంది, అదే చిన్నపిల్లాడి చేతులు అయితే తక్కువ పడుతుంది అనుకుని పిల్లాడి పేచ ఇప్పించావు. అక్కడ ఆ తేడాని, ఇక్కడ ఈ తేడా. దేవుడి దగ్గర లెక్కలు కరెక్ట్గా ఉంటాయి కదండి. అంటే ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో ఆయనకి బాగా తెలుసు. కాకపోతే కాస్తంత ఓపికగా ఉండాలి. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేడు. ఏమంటారు? ఓకే లిజినెస్, ఒక చక్కని చిన్న స్టోరీ తెలుసుకున్నాం కదా. ఇక నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి విష్ణు రెడ్డి సిబ్బందికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం. మరి దేవతా చిత్రం నుండి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను అడమని కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకు భయముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఏది పుణ్యం? మరొక వీధిలో ప్రతి ఇంటా కూడా బిచ్చగాడు భిక్షాటన చేస్తూ వస్తున్నాడు.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈ నడపిన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి జీవితంలో 9 రహస్యంగా దాచుకోవాలంట, మరేంటో తెలుసుకుందామా. మరి లోకంలో మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఏది దాచినా దాయకపోయినా 9 మాత్రం తప్పకుండా రహస్యంగా ఉంచాలి. అప్పుడే మన జీవితాలు హాయిగా సాఫీగా నడుస్తాయట. మరేంటో తెలుసుకుందామా. ఆయుర్విత్తం గృహచిత్రం మంత్రమౌషధ సంగమౌ దానం మానవ మానాశ్చ నవగోప్య మనీషిభి అని సూక్తి ముక్తావళి చెప్తోంది. అంటే ఆ 9 ఏంటి అంటే, 1 మన ఆయుష్, 2 మన వద్ద ఉన్న సంపద, 3 ఇంటి గుట్టు, 4 దైవం అక్షరాల రూపంగా ఉన్న మంత్రం, 5 అనారోగ్యాన్ని తొలగించే మందులు, 6 దంపతుల యొక్క శృంగారావస్థ, 7 మనం చేసే దాన ధర్మాలు, 8 సత్కారాలు, 9 పరాభవాలు. ఈ 9 కూడా మరి బుద్ధిమంతులు గోప్యంగా ఉంచుకోవాలి అని పేర్కొంది. లేకపోతే కనుక విపరీత పరిణామాలు జరుగుతాయి. మనం ఎంతకాలం బ్రతుకుతామో ముందుగా తెలిస్తే అశాంతి పాలవుతాం కదండి. మరి చావును తప్పించుకోవాలనే ప్రయత్నాల్లో అనేక దుశ్చర్యలు చేస్తూ ఉంటాం, అంటే నిత్యం చస్తూ జీవిస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది, తెలుసుకుందాం. మరి పూర్వం ఒక రాజు తన ఆస్థాన జ్యోతిష్కునిచే జాతకం చెప్పించుకున్నాడు. దాని ప్రకారం అప్పటి వరకు తన ఆజ్ఞలు పాలించే ఒక సామంత రాజు 15 అకస్మాత్తుగా దాడి చేసి ఈ రాజును బంధించి తీసుకుపోయి వాళ్ల రాత్యంలో ఊరవతల ఉన్న ఒక మర్రి చెట్టు దక్షిణం వైపున్న కొమ్మకు ఉరి తీయించి చంపుతాడు అని తెలిసింది. రాజు నవ్వుకున్నట్ట. ఆ ఫలితం చెప్పిన జ్యోతిష్కుణ్ణి చెరసాల్లో పెట్టించాడు. తన సామంతరాజు ఎన్ని జన్మలెత్తినా ఆ పని చెయ్యలేడు అనే విశ్వాసంతో ఉన్నట్ట. కానీ చిత్రంగా అలానే జరిగింది. అప్పుడు ఈ రాజు తన చివరి కోరిక తీర్చమని తనను దక్షిణ కొమ్మకు కాకుండా ఉత్తరం వైపు కొమ్మకు ఉరి తీయించండని కోరాట. ఎలాగైనా జ్యోతిష శాస్త్రాన్ని అబద్ధం చేస్తే తనకు చావు రాదన్న నమ్మకం. ఇక సామంతరాజు నవ్వి అలాగే చెయ్యండని తలారులకు ఆనదిచ్చాట. మరి తలారులు అలానే చేసి వెళ్ళిపోయారు. అలా 1 గడిచింది. ఈలోపు ఒక చిత్రం జరిగింది. ఉన్నట్లుండి ప్రళయ భీకరమైన పెద్ద గాలివానొచ్చింది. ఆ మహోద్రుతమైన పెనుగాలికి పెక్కు చెట్లు కూలిపోయాయి. ఈ మట్టి చెట్టు కూడా కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. ఆ సంఘటనకు మర్రి చెట్టు ఉత్తరం కొమ్మ దక్షిణానికి, దక్షిణం కొమ్మ ఉత్తరానికి పడ్డాయి. అదిగో అప్పుడు మాత్రమే ఉరి తీయబడ్డ రాజు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చావు, దాని భయం ఎవ్వరికైనా తప్పదు. ముందుగా తెలిస్తే మానవులు అప్పటి నుండే దుఃఖంలో మునిగిపోతారు. ఇక తర్వాత సంపద. మన వద్ద ఉన్న సొమ్ము ఎంతుందో తెలిస్తే దొంగల భయం తప్పదు. మరొకసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇక తర్వాత ఇంటి రహస్యాలు బయట వారికి తెలిస్తే సమాజం చిన్న చూపు చూస్తుంది. మన శత్రువులకు అది మహాబలం. మరి శూర్పణఖ వల్ల లంకంతా చేటు జరిగింది కదా. సుగ్రీవుని వల్లే వాలి వధింపబడ్డాడు కదండి. ఇక తర్వాత మంత్రం. మరి మంత్రాన్ని బహిరంగపరిస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. మరి మత్రిగుప్తోక్తో అన్న ధాతువుతో పుట్టిన మంత్ర శబ్దానికి రహస్యంగా చెప్పబడేది అని అర్థం. మరి అటువంటి అప్పుడు అందరూ వినేలా చెబితే దానిని ఆచారనిష్ట లేనివారు చేసేసే ప్రయత్నంలో విధి విధానం కోల్పోయి విపరీతమైన ఫలితాలు పొందుతారు కూడా. మరి మాధ్యమాల్లో మంత్రాలు చెప్పడం అనేది కూడా నిశ్చయంగా సంప్రదాయం కానీ కాదు. ఇక తర్వాత ఔషధులు కూడా అంతే. మరి ఇప్పటికీ కూడా మనకి హోమియో, ఆయుర్వేదం మొన్నకు వైద్యాల్లో వాటిని రహస్యంగానే ఉంచుతారు. ఔషధాలతో పథ్యాపథ్యాలు తెలిసిన వైద్య సేకరులు మాత్రమే వైద్యం చేయాలి. మరి ఈవేళ మాధ్యమాల్లో వింటూ వారిని తమంత తాముగా వాడేస్తూ కొందరు ప్రాణాల మీద కూడా తెచ్చేసుకుంటున్నారు. ఇక అలానే భార్యాభర్తల దాంపత్యం కూడా ధర్మం 4 గోడల మధ్యలోనే జరగాలి, లేకపోతే సమాజం చాలా నష్టపోతుంది. అది చూస్తే మానవ మృగాలు ఊరుకో కదా. ఇక ఎవరైనా తర్వాత తాము చేసిన దానాలు ప్రకటించుకోకూడదు, గుప్త దానాలే చేయాలి. దానాలు అవి మైకుల్లో ప్రకటింప చేసుకోవడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదన్న

0: అనమాట. అంటే మనం 9 విషయాలు జీవితంలో ఈ 9 రహస్యంగా ఉంచుకోవాలి. మన ఆయుష్ కావచ్చు, సంపద కావచ్చు, ఇంటి గుట్టు, మరి అలానే దైవం అక్షరాల రూపంగా ఉన్న మంత్రం కావచ్చు, అనారోగ్యాన్ని తొలగించే మందులు, ఇక మనం చేసే దాన ధర్మాలు, సత్కారాలు, పరాభవాలు, మరి వీటన్నింటినీ కూడా మనం గోప్యంగా ఉంచుకోవాలి. ఒక లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎంత నేర్చినా అనే పాట ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
1: నిసగమ పని మాప గమ పని సగ ని స పని మాప గమ సగ ని సని చూడమ్మా, నేలా అంటే అలాను. ఎంత నేర్చిందా,
2: ఎంత నేర్చిందా,
1: శభాష్.

0: కాదమ్మా, ప్రేమదాసులు కాదు, కాంతదాసులే.
1: కాదు సార్, ప్రేమదాసులే.
0: అయ్యో తప్పమ్మా.
1: తప్పదు సార్.
2: అంతేనంటావా?

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్ట్ 5 మరి రోజు ప్రముఖ దర్శక నిర్మాత మరియు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి విజయ ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు ఒక ఆలూరి వెంకట సుబ్బారావు గారు అనగా చక్రపాణి గారి జయంతి. మరి చక్రపాణి గారు చిన్నారుల కోసం స్థాపించిన చంద్రమామ పత్రికకు వ్యవస్థాపకులు, అలానే బెంగాలీ నవలలు మధ్య మంచి అవగాహన గల వ్యక్తి. విజయ సంస్థ స్థాపకులైన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అనగా బి నాగిరెడ్డి గారి ఆహ్వానం మేరకు మద్రాసు వెళ్లిన చక్రపాణి గారు నాగిరెడ్డి గారితో కలిసి మరి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకుడు వంటి చిత్రాలకు నిర్మాతగా పాలు పంచుకోవడంతో పాటుగా స్వతహాగా రచయిత అయినటువంటి చక్రపాణి గారు మరి వాటిలో చాలా చిత్రాలకు కథా రచయితగా సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా మరి బాపు గారితో కలిసి శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి చిత్రాలకు దర్శకులుగా కూడా పేరు సంపాదించుకోవడం జరిగింది. మరి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు బాల్యమిత్రులు కాకపోయినా వారిద్దరూ పరిచయమైనప్పటి నుండి చివరి వరకు వారి జీవిత చరమాంకం వరకు జీవిత కాలమంతా స్నేహ కుసుమాలను పూయిస్తూ, స్నేహ దీపాలను వెలిగిస్తూ మంచి స్నేహితులుగా విడిపోని బంధంతో జీవించడం జరిగింది అని చెప్పంటున్నారు. మరి చక్రపాణి గారికి నివాళి తెలియపరుస్తున్నానంటున్నారు. ఈ సందర్భంగా మాయాబజార్ చిత్రం నుండి చూపులు కలిసిన శుభవేళ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి పాటకు సాహిత్యం పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల, గానం ఘంటసాల గారు, పీలీల గారు ఆలపించారు. లిజినెస్, మరి మీకోసం ఈ చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకు పంపించారు కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి పసిపిల్లల చేతుల మీదుగా పరోపకారం, పాప పుణ్యాలకు కారణం మన ఆలోచనే నిదర్శనం. మరి అద్భుతమైన కథ చెప్పారంటున్నారు. అలానే మరి ఆ తర్వాత మనిషి జీవితంలో తను దాచిపెట్టాల్సిన 9 వాక్యాల గురించి మరి క్లుప్తంగా వివరించారు అని చెప్పంటున్నారు. మరి ఆణిముత్యాలు లాంటి 2 కథలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే ఈనాటి పని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి మరి పాలూరి కామేశ్వరరావు గారు, మాలతీ గారు, గురునాథరావు గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్ గారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు పాలూరు వంశీ దీప్తిల కుమారుడు విశ్వకుమార్ పుట్టినరోజు, మరి సింగపూర్లో జరుపుకుంటున్నాడు, శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు మరి తాతయ్యలు కామేశ్వరరావు గారు, చంద్రమౌళి గారు, అమ్మమ్మ విశాలాక్షి, నానమ్మ మాలతి, గురునాథరావు గారు, సూర్యనారాయణ గుప్త గారు, చక్రిక, నైనిక, అంతేకాకుండా మరి కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి. అలానే రేడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు సింగపూర్లో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విశ్వకుమార్కి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి విశ్వకుమార్ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మహబూబ్ నగర్ నుండి పిలిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, మిన్హాన్స్, విద్వాన్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సమాజానికి సవాల్ చిత్రం నుండి నడిచేవో అందమా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మరి భీమవరం నుండి బిందు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం దృశ్యం మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈ నడపటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గణపవరం నుండి రామలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మరి చాలా రోజుల తర్వాత ఎస్ఎంఎస్ చేస్తున్నా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మరి ప్రోగ్రామ్ వింటున్నాం, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే మా కోసం కృష్ణం వందే జగద్గురు ఈ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. లిస్నర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదండి. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం.

0: FM 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మనవడి బొమ్మ కథ వింటారు. సాయంకాలమైంది. ఆకాశం అరుణిమణి పోగొట్టుకుని బూడిద రంగుకి మారుతోంది. ఈ మలిసంధ్య వేళ మనసులో వెలితి మరింత పెరుగుతోంది. ఏదో పోగొట్టుకున్న భావన, ఒంటరితనం. సాయంత్రపు ఆకాశం చీకటి కోసం నిరీక్షిస్తున్నట్లుంది. నేను నిరీక్షిస్తున్నాను మృత్యువ కోసం. పగలు గడిచాక రావలసింది రాత్రి, జీవితమయ్యాక మృత్యువేగా. చచా, ఏమిటి నిరాశమయమైన ఆలోచనలు? లేచి ముఖం కడుక్కున్నాను. చొక్కా తగిలించుకుని చేతికర్ర తీసుకుని కదిలాను. లిఫ్ట్ కిందికి వెళ్ళిపోతోంది. ఇలాగే భూమిలోకి దిగిపోతే? రోడ్డు మీదకొచ్చాను. పరుగులు పెడుతున్నట్లు నడుస్తున్నారు జనం. వాళ్ల మధ్య మెల్లగా చేతికర్రతో నడిచే నేను అడ్డంగా అనిపిస్తాను. వాళ్ల ముఖాల్లో కాస్తంత విసుగు కదిలి మాయమవుతుంది. అయినా తప్పదు, నేను ఇల్లని చెరసాలలో మనసుని సాయంకాలానికి ఉరేసుకుని గడపలేను. నేను బతకాలంటే ఇలా బయటకు రావాల్సిందే. ఓ 10 నిమిషాలు నడిచి అక్కడో పార్కుని చేరుకున్నాను. మమ్మల్నింకా ఇలా బతకనిస్తున్నారన్న సంతోషంతో. పచ్చిక పచ్చని చెట్లు గాలితో నేస్తం కట్టి ఆడుతున్నాయి. డాలియాలు క్రోటాన్లు పిల్లల్ని చూసి నవ్వుతున్నాయి. పిల్లలు విరబూసిన పువ్వులా నవ్వులా. ఆహా, బాల్యమెంతటి తీయటి కళ నిమిషంలో కరిగిపోతుంది. నేనింకా ఊర్లో కోతి కొమ్మచ్చలాడినట్టే ఉంది, చెరువులో ఈత కొట్టినట్టే ఉంది. ఈ పిల్లలకి చెరువుల్లేవు, ఆట మైదానాలు లేవు. స్కూల్ హోంవర్క్ అనే జైల్లోంచి ఆట విడుపు ఈ పార్కు. గంటో అరగంటో ఉయ్యాలు లూగుతూ బండ మీద జారుతూ పచ్చికలు పరుగులు తీస్తూ ఆనందిస్తున్నారు. చీకటి పడుతోంది, పదండి అన్న అమ్మల మాటల్ని విననట్టే. జీవితమనే వృత్తాన్ని గీస్తున్నప్పుడు పుట్టుక బాల్యం నుంచి మొదలై తిరిగి అక్కడికే రావాలి కదా. వృత్తం పూర్తవ్వాలంటే బాల్యాన్ని దర్శిస్తూ వృద్ధాప్యం తన అలసటిని మరిచిపోతుంది. తను పోగొట్టుకున్న బాల్యాన్ని తన మనవడిలో చూసుకోవాలని పరితపిస్తుంది. ఇందులో అసహజం లేదు. మరణంలో కలిసే ముందు ఈ చిన్ని సాంత్వన కావాలని ప్రతి హృదయం ఆశిస్తుంది. నాకు అదే ఆశ. మనవడు కావాలి, వాడిలో నన్ను నేను చూసుకోవాలి. అసలు నేను చేసిన తప్పేంటి? ప్రతి బాధ్యతని సంతోషంగా స్వీకరించాను. అమ్మా నాన్నల్ని అపురూపంగా చూసుకుని సాగనంపాను. ఆలిని ఆదరించాను, అనురాగంతో అలరించాను, పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాను. మరెందుకీ శిక్ష నాకు? ఒంటరితనపు శిక్ష. జీవితం నిన్న మొన్నటి వరకు వడ్డించిన విస్తరే. శారద నాతో ఉన్ననాళ్ళు ఇంత ఒంటరిగా అనిపించలేదు. తను చనిపోయాక మరీ ఎక్కువగా అనిపిస్తోంది. పిల్లలు బాగా చదువుకున్నారు. పాప కంప్యూటర్ ఇంజనీర్, అమెరికాలో స్థిరపడింది. ఇద్దరు పిల్లలు, ముచ్చటైన సంసారం. ఫోన్లో కబుర్లు, వెబ్ కెమెరాలో వాళ్ల ముద్దు ముఖాలు అల్లర్లు. ఓ 15 నిమిషాలు రోజులో ఆ ఆనందలోకం. మళ్లీ మామూలే. ఏ

రెండేళ్లకు మూడేళ్లకు వస్తుంది. 10-15 రోజులుంటుంది. అంతే, ఆ మనవడు మనవరాలు నా సొంతమని ఎలా అనుకుంటాను? నా కోపమంతా కళ్యాణ్ మీదకి వెళ్ళింది. అవును, వాడే కనుక నా మాట వినుంటే. చిన్నప్పటి నుంచి వాడికి చదువు మీదున్న శ్రద్ధ, తెలివి చూసి బాగా ప్రోత్సహించాను. చాలా చదివాడు వాడు. ఎలక్ట్రానిక్స్లో PhD చేశాడు. ఇంకా ఏవేవో చదివాడు. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. వాడి కంపెనీ వాడిని దేశాంతరాలు పంపుతూ ఉంటుంది. మతం కాని పిల్లను ప్రేమించానన్నాడు. ముందు కాస్తంత అభ్యంతరం పెట్టాను, ఒకేసారి ఒప్పేసుకుంటే లోకం ఏమనుకుంటుంది అని. తర్వాత ఏవైందో, పెళ్లిమాటే ఎత్తలేదు. శారదెంతో చెప్పింది, ఆ అమ్మాయిని చేసుకోరా, మాకు అభ్యంతరం లేదు అని. ఆ పిల్లమాట ఎత్తకు అని ఎగిరిపట్టాడు. ఏం వికటించిందో ఏమో, ఎన్నోసార్లు చెప్పి చూశారు తను శారద. వాడికి పెళ్ళయుంటే తనకి 6 ఏళ్ల మనవడుండేవాడుగా. ఎవరూ చిన్నారి తన బంతి నా దగ్గరకొచ్చి పట్టంతో బెరుగ్గా నుంచుంది. చిరునవ్వుతో అందించాను, చాక్లెట్ ఇచ్చాను, తీసుకోలేదు. వాళ్ళమ్మ చేతికిచ్చాను. ఈసారి కళ్యాణ్ణి వదలను, వాడు పెళ్లి చేసుకుని తీరాలి, నాకు మనవడు కావాలి. మరుసటి రోజు ప్రొద్దుటే వచ్చాడు కళ్యాణ్. ఎప్పట్లాగే లలితమ్మ వంట చేసి వెళ్ళింది. కాఫీ టీ మాత్రం నేనే చేసుకుంటాను. లలితమ్మ వంట మిగిలిన పని చేసి వెళ్తుంది. 4 ఇళ్లలో పనిచేస్తుంది. నా ఒక్కడికే ఉడకేసి పెట్టడం పెద్ద కష్టం కాదని ఒప్పుకుంది. తగినట్లుగా చేతిస్తాను. ఇంట్లో మనిషిలా ఉంటుంది. లేకపోతే ఈ వయసులో వంట వార్పు చూసుకునే శక్తి ఓపిక నాకు లేవుగా. ఇద్దరం కలిసి భోంచేశాం. వాడే కంచాలన్నీ తీసి టేబుల్ శుభ్రం చేశాడు. ఓ పత్రిక తిరగేస్తూ సోఫాలో జారిగిల పడ్డాడు. కాస్తంత గట్టిగానే అడిగాను, నేనికి ఒంటరితనం భరించలేను, నాకు తోడు కావాలి. తోడా? కంపానియన్షిప్ కోసం విదేశాల్లో పెళ్లి చేసుకుంటారు ఏ వయసులోనైనా. తప్పులేదు డాడ్ అన్నాడు. డోర్మీ విధవా, నువ్వు పెళ్లి చేసుకుని నాకు మనవణ్ణో మనవరాల్లో ఇవ్వు, అర్థమైందా అన్నాను. సిల్లీ డాడీ, నీకు మనవడు కావాలని నేను పెళ్లి చేసుకోవాలా? నీకు కావాలంటే ఎన్నో అనాథాశ్రమాలున్నాయి, మనం ఓ పాపను బాబును దత్తత తీసుకుందాం అన్నాడు. సర్లే, ఎంత బతుకు బతికి ఇంటెనకలా చచ్చినట్టు నాకెందుకు ఆ కర్మ? నీ ఉన్నదెందుకు? నాకు నీ రూపం కావాలరా, నీ బొమ్మ నా కళ్ళ ముందు కదలాడాలి వేదనగా అన్నాను. వాడి మనసును తాగయేమో నా మాటలు. నీకు మనవడు దేనికి నాన్నా, ఏం చేస్తావు లాలనగా అన్నాడు. మనవడు దేనికేమిటి? వాడు నాతో ఆడుకుంటాడు. వాడిని బడికి తీసుకెళ్తాను, ఎక్కాలు నేర్పిస్తా, పాటలు పద్యాలు అన్నీ చెప్పిస్తా. నాకు మాత్రలు మందులు గుర్తు చేస్తాడు, కబుర్లు చెప్తాడు. నేను వాడికి కథలు చెప్తాను, కళ్ళల్లో తేలిపోతూ అన్నాను. సరే సరే, నీ కోరిక నేనెందుకు కాదనాలి, నీకు మంచి మనవణ్ణిస్తాను అన్నాడు. సంతృప్తిగా నడుం వల్చాను. సాయంకాలం వాడికి టీ కలిపించాను. టెలిఫోన్ డైరెక్టరీలో ఓ మ్యారేజీ బ్యూరో నెంబర్ వెతకసాగాను. మావాడికి అప్పుడే 33 ఏళ్ళు. ఏంటి నాన్న వెతుకుతున్నావు అన్నాడు మావాడు. మరి మంచి సంబంధం వెతకద్దు అన్నాను. అవసరం లేదు నాన్నా అన్నాడు. ఓ క్షణం వాడి ముఖంలో ఏదో విషాద బీచకి కదలాడి మాయమైంది. ఎవరినైనా ఇష్టపడ్డాడా అనుకున్నాను. కాసేపట్లో అదే అల్లరి నవ్వుతూ అన్నాడు, నీకు మనవడు కావాలి, అంతేగా, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఓరోజు కళ్యాణ్ వస్తూ వాడితో పాటు ఓ 6 ఏళ్ల అబ్బాయిని తీసుకొచ్చాడు. నిజమా కలా అనుకుని కళ్ళజోడు తుడిచిపెట్టుకుని చూశాను. హలో తాతయ్య, నాకేం పేరు పెడతారు అంటున్నాడు వాడు. కాని ఎక్కడో తేడా, ఏదో అసహజత్వం. ఎలా ఉన్నాడు నీ మనవడు అడుగుతున్నాడు కళ్యాణ్. నా కళ్ళలు ప్రశంస, మనసులు ఉద్వేగాన్ని ఆపుకోలేక పితృవాత్సల్యంతో కౌగలించుకున్నాను వాడిని. ఎంత అద్భుతమైన సృష్టి! అచ్చం మనిషిలా కనిపించే మనవడి బొమ్మని నాకోసం సృష్టించి ఇచ్చిన గొప్ప శాస్త్రవేత్త నా కొడుకు. నాన్న, వీడు నా కొడుకనుకో, ఓ జపాన్ సైంటిస్ట్ నా నేస్తం. అతను నేను కలిసి 6 నెలలు శ్రమించి తయారు చేశాం, అచ్చంగా నీకోసమే. వాడికి నాపైనున్న ప్రేమకి ఇంతకన్నా అందమైన అభివ్యక్తీకరణ ఉంటుందా? నాన్న, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని కొడుకుని కంటే వాడు పెరిగి పెద్దవడానికి 6-7 ఏళ్లు పడుతుంది. అదే ఈ మనవడి బొమ్మైతే నువ్వు స్విచ్ నొక్కితే చాలు,

పద్యాలు చెప్తాడు, మాత్రలు గుర్తు చేస్తాడు, ఆటలాడతాడు, అన్నీ చేస్తాడు. కాకపోతే 15 రోజులకొకసారి బ్యాటరీ మార్చాలి. వారికేం పేరు పెడతావో చెప్పు, మెమొరీలో రికార్డ్ చేస్తా అన్నాడు కళ్యాణ్. నాలో ఎంతో సంతోషం. ప్రొద్దుటే కాఫీతో కబులు చెప్పే మనవడు బంతి ఆడుతూ పద్యాలు చెప్తూ పాటలు పాడుతూ నన్ను అలరించి నా చిన్ని మనవడు.

బగతగా ఉంటోంది. కళ్ళు తెరిపిటి పడటం లేదు, సగం సగం తెలివింటోంది. రాము అనే కలవరిస్తున్నాను. వాడు నన్ను అంటి పెట్టుకునే ఉంటున్నాడు, మాత్రలు ఇస్తున్నాడు, బోర్నవిటా తాగిస్తున్నాడు, పాలు నాన్ రొట్టె కలిపి చెంచాతో తినిపిస్తున్నాడు. లీలగా ఏవో మాటలు లలితమ్మ గొంతు వినిపిస్తోంది. ఎప్పుడూ దొరకని ఏదో శాంతి, తృప్తి. ఈ ఆనందానుభూతికి అక్షరకల్పన అసాధ్యమనిపించే అనుభవం. డాక్టర్ వచ్చి వెళ్తున్నాడు. కళ్యాణ్ జపాన్ నుంచి ఫోన్ చేసినప్పుడు బాగానే ఉన్నానని చెబుతున్నాను. పిల్లల్ని ఊరికే కంగారు పెట్టడం ఎందుకని. బోర్నవిటా గ్లాస్ నా దగ్గరకొచ్చింది. అరే, రాము కాదే? రాము దూరంగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. మరి వీడు? ఓహో, వీడు లలితమ్మ కొడుకు. బెరుగ్గా చూస్తున్నాడు నా కేసి. గ్లాస్ తీసుకున్నాను. నీ కొడుకా? లలితమ్మని అడిగాను. అవును సామి, ఈడు 2వ క్లాసు చదువుతాండాడు. సాయిరాము అని పేరు. ఈయన తాతకు ఈడంటే సానా ఇది సామి. 2 నెలల ముందు కాయలా చేసిపాయా. ఆళ్ళ తాతకు ఈడే అన్నీ చేసేటోడు. మీకు జ్వరంతో కళ్ళు తెరుపుడు పళ్ళే. నేనే 4 ఇళ్లలో పని చేసుకోవాలే. ఇక ఈయన్ని మీ కాడ పెట్టినా బడికి సెలవులు సావి. ఈయనే కూసునేవాడీడు. అదన్నమాట సంగతి. అందుకే నా మనసుకి అంత శాంతి, తృప్తి కలిగాయి. తాతని తలుచుకుంటూ నా తలకి మందు రాసే వాడి చిన్నారి చేతి నుండి నిర్మలంగా, స్వచ్ఛంగా ఓ అమాయక హృదయపు ఆత్మీయ స్పర్శ నన్ను తాకేది. అందుకే నా జ్వరం తగ్గిపోయింది. బడెప్పుడు తెరుస్తారు లలితమ్మా? భయంగా అడిగాను. వచ్చేవారం తెరుస్తారు. వచ్చేవారం తెరుస్తారు సామి. అంతవరకు ఈడు మీ కాడనే ఉంటాళ్లే. వాళ్ళు చూసుకోండి, మీకు బలం కావాలా? మందులు టానిక్లు ఏలకేసుకోండి, అభిమానంగా అందామి. లలితమ్మ ఇంట్లో మనిషిలాగే ఉంటుంది, కాని నేనే ఆమెను సొంత బిడ్డలా ఎందుకనుకోను. మంచి జీతమిస్తాను, పండక్కి బట్టలిస్తాను, అంతేకాని ఇలా ఓ మంచి మాట మాట్లాడానా? ఆమె ముగుడు తాగుబోతు. వాడిని ఈమె పోషిస్తోంది, తాగొచ్చి తంతాడు. ఓ రోజు కాలు వాచిపోయి అలాగే పనిలోకొచ్చింది. ఈరోజుకి హోటల్లో తినేస్తాలే, ఇంటికి వెళ్ళిపో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బండి తీసుకో. మనిషా మృగమవాడు అని కోపగించుకున్నాను. తాగితే ఆడికి ఒళ్ళు తెలియదు సావి, మనిషి మంచోడే అని సమర్థించుకుంది. వాడికి 3 పిల్లల్ని కనిచ్చి బొండికి పడి ఆపరేషన్ చేయించుకుంది. 3 మగపిల్లలే. వీడు ఆఖరివాడు. పిల్లల్ని బడికి పంపుతుంది. 3 పిల్లల్ని చదివించడం పాపం ఆమెకి ఎంత కష్టమో. ఏం అనుకుంటే ఈ సాయిరాం నా మనవడు కాడా? కళ్యాణికి తెలీదు. నాకు కావలసింది నా కళ్ళల్లో కదలాడే మనవడి బొమ్మ. బొమ్మ మనవడు కాదు. లలితమ్మ వెళ్ళిపోయింది. నా ఆలోచనల్లో నేనుంటే, సావి బాత్రూమ్ ఎంగుతారా అంటున్నాడు సాయిరాము. తాత అన్రా అన్నాను. మా అమ్మ అట్లనకూడదనంది సావి, మిమ్మల్ని మేము వరుసలు కలిపి పిలవకూడదంట అన్నాడు వాడు. అవునవును, మనిషికి మనిషికి మధ్య అంతరాలు అంతరిక్షమంత దూరం ఉండనే ఉన్నాయి. అట్లాగేం కాదు, ఇక మీదట నన్ను తాత అని పిలు అన్నాను. కళ్యాణ్ ఇక పెళ్లి చేసుకోడు. ఏ కారణాల వల్ల వాడి మనసు విరిగిపోయింది. అనాథాశ్రమం నుంచి పిల్లల్ని తెచ్చుకుంటే రేపు నాకేమైనా అయితే వాళ్లు తిరిగి అనాథలే అవుతారన్న భయం. కళ్యాణ్కి తన ఉద్యోగం, రీసెర్చ్ తప్ప ఇంకేమీ పట్టవు. పోని లలితమ్మతో చెప్పి ఈ సాయిరామ్ను నాతోనే ఉంచుకుంటే. 3 పిల్లలు, వాళ్ళని చూసుకుని బతుకుతున్న ఓ మాతృమూర్తి. ఆ పిల్లల మధ్య అనుబంధాలు. వాడు వస్తాడా? నాకిచ్చేమని అడగటానికి ఆలోచించాను. చుట్టూ ఉన్న మనుషుల్ని పట్టించుకోక నా రక్తం నా మనుషులు అనుకునే స్వార్థంలోని ఒంటరితనం ఉందేమో. మర్నాడు రాముకి బ్యాటరీ మారుస్తూ లలితమ్మతో అన్నాను, నీ పిల్లల 3 ముగ్గురిని పొద్దున సాయంత్రం మా ఇంటికి పంపించు, వాళ్ళకి చదువు చెప్తాను. వాళ్ళకి 4 ముక్కలొస్తాయి, నాకు పొద్దుపోతుంది. లలితమ్మ ముఖం ఇంతైంది. రోజూ పొద్దున సాయంత్రం వాళ్ళ 3 ముగ్గురికి చదువు చెప్పడం, కథలు చెప్పడం, వాళ్ల కబుర్లు వినడం లలితమ్మకి చెప్పాను. వాళ్ళకి ఇక్కడే వంట చేయమని. తాత తాత అన్న పిలుపుతో ఇల్లంతా నిండిపోయింది. తీరిక దొరకని వ్యాపకం.
మరి వంట

0: చిరుతనం ఎక్కడుంటుంది? ఇప్పుడు సాయంత్రం అంటే నాకు సూర్యాస్తమయం కాదు, చంద్రోదయం. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో మనవడి బొమ్మ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యాన భీమవరంలోని త్యాగరాజ భవనంలో మహామన్యు యాగాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు ఈ యాగంలో పాల్గొన్నారు. అనంతరం పండితులు యాగం చేయించి పూర్ణాహుతి సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భీమవరం పట్టణ ఎలవేల్పు మావుళ్లమ్మకు పలువురు భక్తులు మంగళవారం భారీ గజమాలను సమర్పించారు. వారితో ప్రధాన అర్చకుడు మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారి ఆశీర్వాదం ప్రసాదం అందించారు. సంప్రోక్షణ అనంతరం గజమాలను అమ్మవారికి అలంకరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞా మహోత్సవం గోడపత్రాలను ఆయన మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. పట్టణ శాఖ నిర్వాహకులు రేవతి మాట్లాడుతూ గోడపత్రంలో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 30 సెకండ్లలో ప్రతిజ్ఞ చేయవచ్చని అన్నారు. వ్యసనాలకు బానిసలైతే భవిష్యత్ అంధకారం అవుతుందని ఆయుర్వేద వైద్యురాలు పిఎస్ఆర్ ప్రబలిక పేర్కొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో మంగళవారం పెన్నాడ బైట్ కళాశాలలో ఈగల్ సెల్ సహకారంతో అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ కె సురేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో నిపుణులు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రైతు నుంచి రైతుకు సాంకేతిక విజ్ఞాన విస్తరణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది సృజనాత్మక రైతులతో ఇన్నోవేటివ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధక సంచాలకుడు సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ జిల్లాల ఐఎఫ్ఎన్ కోఆర్డినేటర్లు, శాస్త్రవేత్తల సమావేశం స్థానిక పరిశోధనా స్థానంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి మండలంలోని 5 జిల్లాల నుంచి జిల్లాకు సుమారు 500 మందిని ఎంపిక చేశామని, వీరికి జిల్లా కోఆర్డినేటర్ల ద్వారా సమాచారం చేరవేస్తామని అన్నారు. దీని ద్వారా బలమైన రైతు విజ్ఞాన విస్తరణ వ్యవస్థ ఏర్పాటు జరుగుతుందని అన్నారు. ఎంపికైన రైతులు విశ్వవిద్యాలయం నిర్వహించే క్షేత్ర దినోత్సవాలు, శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. కోఆర్డినేటర్లు జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏర్వక కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ రైతు నెట్వర్క్ కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణాజీ కోఆర్డినేటర్ల విధులు, ఇతర విషయాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. జిల్లాలో అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. రీసర్వే, ఓటర్ల జాబితా, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వేను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, తప్పులు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ కల్పశ్రీ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి చంద్రశేఖర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని లంక గ్రామాలు వరద గండ నుంచి బయటపడ్డాయి. మంగళవారం రాత్రికి వశిష్ఠ గోదావరి పూర్తిగా శాంతించింది. ఏటుగట్టు దిగువ లంక భూముల్లో నీరు తగ్గింది. స్నానాల రేవులు ఆచంట మండల పెదమల్లంక, అనగర్లంక, అయోధ్యలంక ప్రాంతాల్లో కాలిబాటలు, రోడ్లు బయటపడ్డాయి. లంక భూములతో పాటు ఏటుగట్టు దిగువన ఉన్న 100లాది ఎకరాల కూరగాయల పంటలు పశుగ్రాసానికి నష్టం వచ్చిందని పరివాహక గ్రామాల రైతులు వాపోతూ ఉన్నారు. వాటిని పరిశీలించి సాయం అందించాలని కోరుతూ ఉన్నారు. 2022-23-24 సంవత్సరాల్లో జాతీయ ప్రతిభా ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా తమ దరఖాస్తులను స్కాలర్షిప్స్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 31వ తేదీలోపు నవీకరించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ మంగళవారం తెలిపారు. నవీకరణకు సంబంధించిన పత్రాలు, స్టడీ సర్టిఫికెట్ నకళ్లను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నోడల్ అధికారికి అందజేసి అప్రూవ్ చేయించుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు ప్రణాళికతో ముందుకు సాగాలని డీఈఓ నారాయణ పిలుపునిచ్చారు. నర్సాపురం డివిజన్ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు హెచ్ఎంల సమీక్షా సమావేశం మంగళవారం మార్టేర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అకాడమిక్ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లోనూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యం

లో ప్రభుత్వం యువతకు ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే అంశంపై ఆన్లైన్ ప్రోగ్రాం ఉచితంగా ఏర్పాటు చేస్తుందని సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఈ శిక్షణా శిబిరం పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఫ్యూచర్ స్కిల్స్ కార్యక్రమంలో 8 కోర్సులు ఉన్నాయని, ఒక్కొక్క వ్యక్తి 3 కోర్సులు ఎంచుకోవచ్చని, 3 కోర్సులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో చక్రపాణి గారి గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు చలనచిత్ర రంగాన్ని రెండు కళ్ళగా భావించి తరతర

తరాలకు చెరిగిపోని అద్భుతమైన సాంస్కృతిక ముద్రను వేసిన మహోన్నత వ్యక్తిత్వం కలం పేరు చక్రపాణిగా తెలుగు పాఠక లోకానికి, సినీ జగత్తుకు సుపరిచితులైన ఆయన ఒకే ఒక వ్యక్తిగా బహుభాషవేత్తగా, నేటి రచయితగా, దార్శనిక పత్రికా సంపాదకుడిగా, సమర్థవంతమైన సినీ నిర్మాతగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆయనే చక్రపాణిగా సుపరిచితమైన ఆలూరు వెంకట సుబ్బారావు గారు. ఆయన సినీ ప్రస్థానం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్లో తెలుసుకుందాం. బెంగాలీ భాషలోని శరత్ చంద్ర చటోపాధ్యాయ రచనలను తెలుగులోకి అనువదించి తెలుగు పాఠకులకు నవల రసస్వాదనను పరిచయం చేసిన ఘనత ఆయనది. ఇక ప్రతి ఇంట చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఊహాలోకాల్లో విహరింపజేసిన చందమామ మాసపత్రికను స్థాపించి, దానికి సంపాదకుడిగా వ్యవహరించి తరతరాల బాలకులను సుజ్ఞానాన్ని, వినోదాన్ని పంచిన మహనీయుడు ఆయన. చలనచిత్ర రంగానికి వస్తే ప్రముఖ నిర్మాత నాగిరెడ్డి గారితో కలిసి విజయ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన మూల విరాట్లలో చక్రపాణి గారు ప్రముఖులు. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకూడు వంటి క్లాసిక్ చిత్రాలకు స్క్రిప్ట్ సమకూర్చడంలో, కథా చర్చలలో ఆయన చూపించిన పదును, వడపోత, విజయ సంస్థ చిత్రాలను బాక్సాఫీస్ వద్ద ఎదురు దాటలేని విజయ తీరాలకు చేర్చాయి. రచనలో సరళత, సంభాషణలో సమయస్ఫూర్తి, నిర్మాణంలో రాజీపడని నైతిక విలువలు చక్రపాణి గారి ముద్రగా నిలిచిపోయాయి. తెలుగు చిత్రసీమలో స్వర్ణయుగాన్ని అందించిన చక్రపాణి గారి శ్రమ, మేధస్సు కలకాలం స్ఫూర్తిదాయకం. సాధారణంగా ఏదైనా ఒక గొప్ప సాధన వెనుక విపరీతమైన కష్టం, ఓర్పు ఉంటాయి. కానీ చక్రపాణి గారి జీవితంలో చూస్తే ఆయనకు వచ్చిన ఒక పెద్ద కష్టమే ఆయనను ఒక గొప్ప సాహిత్యవేత్తగా మలిచింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా స్వయం కృషితోనే సంస్కృతం, ఇంగ్లీష్ భాషలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించుకున్నారు మన చక్రపాణి గారు. అయితే 1932 ఆయన క్షయవ్యాధికి గురై చికిత్స కోసం మదనపల్లిలోని శానిటోరియంలో చేరాల్సి వచ్చింది. అక్కడే కొన్ని నెలల పాటు వైద్యం పొందుతున్న సమయంలో సాటి రోగిగా ఉన్న పండితుడి సహాయంతో ఆయన బెంగాలీ భాషను కూడా ఎంతో పట్టుదలతో నేర్చుకున్నారు. అలా బెంగాలీ భాషపై పట్టుదల సాధించిన తర్వాత ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవలలను తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. చక్రపాణి గారి అనువాదం ఎంత సహజంగా, నిర్దిష్టంగా ఉండేదంటే శరత్ బాబు అసలు తెలుగువాడు కాదన్న, ఆ పుస్తకాలు బెంగాలీ నుండి అనువదించినవన్న నాటి పాఠకులు అసలు నమ్మేవారు కాదు. అంతలా తెలుగునాటి ప్రతి ఇంట ఆ పాత్రలు జీవించేశాయి. వాగ్దత, శుభ్రత, పల్లీయాలు, చంద్రనాథ్, దేవదాస్, పరిణీత, నవవిధాన్, నిష్కృతి, మావారు వంటి శరత్ బాబు అద్భుతమైన రచనలన్నింటినీ తెలుగు పాఠకులకు అందించిన మహోన్నత వ్యక్తి చక్రపాణి గారు. ఆ అనువాదాల తర్వాతే ఆయన సొంతంగా తెలుగులోకి కూడా ఎన్నో చిన్న చిన్న కథలు, నవలలు రాయడం మొదలుపెట్టి తెలుగు సాహితీ జగత్తులో తనదైన చెరగని ముద్ర వేశారు. రచయితగా, అనువాదకుడిగా నాటి తెలుగు సాహితీ లోకంలో చక్రపాణి గారు సంపాదించుకున్న అద్భుతమైన పేరు ప్రఖ్యాతులే ఆయనను సినీ పరిశ్రమ వైపు నడిపించాయి. ఆయన రచనల్లోని పదునును, సంభాషణను, సజీవతను గుర్తించిన ముంబైలోని ప్రముఖ ఫేమస్ ఫిలిమ్స్ వారు 1940 వచ్చిన ధర్మపత్రి చిత్రానికి మాటలు రాయవలసిందిగా చక్రపాణి గారిని ఆహ్వానించారు. అలా సినీ ప్రయాణానికి నాంది పడింది. ఆ తర్వాత 1945 తెలుగు సినీ రంగానికి దిశానిర్దేశం చేసిన ప్రతిష్టాత్మక చిత్రం స్వర్గసీమ కోసం ఒక మహత్తరమైన ఘట్టం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు, మూలా నారాయణ స్వామి గారు కలిసి వాహిని పిక్చర్స్ బ్యానర్ పై స్వర్గసీమ నిర్మిస్తూ కథ, సంభాషణల బాధ్యతను చక్రపాణి గారికి అప్పగించేందుకు ఆయనను చెన్నైకి పిలిచారు. ఈ చిత్రంలో మహానటుడు చిత్తూరు నాగయ్య గారు కథానాయకుడిగా, బి జయమ్మ గారు ఆయన భార్యగా, భానుమతి గారు సుజాతాదేవిగా పోషించిన పాత్రలు నాటి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. అంతేకాదు, గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాయకుడిగా, వెండితెరకు పరిచయమైన ఘనత కూడా ఈ చిత్రానికే దక్కింది. చక్రపాణి గారు అందించిన పదునైన కథ, సహజమైన మాటలతో రూపుదిద్దుకున్న స్వర్గసీమ సినిమా బాక్సాఫీస్ వద్ద బహుళ జనాదరణ పొంది సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా విజయవంతం కావడంతో చక్రపాణి గారి పేరు సినీ వర్గాల్లో ఒక తిరుగులేని శక్తిగా మారింది. రెండు మహావృక్షాలు కలిస్తే ఒక గొప్ప నీడ ఏర్పడుతుంది. అలాగే ఇద్దరు మహనీయులు కలిస్తే ఒక చారిత్రాత్మక సువర్ణాధ్యాయం ఆవిర్భవిస్తుంది. చక్రపాణి గారి జీవితంలో 1949 అలాంటి ఒక గొప్ప మలుపు తిరిగిన క్షణం. యువ పబ్లిషర్స్ పేరట శరత్ చంద్ర చటోపాధ్యాయ గారి నవలలను ప్రింట్ చేయించడం కోసం చక్రపాణి

గారు మద్రాసులోని బిఎన్కే ప్రెస్కు వచ్చారు. అక్కడే బి నాగిరెడ్డి గారితో తొలి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త జీవితాంతం విడిపోని ఒక అమృత స్నేహబంధంగా, అనురాగ బంధంగా బలపడింది. ఆ స్నేహబంధమే తెలుగు చలనచిత్ర రంగానికి విజయ ప్రొడక్షన్స్ అనే అద్భుతమైన నిర్మాణ సంస్థను బహుమతిగా ఇచ్చింది. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు
2: అరే రాము ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది ఏంటి కరెంట్ బిల్ ని బాబు కడతాడా
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in
3: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఇద్దరూ కలిసి సినిమాను నిర్మించాలని నిర్ణయించుకుని తమ తొలి ప్రయత్నంగా 1950లో మహామహోపాధ్యాయుడు ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో షావుకారు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చక్రపాణి గారే కథ సంభాషణలు సమకూర్చగా ఆ రోజుల్లోనే టైటిల్ కింద ఇరుగు పొరుగు కథ అనే వినూత్నమైన ట్యాగ్ లైన్ అమర్చడం విశేషం. అయితే నాటి కాలానికి తగ్గట్టుగా ప్రేక్షకులు ఆ సరికొత్త ప్రయోగాత్మక భావాలు

పూర్తిగా ఆదరించలేకపోవడంతో ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. కానీ విజయా సంస్థ అడుగు వెనక్కి వేయలేదు. మరుసటి ఏడాది 1951లో వచ్చిన పాతాల భైరవి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అఖండమైన అపూర్వమైన విజయాన్ని సాధించి రికార్డులు తిరగరాశారు. ఆనాటి నుండి వాహిని స్టూడియోస్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35కు పైగా మహోన్నత చలన చిత్రాలను రూపొందించారు. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై వచ్చిన మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, సిఐడి, అప్పుచేసి పప్పుకూడు వంటి చిత్రాలు కేవలం సినిమాలు మాత్రమే కాదు, ప్రతి తెలుగువారి ఇంట అజరామరమైన సాంస్కృతిక నిధులుగా నిలిచిపోయాయి. నాగిరెడ్డి గారి నిర్వహణ నైపుణ్యం, చక్రపాణి గారి కథా చర్చల పదులను కలిసి తెలుగు సినీ జగత్తుకు అందించిన ఆ స్వర్ణయుగం ఎప్పటికీ చెరిగిపోనిది. సినిమా నిర్మాణంలోనూ కథా కథనంలోనూ చక్రపాణి గారిది ఒక తీర్చిదిద్దని విభిన్నమైన శైలి, ఎవరూ అనుకరించలేని ఒక ప్రత్యేకమైన బాణి. చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రవేశం లేని, పరిచయం లేని శాఖ అంటూ ఏదీ లేదు. చక్రపాణి గారి ప్రధానమైన మూల సూత్రం ఒక్కటే, మనం తీసేది జనం చూడటం కాదు, జనం ఏది కోరుకుంటున్నారో దానినే మనం తీయాలి అనే బలమైన ధోరణి ఆయనది. చిత్ర విజయానికి ఆయన వద్ద కొన్ని పక్కా కొలమానాలు ఉండేవి. ఒక సినిమా చిన్నపిల్లలకు నచ్చిందా ఇక పెద్దవాళ్లకు తప్పకుండా నచ్చి తీరుతుంది అనేది ఆయన గాఢమైన విశ్వాసం. అందుకే ఆయన చిత్రాల్లో గుండెలు బాదుకుని ఏడ్చేసే విపరీతమైన ఏడుపులు కానీ, సినిమా పరిభాషల్లో చెప్పే అతికల్పిత మెలోడ్రామా కానీ ఉండేవి కాదు. ఎంతటి తీవ్రమైన సీరియస్ సంఘటనలోనైనా సరే ఒక సునిశితమైన ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి కథను కళ్ళకు కట్టించడం చక్రపాణి గారి కల్పనాశక్తికి ప్రత్యక్ష నిదర్శనం. ఇక సినిమాలోని ప్రతి ఒక్క శాఖను చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో గమనిస్తూ ప్రేక్షకులను మైమర్పించేలా తీర్చిదిద్దడం ఆయన నైజం. ముఖ్యంగా పాటలు గ్రామీణ ప్రజలను, పామరులను సైతం విశేషంగా ఆకట్టుకోవాలని భావించేవారు. పాటలలో మెలోడీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సంగీత దర్శకులతో, సాహితీవేత్తలతో గంటల తరబడి చర్చించి తగిన సూచనలిచ్చి స్వరకల్పన జరిగేలా చూసేవారు. అందుకే విజయ వారి చిత్రాల్లోని ప్రతి పాట దశాబ్దాలు గడిచిన ఈనాటికి సంగీత ప్రియుల గుండెల్లో ప్రతి తెలుగువారి ఇంట అత్యంత భద్రంగా, పదిలంగా నిలిచిపోయింది. చక్రపాణి గారి కలం నుండి జారిన ప్రతి కథ, ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహోన్నతమైన మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన కథ అందించిన, మాటలు రాసిన లేదా చిత్రానువాదం సమకూర్చిన, అందులో మానవ సంబంధాలు, సునిశితమైన హాస్యం సజీవంగా తునికిసలాడేవి. మీరు పేర్కొన్న ఆ మహత్తర చిత్రాలు, రచనల సంక్షిప్త విశేషాలు ఇప్పుడు చూద్దాం. చక్రదత్త చిత్రం చక్రపాణి గారి తొలి అనువాద రచనలలో ఇది అత్యంత ప్రధానమైనది. బెంగాలీ సాహిత్యాన్ని తెలుగు జనాలకు ఎంత సజీవంగా అందించవచ్చో నిరూపించిన అద్భుతమైన నవల అనువాదం ఇది. ధర్మపత్రి చిత్రం చక్రపాణి గారి సినీ ప్రయాణానికి తొలి పునాది రాయి. ముంబై ఫేమస్ ఫిలిమ్స్ వారి ఈ చిత్రానికి ఆయన పదునైన, సహజమైన మాటలను అందించి సినీ వర్గాల దృష్టిని ఆకర్షించారు. స్వర్గసీమ వాహిని పిక్చర్స్ బ్యానర్పై బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చక్రపాణి గారి కథ సంభాషణను అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాక గాన గంధర్వుడు ఘంటసాల గారిని గాయకుడిగా పరిచయం చేసింది. షావుకారు చిత్రం విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన తొలి చిత్రం. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో చక్రపాణి గారు ఇరుగు పొరుగుల కథ అనే శీర్షికతో అందించిన వినూత్న కథ మాటల చిత్రసీమలో సరికొత్త ఆలోచనలకు నాంది పలికాయి. పెళ్లి చేసి చూడు సినిమా కట్నాల ఆచారం వివాహ వ్యవస్థలోని వ్యంగ్యాన్ని ఎంతో అద్భుతమైన హాస్యంతో చక్రపాణి గారు కథగా, రచనగా మలచగా ఈ చిత్రం నాటి ప్రేక్షకులను కడుపొబ్బా నవ్వించి అపార విజయాన్ని సాధించింది. చంద్రహారం సినిమా జానపద నేపథ్యంలో చక్రపాణి గారి కథా నైపుణ్యానికి, ఊహాశక్తికి అద్దం పట్టిన విలక్షణమైన చిత్రం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. మిస్సమ్మ అండ్ మిస్సయ్యమ్మ తెలుగు తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన ఆల్ టైమ్ కామెడీ క్లాసిక్. చక్రపాణి గారి కథా రచన, క్యారెక్టరైజేషన్లు ఈ చిత్రానికి ప్రధానమైన బలం. NTR సావిత్రి, అక్కినేని SVR ఆ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు అజరామరం. మాయాబజార్ భారతీయ సినీ చరిత్రలోనే అగ్రతాంబూలం అందుకున్న మహోన్నత చిత్రం. కెవీ రెడ్డి గారి దర్శకత్వానికి తోడుగా చక్రపాణి గారు సమకూర్చిన అద్భుతమైన చిత్రానువాదం ఈ సినిమాను కాలాతీతమైన అద్భుతంగా నిలిపింది. అప్పు చేసి పప్పుకూడు, అప్పు చేసి అంతస్తులు మెయింటైన్ చేసే సామాజిక రుగ్మతను సునిశిత హాస్యంతో కళ్లకు కట్టిన చిత్రం. చక్రపాణి గారి స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. రేచుక్క, పగటి చుక్క జానపద యాక్షన్ ఎలిమెంట్స్తో చక్రపాణి గారు అందించిన అద్భుతమైన చిత్రానువాదం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. గుండమ్మ కథ అనే ఐకానిక్ పాత్రను సృష్టించిన NTR, ANR, సావిత్రి, జమున, సూర్యకాంతంల మధ్య ఆయన నడిపించిన కథ స్క్రీన్ ప్లేపై తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించాయి. అలా ప్రతి చిత్రంలోనూ జనం కోరుకునే వినోదాన్ని, నైతిక విలువను మేలువించి తెలుగు సినీ జగత్తుకు స్వర్ణయుగాన్ని బహుమతిగా ఇచ్చిన మహోన్నత రచయిత, స్క్రీన్ ప్లే మాంత్రికుడు చక్రపాణి గారు. చందమామ పత్రికతో లక్షలాది మంది పిల్లల ఊహాలోకాల్లో మధురమైన బాల్యపు జ్ఞాపకాలను నింపి విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, పాతాళ భైరవి వంటి కాలాతీతమైన అద్భుత కళాకాండలను అందించి తెలుగు సినీ రంగానికి మహోజ్వలమైన స్వర్ణయుగాన్ని బహుమతిగా ఇచ్చిన దార్శనికుడు చక్రపాణిగా పిలువబడే ఆలూరు వెంకట సుబ్బారావు గారు. ఆయన కథా రచనలోని పదును, చిత్రానువాదంలోని అద్భుతమైన మ్యాజిక్, సునిశితమైన హాస్యం, చిన్నపిల్లలను కూడా మైమరిపించే వినోదం, తరాలు మారిన, దశాబ్దాలు గడిచిన ప్రతి తెలుగువాడి ఇంట గుండెల్లో చెరిగిపోని ముద్రగా నిలిచిపోయాయి. ఈరోజు ఆ మహనీయుడు, బహుభాషవేత్త, సాహితీ చందమామ చక్రపాణి గారి జయంతి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున, శ్రోతలందరి తరపున ఆ మహోన్నత కళామూర్తికి నివాళులర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారం అయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ RJ అక్షయ.

0: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి. మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్య తేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా తరతరాలు నిలిచిపోయే పాటలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చాయి. ఎందరో మహానుభావుల కళల నుండి జాలువారిన పాటలు, ఎందరో మహానుభావుల గళాల నుండి వచ్చిన పాటలు, అలాగే ఎందరో సంగీత బ్రహ్మలు సమకూర్చిన పాటలు నేటికీ ఆదరిస్తున్నారంటే అలనాటి పాటలు ఎంత ఆదరణ చెందాయో అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ మరిచిపోలేని ఆ మధురమైన పాటలు మా శ్రోతల కోసం రేడియో విష్ణు 90.4 లో ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు మెచ్చిన పాటలు విని ఆనందించండి. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్, బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. కార్యక్రమంలో ముందుగా డి యోగానంద్ దర్శకత్వంలో 1968లో విడుదలైన చిత్రం బాగ్దాద్ గజదొంగ. నందమూరి తారక రామారావు, జయలలిత జంటగా నటించిన ఈ చిత్రం నుంచి రావే చిన్నదాన పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు, గానం ఘంటసాల పి సుశీల.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బాగ్దాద్ గజదొంగ చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు బ్రహ్మచారి చిత్ర నుంచి ఏ తోటలో విరబూసెనో పాట వింటారు. సుశీల ఘంటసాల ఆలపించిన ఈ పాటకు దాశరథి సాహిత్యం అందించారు. టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమాకి తాకినేని రామారావు దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత ప్రధాన తారాగణంగా నటించారు.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల

ಮಂದ ಜಲಮ

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మంచి కుటుంబం చిత్రం నుంచి మనసే అందాల బృందావనం పాట విన్నారు కదా. ఇప్పుడు ఏవిఎం వారు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించిన చిత్రం రాము. ఎన్టీ రామారావు, జమున జంటగా 1968లో విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం నుంచి పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు పాట వింటారు. పి సుశీల ఘంటసాల పాడిన ఈ గీత రచన ఆరుద్ర, సంగీతం ఆర్ గోవర్ధనం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: రామో చిత్రం నుంచి సుశీల ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. ఇప్పుడు నట సామ్రాట్ అక్కినేని, జయలలిత జంటగా వి మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అదృష్టవంతులు. 1969 విడుదలైన ఈ చిత్రం 2023 జనవరికి 54 సంవత్సరాలు పూర్తయింది. అప్పట్లో ఈ చిత్రం 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం నుంచి చింత చెట్టు చిగురు చూడు పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్, పాట గానం చేసిన వారు ఘంటసాల, పి సుశీల.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ

0: శాతం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: అదృష్టవంతుల చిత్రం నుంచి చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు వి రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ విజయ నిర్మల ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం అన్నదమ్ములు. 1969 విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం వింటారు. కెవి మహదేవన్ స్వరపరిచిన మీరు వినబోయే పాట నువ్వే ఓ చిలకమ్మ పాట వినండి.

0: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
6: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు మహిళ. మాంతి టిగ్గా, నిక్కీ టిగ్గా వారి గానం కేవలం వినోదానికి కాదు, అంతకు మించి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న తమ భాషను బతికించుకునే పోరాటానికి వారు ఎంచుకున్న ఆయుధం పాట. జారుఖండ్కు చెందిన ఈ కజిన్స్ చేపట్టిన ప్రయత్నం ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. మరి ఆ ప్రయత్నం ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ.

0: మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మేము ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా ఖచ్చితంగా పాడే పాట ఒకటి ఉంటుంది. కురుక్ ప్రజలారా, మనం ఎటు పోతున్నాం? మన పూర్వీకుల కన్న కళేమిటో తెలుసా? వాళ్ళ ఆలోచనలు ఏమిటో తెలుసా? వాళ్ళు మనం బతకడానికి పొలాలిచ్చారు, ధాన్యం ఇచ్చారు, వాటిని వదిలేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన ఇల్లు అమ్మేస్తున్నాం, మనం ఎటు పోతున్నాం? ఈ అర్థంతో ఆ పాట సాగుతుంది. ప్రేక్షకులకు వినోదం అందించడమే కాదండి, మా భాషను బతికించుకోవడం మా లక్ష్యం. దానికోసం సాధనంగా, ఆయుధంగా పాటను మేము ఎంచుకున్నాం అని చెబుతారు మాంతిటిగ్గా, నిక్కీటిగ్గా. అన్నదమ్ముల బిడ్డలైన ఈ అమ్మాయిల సొంత ఊరు జార్ఖండ్ రాష్ట్రంలోని బ్రంబే అనే గిరిజన గ్రామం. 24 ఏళ్ల మాంతి గిరిజన ప్రాంతీయ భాషల్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2002లో టాటా స్టీల్ ఫౌండేషన్ నిర్వహించిన సంవాద్ ఈవెంట్లో ఆమె తొలి ప్రదర్శన ఇచ్చారు. నా మాతృభాష కురుక్, దాన్నే కుడుక్ అని కూడా అంటారు. ఆ భాషలో నేను పాడాను. అంతకుముందు స్టేజీ మీద ఎప్పుడూ పాడకపోవడంతో చాలా భయపడ్డాను. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కొందరు నా దగ్గరకు వచ్చి, నువ్వు పాడిన పాట చాలా బాగుంది, ఇంతకీ అదేం భాష అని అడిగేవారు. ఆ ప్రశ్న నాకు ఎంతో బాధ కలిగించింది. నిజానికి వారి తప్పేం లేదనుకోండి, ఎందుకంటే కురుక్ కుటుంబాల్లో పుట్టిన వారే మా భాష మాట్లాడడం తగ్గిపోతుంది. అదేదో సిగ్గుపడే వ్యవహారంగా హిందీలో మాట్లాడడం గర్వకారణంగా భావిస్తున్నారు అని అంటారు మాంతి. ఆ తర్వాత ఆమెకు రిథమ్ ఆఫ్ ది ఎర్త్ బ్యాండ్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కానీ తన భాష అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. కురుక్ ద్రవిడ భాషా కుటుంబంలో ఉత్తర ద్రవిడ ఉపకుటుంబానికి చెందినది. మన దేశంతో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషనైతే మాట్లాడేవారు ఉన్నారు. వారిని ఒరంతెగా అంటారు. పట్టణాలకు నగరాలకు వలస వెళ్తున్న ఇప్పటి తరం వారు మా భాషను మాట్లాడడం నా మోషి అనుకుంటున్నారు. ఈ భాష మాట్లాడేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మన భాషను మనం మర్చిపోతే గుర్తింపును కోల్పోయినట్టే అంటున్నారు మాంతి. తన ఆవేదనను తన కజిన్ నిక్కీటిగ్గాతో ఆమె పంచుకున్నారు. కామర్స్లో మాస్టర్స్ చేసిన 26 ఏళ్ల నిక్కీ కూడా ఆమెతో కలిసి గళం కలిపేందుకు ముందుకు వచ్చారు. మేమిద్దరం సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. మా అమ్మ, అమ్మమ్మ, మా గ్రామంలోని మహిళలు, వాళ్ళే మా టీచర్లు. వారు పొలాల్లో పనిచేస్తున్నప్పుడు పండుగల సందర్భంగా పాడే పాటలు వింటూ పెరిగాం. వాటితో పాటు చిన్నప్పుడు మమ్మల్ని నిద్రపుచ్చే సమయంలో రాత్రివేళ చెప్పిన కథలను గుర్తు తెచ్చుకున్నాం. వాటినే వేదికలపై వినిపించాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు ఆ ఇద్దరు. ప్రదర్శనలు ఎలా ఉండాలనే విషయంలో ఆ ఇద్దరు చాలా కసరత్తే చేశారండోయ్. ఎరుపు, తెలుపు రంగులతో ఉండే తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరలు, తలకు పక్షి ఈకల అలంకారాలు, మెడ చుట్టూ గిరిజనులో ధరించే ఆభరణాలు, ఇది వారి ఆహార్యం. వాయిద్యాలు కూడా తరతరాలుగా గిరిజనులు ఉపయోగించే వాటినే ఎంచుకున్నారు. పాత పాటలకు కొత్త బాణీలు కట్టారు. కురుక్ ప్రజలారా, మనం ఎటు పోతున్నాం అనే అర్థం వచ్చే పాటతో సహా కొత్త పాటలు కూడా రూపొందించారు. కురుక్ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. కురుక్ సాంప్రదాయాల గొప్పతనాన్ని, గర్వకారకమైన విషయాలను తెలియజేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చి భాషను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించే మా పాటలకు ప్రతి చోట చక్కని స్పందన వస్తుంది. ఇది కేవలం కురుక్ ప్రజలకు మాత్రమే కాదు, తమ భాష, సంస్కృతి అంతరించిపోతున్నాయనే భయంతో ఉన్న ప్రతి వర్గాన్ని తట్టి లేపే ప్రయత్నం.

అని అంటున్నారు ఈ కజిన్స్. ఈ ఏడాది టాటా స్టీల్ ఫౌండేషన్ వారి యూట్యూబ్ ఛానల్లోనూ వారు ఒక పాటని విడుదల చేశారు. కొన్నేళ్లుగా వారు సాగిస్తున్న ఈ కృషికి ఇప్పుడు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి గ్రామంలోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలు, యువత ప్రస్తుతం ఏ కార్యక్రమం జరిగినా ఆధునికమైన పాటలతో పాటు కురుక్ పాటలను తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. పాత తరానికి చెందిన వారు, మా భాష మా మాట మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి అని తెగ మురిసిపోతున్నారనుకోండి, ఇది మేము సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక వేదికల మీద మా పాటనైతే వినిపిస్తున్నాం. ఇది కేవలం గానం కాదు, మా వారసత్వాన్ని భద్రపరుచుకోవడం, సంస్కృతికి భాష గొప్ప సాధనం. వాటిలో తమ మూలాలను ప్రజలు వెతుక్కుంటూ ఉంటారు. అందుకే దీన్ని కలగానో సేవగానో మేం చూడడం లేదు, బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తున్నాం అని అంటున్నారు మాంతి మరియు నిక్కి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. హాయ్ కొలిపే ఊదా, అందాన్ని ఇన్వడింపజేసే ఇండిగో, ప్రశాంతతనిచ్చే నీలం, ఆహ్లాదాన్ని పంచే ఆకుపచ్చ, ప్రకాశవంతమైన పసుపు పచ్చ, ఉత్తేజాన్ని పెంచే నారింజవర్ణం, ప్రేమకు చిహ్నమైన ఎరుపు, ఇలా ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలతో పాటు వందల వేల రంగులు ప్రకృతిలో విరబోస్తుంటే ఎప్పుడు ఈ బ్లూ జీన్స్ ఏంటి అంటూ విసుగెత్తిపోయిన వాళ్ళ కోసమే అన్నట్లుగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి ఈ సరికొత్త రంగుల జీన్స్. కలర్ఫుల్గా డ్రెస్ చేసుకోవాలంటే చుడీదారైనా వేసుకోవాలి, లేదంటే చీరైనా కట్టుకోవాలి. కానీ ఈ తరానికి వీటన్నిటికన్నా జీన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఎంత మార్చి మార్చి వేసినా అందులో ఉండేవి రెండే రంగులు, ఒకటి నీలం, ఇంకొకటి నలుపు. వీటిల్లోనే రకరకాల షేడ్స్, అందుకే తమకిష్టమైన రంగులన్నీ టాప్లకే పరిమితం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా అమ్మాయిల వార్డ్రోబ్లో జీన్స్ కూడా కలర్ఫుల్గా కొలువుదీరుతున్నాయి. రంగులు వాళ్లకు మాత్రమే సొంతమా, మాకేం తక్కువ అని ఇటీవల మగ మహారాజులు ఆడవాళ్లతో పోటీ పడుతున్నారు. అందుకే వాళ్ళ జీన్స్ కూడా రంగులు అద్దుకుంటున్నాయి. ముదురు ఎరుపు, గులాబీ, నారింజ, ఊదా, పర్పుల్, పసుపు, ఎమరాల్డ్ గ్రీన్, సీ గ్రీన్, కోబాల్ట్ బ్లూ, ఇలా అన్ని రకాల వర్ణాల్లోనూ జీన్స్ వస్తున్నాయి. మధుర వర్ణంతో పాటు వాటిల్లోనే కాస్త లేత ఛాయల్లో కూడా ఈ జీన్స్ ఉంటున్నాయండి. వీటితో పాటు మెరిసే మెటాలిక్ కలర్స్ కూడా వస్తున్నాయి. స్కిన్నీ, జగ్గింగ్స్, బాయ్ ఫ్రెండ్, హై వేస్ట్, లో వేస్ట్, బూట్ కట్, ఇలా అన్ని రకాల జీన్స్లలోనూ ఈ రంగులు లభిస్తున్నాయి. మన మార్కెట్లో ఇవి ఈ మధ్య కనిపిస్తున్నప్పటికీ విదేశీ మార్కెట్లలో గత 4-5 సంవత్సరాల నుంచే ఇవి హల్చల్ చేస్తున్నాయి. మొదట్లో గులాబీ, నీలం రంగుల్లోనే రకరకాల షేడ్స్ వచ్చేవి. క్రమంగా హాలీవుడ్ బామలు ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగుల్ని కూడా నిస్సంకోచంగా వార్డ్రోబ్లో చేర్చేయడంతో క్రమంగా అన్ని రకాల రంగుల్లోనూ జీన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ రంగుల్లో భాగంగానే వచ్చిన తెలుపు రంగు జీన్స్ అటు అమ్మాయిలను ఇటు అబ్బాయిల కలెక్షన్లోనూ ముందు వరుసలో ఉండటం విశేషం. దాంతో ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన వైట్ కలర్ జీన్స్ అందరికీ ఫేవరెట్గా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా రంగుల జీన్స్కి అభిమానులుగా మారిపోవడం విశేషం. సంప్రదాయ జీన్స్తో పాటు ఇటీవల ఖాదీ డెనిమ్స్ కూడా మార్కెట్లోకి రావడంతో రంగులొద్దడం సులభంగా మారింది. అంతేకాక కొన్ని ప్రముఖ కంపెనీలు వర్షం పడినా, బురద నీరు చిందినా, మంచు పడినా జీన్స్కు అతుక్కోకుండా ఉండేలా వాటర్ రిపెల్లెంట్ జీన్స్ని కూడా రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం వీటి ధర ఎక్కువగా ఉండడంతో ఇవి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం అయితే పట్టొచ్చండి. ఈలోపు రంగుల జీన్స్ మాత్రం అటు చిన్న పెద్ద అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు పిల్లలు ఈ హరివిల జీన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీనేజర్ల ఆనందానికైతే లెక్కే లేదు, ఎందుకంటే క్యాంపస్ ఇప్పుడు ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు జీన్స్లోనూ బోల్డ్ కలర్స్ వచ్చేసాయి. వాటి లుక్స్ బెదుర్స్ కాకుండా అదుర్స్గా ఉండాలనుకుంటే ఫ్యాంట్ ముదురు వర్ణంలో ఉంటే టాప్ లేత రంగుది వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రెండో ముదురు వర్ణాలైతే అవి ఖచ్చితంగా ఆపోజిట్ కలర్లో ఉంటేనే బెటర్. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కలర్ఫుల్ జీన్స్ ఖచ్చితంగా అదురుసండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 88665-58773.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్

0: బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బ్రోకలీతో రుచికరమైన స్నాక్స్ అనేకం చేయొచ్చు. వాటిలో బ్రోకలీ బాల్స్ ఒకటి. ఒక్క చుక్కైనా నూనె లేకుండా తయారవుతాయి. ఎలా అంటారా? ఈ ఆరోగ్యకరమైన రెసిపీ కోసం బ్రోకలీ కప్పున్నర, ఉల్లితరుగు అరకప్పు, వాము అర స్పూను, పుదీనా పొడి సబ్జాగింజలు స్పూన్ చొప్పున, మిరియాలు గార్లిక్ పౌడర్లు అర స్పూన్ చొప్పున, బ్రెడ్ పొడి అరకప్పు, ఆల్మండ్ మిల్క్ పావు కప్పు, డ్రై ఈస్ట్ టేబుల్ స్పూన్, ఉప్పేమో రుచికి తగినంత తీసుకోవాలి. ఇక తయారు చేసే విధానమైతే తెలుసుకుందామండి. బ్రోకలీని సన్నగా తరగాలి. సబ్జా గింజలను కొంతసేపు నానబెట్టాలి. కడాయిలో ముందుగా ఉల్లి తరుగును, అది కాస్త వేగాక బ్రోకలీ, ఉప్పు జోడించి చెమపోయే వరకు వేగనివ్వాలి. అందులో మిరియాలు, గార్లిక్ పౌడర్లు, వాము, పుదీనా పొడి, బ్రెడ్ పొడి, ఆల్మండ్ మిల్క్ జత చేసి ఇంకాస్త వేయించాలి.

కావలసినవి మటన్ కీమా అరకిలో, ఉల్లి తరుగు 1.5 కప్పు, టొమాటో గుజ్జు 1 కప్పు, ఉప్పేమో తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, నూనెమో 4 టేబుల్స్పూన్లు, కారం 1.5 స్పూను, గరం మసాలా, పసుపు, మిరియాలు, జీలకర్ర పొడులు 1 స్పూన్ చొప్పున, బిర్యానీ ఆకు 1, లవంగాలు 3, యాలకులు 2, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, నెయ్యి 1.5 టేబుల్ స్పూన్. ఇక తయారు చేసే విధానం అయితే తెలుసుకుందామండి. ప్యాన్లో నూనె వేడయ్యాక మసాలా దినుసులను వేయించి ఉల్లి తరుగు వేయాలి. అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి జోడించాలి. అవి వేగాక టొమాటో గుజ్జు చేర్చాలి. 3 నిమిషాల తర్వాత కీమా, కొన్ని నీళ్లు, కారం, పసుపు, ఉప్పు అన్ని పొడులు చేర్చాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ సుమారు 1/2 గంట ఉడికించాలి. అందులో కొత్తిమీర, గరం మసాలా, నిమ్మరసం కూడా వేసి కలియబెట్టాలి. కొన్ని క్షణాల తర్వాత దించేసి నెయ్యి చల్లాలి. ఇది అన్నంలోకే కాదండి, రోటి చపాతీల్లో కూడా ఎంతో బాగుంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈరోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లైన్ స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్చే పల్లవి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజే విజయలక్ష్మి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి నేను మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఇష్యూస్ గురించి తీసుకొచ్చేసానండి. మరి ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాటికి టిప్స్ ఏంటో చూసే ముందు ఒక చక్కని సాంగ్ విందాం. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆ టిప్స్ ఏంటని ఎదురు చూస్తున్నారా? అవేంటో కాదండి, చూసేద్దాం. మరి ఈ దంత సమస్యలు ఉన్నాయా, అవేంటో చూద్దాం. చిగుళ్ళ వాపు, అలాగే దంతక్షయం, నోటి దుర్వాసన, అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ లక్షణాలు తేలిగ్గా తీసుకోవద్దు, వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలి. మరి దంతాలు తోముకునేటప్పుడు, బ్రష్కి రక్తం అంటినప్పుడు, అలాగే ఆహారం తినేటప్పుడు రక్తం వస్తే, చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే వెంటనే సంప్రదించాలండి. మరి ఆ కారణంగా చిగుళ్ళ నుంచి రక్తం వస్తే దాన్ని గమ్ డిసీజ్గా గుర్తించాలట. ఉపేక్షించకుండా వెంటనే చికిత్స తీసుకోవాలండి, ఎందుకంటే చిగుళ్ళు కొన్నిసార్లు బాగా వచ్చి ఎర్రగా అవుతుంటాయి. చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అవి వాడడమే కాకుండా ఎంతో సున్నితంగా తయారవుతాయండి. మరి వాపు కారణంగా చిగుళ్ళు బాగా నొప్పులు పుడతాయి, ఫలితంగా ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతారట. మరి చిగుళ్ళు ఎర్రగా అలాగే ఉబ్బినట్టుంటే గమ్ డిసీజ్ గుర్తించి దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. మరి దంతక్షయం వల్ల దంతాలు సెన్సిటివ్గా అవుతాయని చాలా మంది అనుకుంటుంటారు, కానీ చిగుళ్ళ వ్యాధి కారణంగా దంతక్షయం ప్రారంభమవుతుందండి. మరి ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని రకాలైన ఫుడ్స్ తినకుండా ఉండడంతో పాటు ఇతర

జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి ఇంకొందరు నోటి దుర్వాస సమస్యను ఎదుర్కొంటున్నారా? మరి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినడం మానేస్తే ఈ సమస్య నివారించబడుతుందని భావిస్తారు. కానీ ఈ సమస్య అంత సింపుల్ గా పరిష్కారం కాదండి. ప్లేగ్ అలాగే బ్యాక్టీరియా, పల్లసందులో దూరిన ఆహార పదార్థాలు మూలంగా చిగుల జబ్బులు వస్తాయట. మరి అది కాస్త నోటి దుర్వాసన లేదా హాలిటోసిల్ గా మారుతుంది. మరి బ్యాక్టీరియా గమ్ ఇన్ఫెక్షన్లు గమ్ టిష్యూల్ని దెబ్బతీస్తాయట. మరి చిగుల జబ్బు వల్ల ఎముక అలాగే గమ్ టిష్యూలు పాడవుతాయట. దీంతో దంతాలు బాగా వదులవడం అలాగే షిఫ్ట్ అవ్వడం కూడా జరుగుతుందట. మరి టిష్యూలు క్షీణించడం వల్ల దంతాలు వదులవుతాయట. మరి షిఫ్టింగ్ వల్ల పంటికి పంటికి మధ్య గ్యాప్ ఏర్పడుతుందట. మరి ఈ లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే చిగులను పరీక్షించే జింక్ సిట్రేట్ ఉండే టూత్ పేస్ట్ ని వాడండి. మరి జింక్ సిట్రేట్ చిగులను కాపాడుతుంది, అంతేకాదండు చిగుల నుంచి రక్తం కారకుండా తగ్గిస్తుందట. మరి విన్నారు కదా లిసినర్స్, మరికొన్ని టిప్స్ చూసే ముందు ఒక చక్కని సాంగ్ విందాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. మరి ఛాతిమంట క్యాన్సర్ సూచిక కావచ్చట. వామ్మో, ఛాతిమంట క్యాన్సరా? అదేంటో చూద్దాం. ఛాతిలో మంట వస్తే అదేదో గ్యాస్ట్రిక్ సమస్య అయి ఉంటుందిలే అని అనుకుని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి. కానీ పోను పోను అది గుండెపోటు రావడానికి దారితీసే లక్షణం కూడా కావచ్చని అవగాహన కొంతమందికి కలిగిందట. మరి అయితే ఈ రెండు కాకుండా ఛాతిమంట అలాగే క్యాన్సర్ రావడానికి ముందస్తు పరిస్థితి కూడా కావచ్చనే నిజం ఇటీవల వెలుగు చూసింది. మరి కొందరిలో బేరెట్స్ అలాగే ఈసోఫేగస్ అనే ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది. మరి ఇది నోటికి అలాగే పొట్టకి మధ్య నుండే ఒక వాహికలోని అంతరపురలోని కణజలం దెబ్బతినడం వల్ల ఏర్పడే పరిణామం అన్నమాట. మరి ఈసోఫేగస్ క్యాన్సర్ రావడానికి ముందు కొందరిలో కనిపించే లక్షణం ఇది. మరి అయితే అమెరికాలో ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోని పరిశోధకులు బేరెట్ సంబంధిత క్యాన్సర్ రావడానికి గల అతి తీవ్రమైన కొన్ని ఇతర కారణాలు కూడా కనుగొన్నారండి. మరి వాటిలో వయసు పైబడడం, అలాగే సిగరెట్ తాగిన గత చరిత్ర, అలాగే పొట్టలో కొవ్వు పెరగడం ప్రధానంగా కనిపించిందట. మరి అందువల్ల ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పటిదాకా సొంత వైద్యునికే పరిమితమై ఉన్న వాళ్ళు వెంటనే ఒక నిపుణుడైన డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరమండి. మరి డాక్టర్ని సంప్రదించకుండా నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి వారిచ్చే మాత్రలు ఎన్నో వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుందండి. ఆ మాత్రలు తాత్కాలిక ఉపశమనమే ఇస్తుంది, కానీ వీటి వల్ల బేరెట్స్ అలాగే ఈసోఫేగస్ వంటి ఉదర సంబంధిత సమస్యలకు తలెత్తొచ్చట. మరి ఈ పరిణామాన్ని రాబోయే క్యాన్సర్కు ముందు దశగా ముందే గమనించారు. దాన్ని రాకుండా అరికట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి. మరి అందుకే ఛాతిమంట సమస్యను అదేదో గ్యాస్ట్రిక్ సమస్యగా పొరబడకుండా అందులో క్యాన్సర్ హెచ్చరిక

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: మరి డయాబెటీస్ ఉంటే జాగ్రత్తే మేలు.

మరి డయాబెటీస్ వచ్చాక క్రమం తప్పకుండా మందులు వాడాల్సిందే. అంతేకాదండోయ్, పాదాలు సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా గాయం ఏమైనా తెలియకపోవడం కూడా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయంట. మరి త్వరగా మానకపోవడం, అలాగే ఆ గాయము అస్సలు తగ్గపోవడం అలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయంట. ఈ సమస్యలను అధిగమించడానికి జాగ్రత్తగా ఉండడమే ఒక్కటే మార్గం అండి. మరి మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు పాదాలని చెక్ చేసుకోవాలి. ఏవైనా దెబ్బలు తగిలాయా లేదా కోసుకోవడం లాంటివి ఏమైనా జరిగిందో చూడాలి. అలాగే ఎక్కడైనా వాపుందా అని పరిశీలించాలి. డయాబెటీస్ ఉన్నవారిలో పాదాలకు దెబ్బ తగిలినా నొప్పి తెలియకపోవచ్చు, కాబట్టి రోజు చెక్ చేసుకోవడం చాలా మంచిదండి. మరి రోజు గోరువెచ్చని నీటిలో పాదాలని శుభ్రం చేసుకోవాలి. మరి నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే తర్వాత టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి. వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి, లేకుంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. మరి గోర్లు పెరగకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది డయాబెటీస్ ఉన్నోళ్ళే కాదండో, అందరూ చేయాలి. మరి డయాబెటీస్ ఉన్నవారు జాస్ని ధరిస్తే మంచిదట. దీనివల్ల పాదాలు గాయాలు కాకుండా చూసుకోవచ్చట. రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి కాబట్టి కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి, అలాగే ఉండాలి అంటే ఎక్కువ సమయం కాళ్ళని కదపకుండా పెట్టకూడదు. మరి కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చునే కన్నా కాళ్ళు అటు ఇటు ఆడించడం మంచిది. మరి డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా డాక్టర్ని ఖచ్చితంగా కలవాలండి. మరి విన్నారు కదా లిజనర్స్, నేను చెప్పిన టిప్స్ అన్ని తీసుకుని మీరు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని విషయాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ విత్ మీ ఆర్జే విజయలక్ష్మి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. కుండలతో సాగునీటి ఏర్పాటు. ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి, కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఒక కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
3: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటను పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు.
0: మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచినీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
2: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతిపెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో

0: బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో కానీ త్రవ్విన మట్టితో కానీ కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచి నీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
1: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
2: సరియా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
1: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ని మేం స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ళ చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
1: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు. అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్ళు, జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గరలో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా
3: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
0: మట్టి కుండలు దొరకకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
0: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని 1000 సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్ళుల్లో దీన్ని చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్ట్ల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్.

0: ஆப்போசிட் ஸ்ரீதேவி ஹோட்டல், உண்டி ரோட், பீமாவரம். செல் 9849124000. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 77 96 23 7295.

0: FM 90.4.
1: హలో ఫ్రెండ్స్, ఏంటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలోనే అనేక విషయాలు తెలుసుకుందాం, సరేనా? ముందుగా ఆవరణాల ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా? సూర్యుడు స్వయం ప్రకాశత్వాన్ని సాధించాడు, గ్రహాల పైకి వేడి వెలుగును ప్రసరింపచేశాడు. దీనితో భూమిపైన అసలే వేడికి ఉన్న వాయువులకు అగ్నికి ఆజ్యం తోడైనట్లు, ఆజ్యాలకి సూర్యుని అగ్ని తోడు కావడంతో అవి మరింత వేడెక్కి వ్యాకోచించి క్రమంగా హైడ్రోజన్, హీలియం లాంటి వాయువులన్నీ అనంత విశ్వంలోనికి నిర్గమించాయి. ఇక భూమిని అవి వదిలి వెళ్ళిపోయాయి. బరువైన వాయువులు మాత్రం భూమిని వదిలి వెళ్ళలేకపోయాయి. ఉడుకుతున్న చారులోంచి వాయు ద్రవాలు వేరుపడటంతో ఘన పదార్థం మిగిలి పాకంగా చిక్కబడడం ప్రారంభిస్తుంది. అవునా? అదే

కాకుండా ఈ వాయువులు కూడా అంతే. అప్పటికీ వాతావరణంలో ఎక్కువగా నిండిపోయిన నీటి ఆవిరి అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ల సంయోగ పదార్థం భూమిని వదిలి పైకి పోతూ పోతూ చల్లబడి ద్రవీభవించి తొలకరిలా భూమిపైకి తొంగి చూస్తుంది. అయితే ఈ తొలకరి చినుకులు భూమిని చేరడానికి లక్షల సంవత్సరాలు పట్టిందంటే ఆశ్చర్యపడకూడదు. చినుకులు అంత మెల్లగా వచ్చాయని కాదు, భూమి మీద ఉన్న వేడికి అవి మార్గం మధ్యలోనే ఆవిరై తిరిగి పైకి పోయేవి. ఇలా మెల్లమెల్లగా క్రమక్రమంగా క్రిందికి దిగుతూ ఎప్పటికో గాని భూమిని తాకలేదు తొలివాన. అప్పటికి కూడా ఎర్రగా కొలిమిలో కాలిన ఇనుప ముక్కపై చెమట చుక్క పడితే ఆ చుక్క పడి పడగానే ఎలా ఆవిరైపోతుందో అలా నేలను తాకి తాకక మునిపే ఆవిరైపోయేది వర్షం. అయితే ఈ వర్షాల వల్ల వాతావరణం గతం కంటే చల్లబడటంతో ఉడుకుతున్న పాకం యొక్క పైభాగం చిక్కబడి ఘనీభవించడం ప్రారంభమైంది. అలా కొన్నేళ్లకు ఆ పైన ఒక పొర తయారై నిరంతరం పడుతున్న వర్షానికి క్రమేపీ ఘనీభవించే ప్రక్రియ వేగాన్ని సంతరించుకుంది. ఆ వర్షాలు ఎంత పెద్దవంటే ఈనాడు భూగోళం మీద ఉన్న జలరాశి అంతా అంటే సముద్రాలలో, నదులలో, సరస్సుల్లో, భూగర్భంలో, ధ్రువాల వద్ద మంచు రూపంలో ఉన్న జలమంతా ఆనాడు వర్షరూపంలోనే ఉండేది. ఆ వర్షాలు అలా దివారాత్రాల భేదం లేక ఏళ్ల తరబడి నిరంతరం పడుతూ ఉండేవి. ఇక ఈ వర్షాల వల్ల భూమి పైభాగం క్రమేపీ గట్టిపడింది. అయితే భూమి లోపలి పొరల్లో ఉన్న అధిక వేడి వల్ల అక్కడి పదార్థం వ్యాకోచించి పైపొరను ఒక్కొక్క చోట ఇంకా పైకి ఎత్తుగా నెట్టింది. పైపొర ఇంకా బలహీనంగా ఉన్న చోట్ల ఆ పొరను బదలు చేసుకుని చిక్కని పదార్థం పైపొర మీదకి కారి ప్రవహించి ఘనీభవించేది లావాలాగా. ఇలా ఏర్పడ్డదే నేల మీది ఖండాలుగా రూపుదాల్చింది. భూమిపై శిలావరణం ఇలా ఏర్పడింది. ఇక భూమిపై ఇలాంటి మార్పులు జరుగుతున్నా వర్షాలు ఆగలేదు, నిరంతరం పడుతూనే ఉన్నాయి. అయితే ఈ పాటికే వేడి తగ్గడంతో భూమిపై కొన్ని చోట్ల ఎత్తు ప్రదేశాలు ఏర్పడటంతో ఇంకొన్ని చోట్ల పల్లంగా మారడంతో కురిసిన నీరు క్రమంగా ఆ పల్లంలోనికి చేరి నిల్వ ఉండడం ప్రారంభించింది. అవే సముద్రాలుగా రూపుదాల్చాయి. అయితే ఈ సముద్రాలు ఈనాటి సముద్రాల్లా చల్లగా ఉండేవి కాదు, సలసలా కాగిపోతూ ఉండే ఉష్ణ సముద్రాలుగా ఉండేవి. ఇలా కొన్నాళ్లు గడవడంతో భూమిపైన నీరు నిల్వ ఉండడంతో భూగోళం మరింత చల్లబడింది. సముద్రాలు పూర్వపు అధిక ఉష్ణాన్ని కోల్పోయి వెచ్చగా తయారయ్యాయి. అల్ప ఉష్ణం వల్ల ఆవిరి కాబడే నీటి శాతం తగ్గడంతో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ జలరాశి భూగోళాన్ని మూడు వంతులు ముంచేసింది. మిగిలిన ఆ ఒక్క వంతు నేలభాగం కూడా ఒకే ఒక పెద్ద గుట్టగా ఉండేది. ఆ రాతి భాగంగా ఉన్న ఆ నేల ముదురు గోధుమ రంగు ముద్దగా ఉండేది. ఎలాంటి జీవం లేక పసిమి పచ్చదనం లేక ఒట్టి బోడిగా ఉండేది. ఇక పచ్చటి పైట కప్పుకున్న ముగ్ధ మనోహర రూపవతిగా కావ్యాల కొద్ది కవిత్వాన్ని వండిన కవులందర్నీ ఆనాటి రోజుకి వెనక్కు మళ్లించి ఆనాటి భూగోళాన్ని చూపిస్తే భూదేవిని చూసి ఓరుమని ఏడ్చేస్తారు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు వాతావరణం గురించి తెలుసుకుందాం. భూగోళం మీద కూడా వాతావరణం సరైన రక్షణ కల్పించే స్థితిలో ఆనాడు లేకపోవడంతో విశ్వంలోని ఉల్కా శకలాలు వచ్చి భూమి మీద పడిపోతూ ఉండేది. ఈ రోజు అవి భూమి మీద పడలేవు. అవి భూ వాతావరణంలోనికి ప్రవేశించగానే ఏర్పడే ఘర్షణకి మండి బూడిదైపోతాయి. ఈ బూడిద నెమ్మదిగా మన వాతావరణంలో కలిసిపోతుంది. ఈ గ్రహ శకలాలనే మనం ఉల్కలు అని అంటాం. ఇవి కూడా రాతితో, లోహాలతో కూడుకున్న ముద్దలే. ఇవి కొన్న గ్రాముల బరువు నుండి టన్నుల బరువు వరకు ఉంటాయి. వీటిలో మరీ పెద్దవి ఒక్కొక్కసారి వాతావరణంలోని ఘర్షణకు మండిపోక యథాతథంగా భూమి మీదకు వచ్చి పడిపోతూ ఉంటాయి. చిన్నవి మాత్రం భూ ఉపరితలంపై 70 మైళ్లు వచ్చేసరికి కాలి మండిపోతాయి. వీటినే

స్టార్స్ అని కూడా అంటారు. ఏడాదికి ఏ సైజువైనా కానివ్వండి, ఏడాదికి ఏ సైజువైనా కానివ్వండి, సుమారు 10 కోట్ల ఉల్కలు భూమిపైకి వస్తాయని అంచనా. ఇక వీటి బూడిద వల్ల సాలీనా భూమి బరువు 20 టన్నుల వరకు పెరుగుతుంది. ఇటీవల భూమి మీద పడ్డ పెద్ద ఉల్క 1908 సంవత్సరంలో రష్యాలో పడింది. దాని బరువు

వల్ల సూర్యరశ్మితో పాటు వచ్చే అతి ప్రమాదకరమైన ఆల్ట్రావైలెట్ కిరణాలు, కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు యథేచ్ఛగా భూమిని తాకేవి. వాతావరణం బహు ప్రమాదంగా ఉండేది. ఇది తొలినాటి భూమి కథ. ఇక ప్రజోపకార కార్యాలు నిర్వర్తించడంలో దిగ్దిగంతాలు వ్యాపించగల అఖండ కీర్తిని ఆర్జించి అహింసామూర్తిగా పేరుగాంచిన అశోకుని జీవిత తొలి దశను తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. మరి భూమి తొలినాటి భౌగోళిక స్థితి, వాతావరణ స్థితి, నేటి స్థితికి బేరీస్ వేసుకుంటే అంత ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఆనాటి వాతావరణంలో ఆక్సిజన్ లేకపోవడమే జీవకోటికి పెద్ద వరం. తొలినాటి భూ వాతావరణంలో ఆక్సిజన్ గాని ఉండి ఉంటే నేడు మనకు భూమి మీద కనిపిస్తున్న యావత్ జీవ సృష్టికి మూలమైన జీవ పదార్థం జన్మించి ఉండేదే కాదు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వకాలం ఒక భూతం ఉండేదట. ఆ భూతానికి ఒక కోరిక కలిగింది. ముల్లోకాలలో ఎవ్వరికీ లేని సౌందర్యం గల అతిలోక సుందరిని పెళ్లి చేసుకోవాలన్నదే ఆ కోరికే. ఆ కోరిక కలగడం ఆలస్యం. ఉత్తర క్షణం ముల్లోకాలు గాలించి వచ్చింది. కానీ ఎక్కడా తనకు నచ్చిన అందాల రాశి కనిపించనేలేదు. ఇక లాభం లేదనుకుని ముల్లోకాల్లోని సౌందర్య రాశుల్ని తెచ్చి వారిని వధించి వారి రుధిరంలోంచి తన మంత్రశక్తితో తానే ఒక ముగ్ధ మనోహర కోమలాంగిని సృష్టించుకుని ఆమెతో నేను నిన్ను పెండ్లాడుతా హహహ అని ఆనందంతో వికటాట్టహాసం చేసింది ఆ భూతం. భూతాన్ని చూసి ఆమె భయపడి ఆ భయాన్ని పైకి పొక్కనీయక, నీవు చూస్తే మహాకాయుడువు, నేను చూస్తే సాధారణ మనిషిని, నీకు నాకు జోడెల కుదురుతుంది అని నయగారాలు వలకబోసింది. దానికా భూతం, ఓసి పిచ్చిదానా, నాకు దివ్యశక్తులు ఉన్నాయి, నేను ఏ ఆకారంలోనికి మారాలన్నా మారగలను అని ముసిముసి నవ్వులు నవ్విందట. అంతా ఆ చిన్నది ఒక సీసా చూపించి, ఏది నీ శక్తి చూపించు, నీకు చేతనైతే ఈ సీసాలో పట్టగల ఒక చిన్న ఆకారంలోకి మారగలవేమో చూపించు అందట శ్రీకంఠ. ఇంకేముంది, ఇదిగో చూడు నా శక్తి అంటూ క్షణాల్లో లఘురూపం ధరించి ఆ భూతం సీసాలో దూరింది. తక్షణం ఆ చిన్నది ఆ సీసాకి బిరడా బిగించి ఆ భూతం బారి నుండి తనను తాను రక్షించుకుంది. ఈ చందమామ కథ ఎందుకంటారా, తొలినాట జీవం ఉద్భవించడానికి ఒక కారణం అతి నీలలోహిత కిరణాలు. ఇవి సూర్యుని నుండి మనకు కాంతితో పాటు వస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైన కిరణాలు. తొలినాటి వాతావరణంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇవి సరాసరి భూమిపైకి వచ్చేవి. ఇక వీటి వల్ల నిర్జీవ పదార్థాల్లో కదలికలు కలిగి సేంద్రియ పదార్థం ఏర్పడి అది జీవ పదార్థంగా మార్పు చెందింది. తర్వాత ఆ జీవ పదార్థం మొక్కలుగా మారి ఆక్సిజన్ ని సృష్టించి వాతావరణంలోనికి ఆక్సిజన్ ని పంపించింది. ఆక్సిజన్ నుండి ఓజోన్ వాయువులతో వాతావరణంలో ఒక పొర ఏర్పడింది. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను ఈ పొర మార్గ మధ్యంలోనే అడ్డుకుని ఆ కిరణాలు భూమికి చేరకుండా కాపాడింది. ఆ కిరణాలు ఎంత ప్రమాదకరమైనవంటే తాను సృష్టించిన జీవాన్ని తానే నాశనం చేయగలవి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కథకి దీనికి కొంత పోలిక కుదిరింది కదా. ఓకే, ఇక మహావిస్ఫోటనం ద్వారా దశ దిశలా వ్యాపించిన శక్తి పదార్థంగా మారింది. ఆ పదార్థం పెద్ద పెద్ద ధూళి మేఘాలుగా ఆకృతిని దాల్చింది. ఆ ధూళి మేఘాలు అలా రూపుదాల్చిన పదార్థాలు పీడనానికి లోనై వేడెక్కాయి. ఇక వాటి గర్భంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొన్ని నక్షత్రాలుగా కొన్ని గ్రహాలుగా మిగిలాయి. ఇక గ్రహాలలో వేడెక్కిన పదార్థం ఉడికిపోయింది. ఆ ఉడుకుతున్న చాలులోంచి భూమిపై జలావరణం శిలావరణం వాతావరణం క్రమక్రమంగా పుట్టుకొచ్చాయి. ఇక భూమిపై రాబోయే జీవావరణానికి ఇవన్నీ ప్రధాన భూమికలే. జీవి ఆవిర్భావం ఎలా జరిగింది, జీవావరణం ఎలా వ్యాపించింది అనే విషయాలు ఇక మేట తెలుసుకుందాం, సరేనా లిసనర్స్? మరి ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలు అదేనండి ఇందాక చెప్పుకున్నా కదా, అసలు జీవ

0: అంటే ఏమిటి, జీవి ఆవిర్భావం ఎలా జరిగింది, జీవావరణం ఎలా వ్యాపించింది, ఈ విషయాలన్నీ తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. సరేనా, నమస్కారాలతో శృతి.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజినర్స్, వెల్కమ్ టు అది సంగతి. పిల్లలు పాఠాలు నేర్చుకోవడంలో వెనకబడితే ప్రత్యేక తరగతుల్లో చేర్పిస్తాం. ఒకవేళ అక్కడ అర్థం కావడం లేదంటే ట్యూషన్లు పెట్టిస్తాం. మరి హోంవర్క్లు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు పరిస్థితుల్లో అని అడిగితే, వామ్ము అది చాలా పెద్ద పని అంటున్నారు మరి తల్లిదండ్రులు. ఇక ఈ ఇబ్బంది మీకు అక్కర్లేదండి, మేము అవన్నీ చేయిస్తామంటున్నారు హోంవర్క్ ట్యూటర్లు. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ట్యూటర్ ఉండడం మనందరికీ తెలిసిందే. కానీ ఇలా హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్లు చేయించే ట్యూటర్లు ఎవరుంటారు, మరి వాళ్ళెవరో తెలుసుకుందామా అండి. దీప్తి ఆఫీస్ నుంచి వచ్చి రాగానే 5 ఏళ్ల అహాన పరిగెత్తుకొచ్చి, అమ్మా రేపు ఫ్యామిలీ డే అటమ్మా, మన ఇంట్లో ఉన్న అందరి ఫోటోలు పేపర్ల మీద అతికించి తీసుకురమ్మన్నారు టీచర్ గారు అని చెబుతుంటే ఆమెకు గుండె ఆగినంత పనైందండి. ఎందుకంటారా, అప్పటికప్పుడు అందరి ఫోటోలు సేకరించి ప్రింట్లు వేయించాలంటే చాలా పెద్ద పనే కదండి, పైగా అవన్నీ తనే చేయాలి. అందుకే కనీసం

మంచినీళ్ళైనా తాగకుండా ఊసూరుమంటూ స్టూడియోకి పరిగెత్తేసింది. స్వేచ్ఛని టీచర్ 6 రకాల హెర్బ్స్ గురించి, వాటి ఆకులు కాగితం పైన అతికించి పేర్లు రాయమన్నారట. దాంతో వాళ్ళింట్లో అందరూ అదే పనిలో ఉన్నారండి. ఇక శ్రేయస్ వాళ్ళ అమ్మగారిదైతే వేరే సంగతి. మరి తను పెద్దగా చదువుకోలేదు. కొడుక్కి ఇచ్చే హోంవర్క్ ని పూర్తి చేయించడానికి ముందు తను అర్థం చేసుకోవడానికి కుస్తీలు పడుతూ ఉంటారు. చివరికి ఏదో మమ్మా అని అయితే అనిపిస్తారండి. ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమేనండి. బడికెళ్లే పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఇబ్బందికి ఇప్పుడు హోంవర్క్ ట్యూటర్ పరిష్కారం చూపిస్తోంది. వెనకటి రోజుల్లో పిల్లల చదువులకు సంబంధించి ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువ, తల్లిదండ్రుల పాత్ర తక్కువగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం పెరగడంతో పాటు ఇప్పుడు అందరూ తమ పిల్లలకు కేజీ నుంచి ఐఐటి చదువులకు పునాదులు వేయాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నారండి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమేనండోయ్. మరోవైపు బడికెళ్లిన పిల్లలు అక్కడ ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ ఇళ్లకు మాత్రం ప్రాజెక్టులంటూ, వర్క్షీట్లంటూ బోలెడంత హోంవర్క్ వెంటేసుకొస్తున్నారు. ఇక స్కూల్స్ ఏమో రోజుకో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయండి. దాంతో పిల్లలు రైస్ డే, రోజ్ డే, మిల్క్ డే, హ్యాండ్లూమ్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే అంటూ ప్రత్యేక దినోత్సవాలను జరుపుకుంటున్నారు. టీచర్లేమో సంబరాలతో సరిపెట్టకుండా ఆయా అంశాల ప్రత్యేకతలు తెలిపి వివిధ ప్రాజెక్టులు హోంవర్క్ గా ఇస్తున్నారు. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాదా సీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్ అయితే ఈ అసైన్మెంట్లు ఏదో ఒకలా పూర్తి చేయించాలనుకున్న సామర్థ్యం చాలట్లేదండి. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక లేక సాదా సీదా చదువులు చదివిన కొందరు పేరెంట్స్ అయితే ఈ అసైన్మెంట్లను ఏదో ఒకలా పూర్తి చేయించాలనుకున్న సామర్థ్యం చాలక తండాలు పడితే మరి ఉద్యోగస్తులైన తల్లిదండ్రులేమో ఇవన్నీ చేయించే తీరిక మాకెక్కడదయ్యా అంటూ ఆపోతున్నారు. పాఠాలైతే ఏదో ఒకలా చెప్పి చదివించేయచ్చండి, కానీ రోజు ఇలా చిన్నారులతో హోంవర్క్ చేయించడం అయితే చాలా కష్టమే కదండి. అందులోనూ కాస్త పెద్ద క్లాసుల్లో చదివే పిల్లలతో చేయించడం అంటే మరీ ఇబ్బంది. ఆ హోంవర్క్లు, ప్రాజెక్టులు సరిగ్గా చేయకపోతేనేమో మార్కులతో పాటు అవార్డ్స్ అని, రివార్డ్స్ అని కోల్పోవాల్సి వస్తుంది. అందుకేనండి తల్లిదండ్రులు ఈ విషయంలో అంత దిగులు చెందుతున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించిన ట్యూటర్ సంస్థలు హోంవర్క్ చేయించేందుకు కూడా ఇప్పుడు ట్యూటర్ను ఇంటికి పంపిస్తున్నారు. టీచర్ రన్, లెర్నోపిక్, అర్బన్ ప్రో, సూపర్ ప్రోప్, హోమ్ శిక్ష వంటి సంస్థలు ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. వీటిల్లోని కొన్ని హోంవర్క్ చేయించడంతో పాటు ప్రాజెక్టులను, వర్క్షీట్లను కూడా సృజనాత్మకంగా పూర్తి చేసేలా విద్యార్థులకు సహాయం చేస్తున్నారండి. ఇందుకు అవసరమైన చార్ట్లను, కాగితాలు, రంగులు, ఇతరాత్ర సామాగ్రిని ఈ ట్యూటర్లు అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా వాటి కోసం అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదండి. మరి ఈ విధానం వల్ల విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా, సృజనాత్మకంగా నేర్చుకోగలగడంతో పాటు తల్లిదండ్రులకు ఎంతో కొంత శ్రమ అయితే తప్పుతుంది. మరి అందుకే అండి ఈ ట్యూటర్లకు రోజు రోజు ఆదరణ పెరిగిపోతుంది. మరి ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖాళీ అయిన షాంపూ బాటిల్స్, మాయిశ్చరైజర్ డబ్బాల్ని మనం చెత్తలో పరేస్తూ ఉంటాం కదండి, కానీ అలా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, అందులో ఎంత ప్లాస్టిక్ ఉంటుంది, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం, అసలు తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అని. అప్పుడు దాన్ని పరేయాలన్నా మనకి మనసు రాదు కదండి. అలాగని అవన్నీ దాచిపెట్టుకుని ఉంటే మాత్రం ఏం లాభం, ఇళ్ళంతా చెత్తతో నిండిపోవడం తప్ప. అందుకే ఆయా కంపెనీలు ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాయండి, అదే రీఫిలింగ్. వాడిన డబ్బాల్లో మళ్లీ నింపుకుని తెచ్చుకోవడం, తద్వారా అంతో ఇంతో సొమ్ము పొదుపు చేసుకోవచ్చు. మరి ప్యాకింగ్ విధానం రాకముందు కొబ్బరి నూనెనో వంట నూనెనో కొనాలంటే డబ్బాలో గాని సీసానో గాని తీసుకెళ్లి 0.5 లీటర్ అని 1/2 లీటర్ అని పోయించుకుని తెచ్చుకోవడం ఒకప్పటి తరానికి తెలిసిందే. ఇప్పుడైతే జీరో వేస్ట్ అన్న ఆలోచనతో పప్పుల్ని ఉప్పుల్ని కూడా డబ్బాలో నింపుకుని తెచ్చుకునే దుకాణాలు కొన్ని దేశాల్లో అయితే మొదలయ్యాయండి. వాటి సంగతి ఎలా ఉన్నా గాని క్రీమ్స్ అని, లోషన్లను, షాంపూలను, సర్ఫ్లు, క్లీనింగ్ లోషన్లు వంటి వాటిని ఖాళీ డబ్బాలు తీసుకెళ్లి నింపుకునే పద్ధతి మాత్రం అంతటా రానందండి. అవునండి.

కొన్ని బ్రాండ్లు తాము తయారు చేసే సౌందర్యోత్పత్తులు డిటర్జెంట్ల కోసం రీఫిలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది ద బాడీ షాప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సౌందర్య రక్షణ కోసం ఎక్కువగా వీగన్ ఉత్పత్తులనే తయారు చేస్తున్న ఈ విదేశీ బ్రాండ్ మన దేశంలోనూ ఒక రీఫిలింగ్ స్టేషన్ ప్రారంభించిందండి. గతేడాది కాలంలో ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 400 క్రియోస్ ను ప్రారంభించింది. 3.7 టన్నుల ప్లాస్టిక్ ని అంటే సుమారు 170,000 బాటిల్ తయారీని అడ్డుకోగలిగిందండి. ఎంత మంచి పని చేసింది కదండి. లాక్మే, ఫ్లామ్ వంటి లగ్జరీ బ్రాండ్లు తమ అవుట్లెట్లలో క్రీమ్లు, లోషన్లతో పాటు కన్సీలర్, ఫౌండేషన్, లిప్స్టిక్, మస్కారా వంటి వాటిని కూడా వాడిన డబ్బాల్లో మళ్లీ నింపిస్తున్నాయి. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ అయితే మెట్రో నగరాల్లోని స్మార్ట్ దుకాణాల్లో సర్ఫెక్సెల్, కంఫర్ట్, విమ్ వంటి వాటిని రీఫిల్లింగ్ వెసులుబాటు కల్పిస్తోంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ కంపెనీ ఒకే ఫేస్ క్రీమ్ ని ప్యాక్ల రూపంలో విక్రయిస్తోందండి. అంటే బాటిళ్లతో పాటు ఓ రీఫిల్లింగ్ ప్యాక్ ను కూడా ఇస్తారన్నమాట. కాబట్టి సీసాలో క్రీమ్ అయిపోగానే ప్యాక్ లో ఉన్నదాన్ని నింపుకోవచ్చు అన్నమాట. మరికొన్ని కాస్మెటిక్ కంపెనీలు అన్ని రకాల ఉత్పత్తులకి సంబంధించిన రీఫిల్ ప్యాక్లను ఇంటికే పంపించే ఏర్పాట్లయితే చేస్తున్నారు. దీనివల్ల ప్రతిసారి ఒక్కో డబ్బా ధరలో 20-30% ఖర్చు అయితే తగ్గుతుంది. దీనివల్ల ఉపయోగదారుడితో పాటు కంపెనీలకి లాభమేనండి. ఎలా అంటారా, కాస్మెటిక్స్ లేదా డిటర్జెంట్ల కోసం వాడే ఉత్పత్తులను నింపే డబ్బాల కోసం నాణ్యమైన ప్లాస్టిక్ వాడాలి. అలాగే వాటిని రీసైక్లింగ్ చేయాలన్నా బోలెడు ఖర్చుతో కూడిన పని అండి. అందుకే విధానంతో ఇది వినియోగదారుడికి, అటు ఉత్పత్తిదారుడికి, ఇద్దరికి లాభమే కదండి. ఓకే, మరి అదే తల్లి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. షాంపూ లేదా బాడీ లోషన్ ని నింపాలంటే కొన్ని కంపెనీలు భారీ దుకాణాల్లో వెండింగ్ మిషన్ల తరహా స్మార్ట్ ఫిల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాయండి. అక్కడికి వెళ్లి వెంట తెచ్చుకున్న పాత బాటిల్స్ లో షాంపూని నింపుకోవచ్చు అన్నమాట. లేదా అక్కడ అమ్మే స్మార్ట్ ఫిల్ బాటిల్స్ లో కూడా నింపుకోవచ్చు. వెంట బాటిల్ తీసుకెళ్తే సుమారు 30 రూపాయలు, అక్కడున్న స్మార్ట్ ఫిల్ బాటిల్లో నింపుకుంటే 15 రూపాయల వరకు ఖర్చు తగ్గుతుందటండి. అయితే ఒకే బాటిల్ను పదే పదే నింపుకోవడం కూడా మన ఆరోగ్యానికి అంత క్షేమం కాదు కాబట్టి 3 విడతల వరకు రీఫిల్ చేసుకునే ఏర్పాటునైతే అందిస్తాయండి. అందుకోసం బాటిల్స్ మీద ఒక బార్కోడ్ ఉంటుందట. 3 సార్లు అయ్యాక దీన్ని స్మార్ట్ స్టోర్లో ఇచ్చేస్తే కొత్తది మనం తీసుకోవచ్చటండి. ఈ కొత్తది తీసుకునేటప్పుడు మనకు ఒక రీఫిలింగ్ కూడా ఉచితంగా ఇస్తారటండి. నింపిన బాటిల్స్ మీద ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్లతో ఉన్న లేబుల్స్ను కూడా వీళ్ళు అతికిచ్చిస్తారట. మొత్తం మీద వృధా ఖర్చు తగ్గించి ప్లాస్టిక్ నుంచి భూగోళాన్ని రక్షించేందుకు రీసైక్లింగ్ కన్నా రీఫిలింగే ఎంతో మేలంటున్నారు పర్యావరణ ప్రియులు. మరి లిజనర్స్, మరి మీలో ఎవరైనా మెట్రో నగరాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ పద్ధతిని అమల్లోకి తీసుకురండి. ఎందుకంటే మన పర్యావరణం మన చేతుల్లోనే ఉంది కదండి. మరి ఓకే లిజనర్స్, ఈరోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదూ. మరి మళ్ళీ ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆజే సుప్రియ. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. ఇవాళ మరి మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే అక్షయాన్ అయితే వచ్చేసానండి. మరి మీతో మీరు నాతో మాట్లాడాలనుకుంటే, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
6: హలో
0: హలో అండి.
6: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? శుభ సాయంత్రం అండి మీకు కూడా.
6: పుల్పాటి సత్యమని మాట్లాడుతున్నా మేడం.
0: సత్యవతి గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
6: ఫోన్ ఎన్ని సార్లు చేసినా ఫోనే కలవదు మేడం, బిజీ వస్తుంది.
0: అవునా అండి?
6: మేము కనీసం అండి నెల అవుతుందేమో అసలు.
0: అవునా అండి?
6: చేసినారు కొంచెం పాత వాళ్ళము, మేమైనా పాత వాళ్ళము, అప్పుడప్పుడు మాకు కూడా తీసుకోవాలి కదా మేడం.
0: ఖచ్చితంగా అండి,
6: చాలా రోజులు అసలు రిసిపోతున్నాం అసలు.
0: అవునండి. మరి ఆషాఢ మాసం అయితే ఎండింగ్ వచ్చేసింది కదా అండి, మరి షాపింగ్ ఏమైనా చేసారా? చాలా ఆఫర్స్ ఉంటాయి కదండి.
6: కార్తీకం శ్రావణమాసము ఇంకా ఉంది కదా మేడం, ఇంకా ఒక వారం టైం ఉంది.
0: అవునండి.
6: ఇంకా మేము శ్రావణం అంటే చాలా మంచిగా చేస్తాం మేడం, దేవునికి రోజు పూజ చేస్తాము.
0: అవునండి.
6: ఇంకా నాన్ వెజ్ ఇట్లా ఏం తింటలేము, మంచిగా చేస్తాం మేడం.
0: అవునా అండి? ఓకే అండి. మరి
6: మీ వాయిస్ చిన్నగా వస్తుంది మేడం.
0: అవునా అండి? ఇప్పుడు
6: హలో.
0: హలో అండి,
6: చెప్పండి మేడం.
0: మరి
6: ఏమైనా టాపిక్ ఇచ్చిందా ఈరోజు?
0: ఇవాళ టాపిక్ అదేనండి, ఆషాఢ మాసం గురించి అండి.
6: ఆషాఢం శ్రావణం కోసమా మేడం?
0: అవునండి, ఆషాఢం ఆఫర్స్ ఉంటాయి కదా బయట చాలా.
6: అవునవునా, శ్రావణం వస్తుంది, వారం అయితే వస్తుంది కదా, ఇంకా అప్పుడు అన్ని మంచిగా చేస్తాం మేడం.
0: అవునా అండి? మరి షాపింగ్ చేస్తారా అండి?
6: అక్షయనా మేడం మీ పేరు మేడం?
0: అవునండి.
6: షో బాగా చేస్తుంది మేడం, మంచిగా
0: అవునా అండి. ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? అవునండి చెప్పండి. ఒకసారి మూవీ నేమ్ మళ్ళీ చెప్తారా అండి? ఒకసారి మూవీ నేమ్ మళ్ళీ చెప్పండి. ఓకే అండి. ఆ మూవీనండి,
6: దాంట్లో ఏదన్నా పాట ఇంపించండి మేడం.
0: ఓకే అండి.
6: సైకిల్ సాంగ్ ఏమి ఉంటుంది మేడం? అయితే ఈ పాట మా ఆయన కోసం మేడం.
0: ఓకే అండి.
6: మా ఆయనకి ఇంపించమని అడుగుతున్నా మేడం. ఉందా మేడం పాట? హలో.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికి ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజ్నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి. హాయ్.
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా దేమోరు అండి. నా పేరు ఉమాదేవి.
0: ఉమాదేవి గారు ఎలా ఉన్నారు?
1: ఉన్నానమ్మా. మీ పేరు?
0: నా పేరు అక్షయ అండి.
1: అక్షయ, మొన్న మాట్లాడాను 2 సార్లు.
0: అవునా అండి?
1: అవునండి.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: ఏం లేదండి, చెప్పండి.
0: ఆషాఢం అయితే పూర్తయిపోతుంది కదండి ఇంకొక వారంలో, మరి షాపింగ్ చేశారా? ఆఫర్స్ చాలా ఉంటాయి కదండి.
1: అవునండి, అయిపోయిందండి.
0: శ్రావణ మాసానికి ఇంకేం కొన్నారండి మీరు? ఇంకా ఏం పర్చేస్ చేశారండి?
1: హలో.
0: హలో అండి.
1: హాయ్, చెప్పండి.
0: చెప్పండి.
1: ఈరోజు మా పక్కన పాప లాస్ట్ ఇయర్ పుట్టినరోజు అండి.
0: అవునా అండి.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: అమ్మా, మేము శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు మాట్లాడుతున్నానమ్మా.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామమ్మా, మీరు బాగున్నారు కదమ్మా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: అమ్మా, జోబు దొంగ చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో అనే పాట వినిపించాలని కోరుతున్నామమ్మా.
0: చాలా చక్కగా పాడారండి.
1: అమ్మా, మా మిత్రుల పేర్లు కూడా తెలియజేస్తాను.
0: ఓకే అండి, చెప్పండి.
1: బండార్ త్రిమూర్తులు గుప్తా గారు, మాణిక్యాలరావు గారు, పాలెం పోలయ్య గారు, బాబురావు గారు, రజనీ మేడం గారు, రాజశేఖర్ గారు, రవికుమార్ గారు, బ్రహ్మయ్య గారు, కస్తూరి రాముడు గారు.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ ఈ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి నరేంద్ర రెడ్డి గారు, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్తారా మేడం ఒకసారి?
0: అంటే ఆషాఢ మాసం ఇంకా ఎండ్ అవడానికి వచ్చింది కదండి, ఒక వారంలో. మరి ఆషాఢంలో చాలా ఆఫర్స్ ఉంటాయి కదా, బట్టల మీద, ఇంకా ఆబ్జెక్ట్స్, వస్తువుల మీద, వాటిల మీద. మరి ఏమన్నా కొన్నారా అండి?
1: అట్లేదు, ఆఫర్స్ ఉంటాయి మేడం. ఆఫర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరంటే పాత వదిలించుకోవటానికి కూడా ఆఫర్స్ పెడతారు మేడం.
0: అవునా అండి?
1: అవును మేడం. కాబట్టి మనం ఎవరంటే కొంచెం జాగ్రత్త వహించి ఏదన్నా సొత్తు బాగుంటే తీసుకోవాలి, అంతేగాని ఆఫర్ ఉండాలంటే ఏదంటే అది కొని పడేయకూడదు మేడం.
0: కరెక్ట్ గా చెప్పారండి.
1: ఎట్లా అంటే ఆఫర్స్ కొన్ని ఒక్కొక్కసారి ఏమైనా పాత నిలిచిపోతాయి మేడం వాళ్ళకు, అవే కొంచెం సేల్ చేసి వదిలించుకుందామని చెప్పేసి కూడా ఆఫర్స్ పెట్టారు మేడం.
0: అవునండి.
1: కాబట్టి మన చూసుకుంటే చాలా మంచిది మేడం. ఇంట్లో ఉండేవి కూడా కొందరు ఎవరంటే ఆఫర్ పెట్టాలకో వస్తా ఉంది కదా కొంచెం తక్కువ రేట్కి అని చెప్పేసి కొంటారు మేడం.
0: అవునండి.
1: దానివల్ల ఎవరంటే ఈ వస్తువు పాడైపోయేది కాకుండా ఆ వస్తువు మళ్ళించుకొస్తే దీన్ని మర్చిపోతాం మేడం.
0: అవునండి.
1: దానివల్ల చూసి ఏది కానీ అవసరం ఉంటేనే కొనుక్కోవాలి మేడం.
0: అవునండి, బాగా చెప్పారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం అఖండ సినిమా నుంచి టైటిల్ సాంగ్ కావాలి మేడం.
0: టైటిల్ సాంగా అండి?
1: అమ్మ అమ్మ అఖండ అనే పాట నుంచి మేడం, ఆ పాట కావాలి.

0: హలో అండి.
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్తే.
1: శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాతాపూర్ నుండి లక్ష్మయ్య మేడం.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. మంచి మేడం, అందరూ మంచి ఉన్నాం మేడం. మీరు మంచి కూడా కోరుకుంటారు మేడం?
0: మంచిగా ఉన్నామండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పారు మేడం, ఆషాఢ మాసంలో తెచ్చుకోరా, మంచి ఆఫర్లు ఉంటాయి కదా అన్నారు మేడం.
0: అవునండి.
1: తాజా తెచ్చుకోలేదు మేడం.
0: అవునా అండి.
1: ఏమైనా తెచ్చుకుంటే ఆన్లైన్ బుక్ చేస్తాం మేడం, ఏమైనా అవసరం ఉంటే.
0: అవునా అండి.
1: ఆన్లైన్ బుక్ చేసుకుని తెచ్చుకుంటే అక్కడ ఏం పోతలేదు. షాపింగ్ అయితే పల్లెటూరు కదా మేడం ఇది?
0: అవునా అండి.
1: మా పల్లెటూరు, మా సిటీ కాదు, పల్లెటూరు కదా.
0: ఓకే అండి. మరి మీ
1: మేడం
0: వర్ష
1: మేడం, నా సినిమా మేఘ సందేశ సినిమా కావాలి మేడం, నయసరావది.
0: ఆ మూవీ నుండి
1: ఆకాశ దేశాన ఆషాఢ మాసాన అని పెట్ట ఉంది మేడం పాట.
0: ఓకే అండి.
1: మా మిత్రులు మేడం, ముఖ్యంగా బ్రహ్మయ్య గారు మేడం, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారికి ఆయి, సాతాపూర్ రాజశేఖర్ గారి ఆయి మేడం, అందరి గురించి పాడంగా.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసినాం. లిజ్నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చెందులూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.

0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం.
0: మరి మీ మాటల్లో చెప్తారా?
1: మా మాటలు మీ చీరలు నేసేవాళ్ళం అయిపోతుంది మేడం.
0: అవునా అండి?
1: మీరంతా కొనుక్కుంటే కదా చీరల.
0: అవునా అండి? మరి మీ
1: కట్టుకుంటే కదండి మేడం అందంగా ఉండేది.
0: అర్థం కాలేదండి.
1: చీర ఇల్లు చీర కట్టుకుంటే నాణ్యంగా ఉంటుంది కదా మేడం.
0: అవునండి.
1: మా పనే ఇది వెనకబడిపోతుంది మేడం.
0: అవునా అండి?
1: చీరలు కొనేవాళ్ళే తక్కువ అయిపోయారు మేడం. చీరలు కట్టుకుంటే కదండి మేడం.
0: అవునండి. సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయండి.
1: చాలా తక్కువ మేడం. అసలు చాలా మంది మానేసి వేరే పనులకు వెళ్ళిపోతుంది.
0: అవునా అండి?
1: చేనేత గురించి ఏదో పవర్ లోన్ కూడా వస్తుండే, అవి వాటి మీదకి వెళ్ళిపోతుంది కొంతమంది.
0: ఓకే అండి.
1: ఈరోజు
0: చెప్పండి.
1: ఛాలెంజ్ రౌండ్ సినిమాలో
0: ఆ మూవీ నుండి
1: తెల్లగాలి వీస్తుంది అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: మా మిత్రులు బండారు తిరుమూర్తి గుప్తా గారికి, నెల్లమెల్లి వెంకటరెడ్డి గారికి, బుచ్చి మస్తాన్ బాయ్ గారికి, మా బామది సోమనాథ జనార్దన్ గారికి, పాలిం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అమ్మ, అక్షయ చిట్టి తల్లి నమస్తే. శుభ సాయంత్రం, బండారు త్రిమూర్తులకు వస్తా గద్దాం నుంచి మాట్లాడుతున్నాను రే.
0: నమస్తే అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: అలా సంతోషం, ఆషాఢం టాపిక్ ఇచ్చారు కదా.
0: అవునండి,
1: ఆషాఢం సేల్స్ అని చెప్పేసి మీరు చాలా రకాల వస్తువుల మీద రిపీట్ ఉందని చెప్పేసి డిస్కౌంట్ ఉందని చెప్పి అందేస్తారండి.
0: అవునండి,
1: కాకపోతే మనకు కావలసిన వస్తువులు అయ్యా చూసుకోవాలి తప్ప రెండో వస్తువు కోసం ఒకటో వస్తువుకోవాలండి.
0: అవునండి,
1: ఎందుకంటే మనకు ఉపకరించిన ఒక వస్తువు అయితే ఉపకరించలేదు రెండో వస్తువు అవుతుందండి, అది పక్కన పెట్టే తప్ప దాని వల్ల ఉపయోగం ఉండదండి.
0: అవునండి, చెప్పండి.
1: అందువల్ల మనకు అవతే వస్తువు చూసుకోవాలి తప్పండి, ఏదో అప్పుడు కదా ఒకటి కొంటా ఒకటి అన్నాడు కదా, ఏదో సూర్యవంశ సినిమాలో ఒకటో తేరు కొంటా రెండో తేరు కోసం ఒకటో తేరు కొనిసారి వెంకటేష్ గారు ఒకటో తేరు కొనిసారి మీనగారు అంటే విశేష.
0: అవునండి,
1: అంటే బాగా కాబట్టి పర్లేదన్నా ఉపయోగపడుతుంది, కానీ వస్తువులు ఉపయోగపడలేని వస్తువులు ఉన్నాయి, అటువంటి వాటి జోలి పోకపోతే మధ్య అభిప్రాయం అండి.
0: అవునండి, కరెక్ట్ గా చెప్పారు.
1: మీరు ఆచారం టాపిక్ కాబట్టి నేను ఆచారం మాట తెగతెద్దు పాట అడుగుకోకున్నాను, కావాలంటే
0: ఓకే అండి.
1: నేను ఇంకో పాట ఆచారం పాట ఇంకోటి అడుగుతాను, వేయండి సరదాగా.
0: చెప్పండి.
1: అల్లరి కృష్ణయ్యా, ఈ చిత్రంలో జానకి పాడిన పాట, ఈత రచ్చిన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి. ఆషాఢం వచ్చిందని ఒక పాట ఉంటుంది చూడండి అందులోని.
0: ఓకే అండి, ఉందండి.
1: ఈ పాట నచ్చి ఈ పాట మా అక్క గారు కలుపుడు నాగలక్ష్మి గారి కోసం, తర్వాత మీ నాన్న గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి కోసం, మా అక్కయ్య చిట్టి తల్లి కోసం, నెక్స్ట్ ఒకటి జగన్నాథరావు అచ్చారి గారి కోసం, నల్లమీరి వెంకటరెడ్డి గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, నెక్స్ట్ మస్తార్ బాషా గారి కోసం, బండారు శంకరయ్య గారి కోసం, వీరందరి కోసం ప్రసాదం చేయమని మా అక్షయ చిట్టి తల్లి మనసారా కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయంగా సెలవు తీసుకుంటానమ్మా.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

సందిట్లో సరసాలు ఆడేసుకుందాము సయ్యంటూ సయ్యంటూ సందకాడ యగదిగ యగదిగ యగదిగ యగదిగ యగదిగ యగదిగ.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
1: ఇవాళ టాపిక్ ఏంట్రా?
0: ఆషాఢ మాసం గురించి అండి.
1: ఆషాఢ మాసం గురించా? అయితే ముందుగా ఈరోజు కాజల్ కి మరి టీవీ అండ్ చలనచిత్ర నటి ఉదయ్ భానుకి, మమతా మోహన్ దాస్ కి, జెనీలియాకి, వీళ్ళందరికి కూడా పుట్టిన శుభాకాంక్షలమ్మా.
0: ఓకే అండి.
1: మరైతే ఈ రోజు నేను అడిగే పాట ఏంటి అంటే మమతా మోహన్ దాస్ గారి పాట కావాలి.
0: ఏ మూవీ అండి?
1: యమ దొంగ.
0: ఆ మూవీనండి?
1: యమ దొంగలో మమతా మోహన్ దాస్ పాట, ఏదైనా పర్ల.
0: ఓకే అండి.
1: అయితే ఆషాఢ మాసం గురించి అడుగుతున్నారు కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటామమ్మా.
0: అవునండి.
1: ఎందుకంటే ఆషాఢ మాసంలో అంటే గోరింటాకు పుట్టింటికి చేరుద్ది కదా.
0: అవునా అండి.
1: పుట్టింటికి చేరటం వల్ల ఏమవుతుందంటే సంతోషంతో బాగా ఎర్రగా పండుద్దని ఒక ప్రజల్లో నానుడి.
0: అవునా అండి.
1: అందుకని ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు పండగ అన్నమాట. అట్లాగే ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తవారింటిగా, అమ్మాయి అత్తవారింటికి రాకూడదు, అబ్బాయి అత్తవారింటికి వెళ్ళకూడదు అన్నమాట. ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ అన్నట్టు ఉంటారనమాట.
0: అవునా అండి.
1: అది అయితే నువ్వు అడిగావు కాబట్టి ఈ ఆషాఢ మాసం గురించి ఆషాఢ మేఘాలు అని నేను ఒక చిన్న కవిత రాశాను.
0: చెప్పండి.
1: చెప్తాను. ఆషాఢం వచ్చింది, ఆకాశం మబ్బుల చీర కట్టింది, తొలకరి జల్లులు తెచ్చింది, పొలాల్లో ఆశల మొలకలు వేసింది, రైతన్న వదనంలో చిరునవ్వు వచ్చింది, చినుకుతడితో ఎండిన మట్టి పరిమళాన్ని ఇచ్చింది, నదులకు పకల తెచ్చింది, చెరువులకు జలసిరి వచ్చింది, ఎడారిలా ఉన్న ఊరంతా పచ్చని వనంలా మారింది, జనుల గుండెల్లో ఇంద్రధనస్సు రంగుల జలతారు మెరుపు మెరిసింది, చినుకు తడితో బంగారు పంట పండింది, రైతు ఇంత పండగ తెచ్చింది, కాళిదాసు మేఘ సందేశంలో ఆషాఢ మేఘానికి వేశారు పెద్దపీట, ఆషాఢ మేఘాలు నవదంపతులకు విరహవేదన మిగిల్చింది, ప్రకృతికి పునరుజ్జీవాన్ని ఇచ్చింది. అదమ్మా
0: చాలా చక్కగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పాట వినిపించండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: అభయ్యా అభయ్యా.
3: ఏంటి
2: లవ్వలక్క పిల్ల పిచ్చి పిచ్చి
3: పిచ్చ
2: కిక్కిరి
3: ఏం కావాలా?

0: Yes, sir.
1: ప్రభు, లైటు లైటు

0: మరి మన నెక్స్ట్ కాల్ రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్, మేడం మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం. మేడం
0: బాగున్నారా అండి? మరి వాళ్ళ టాపిక్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాం మేడం. అదే షాపింగ్ ఏమైనా చేశారా? ఆషాఢ మాసం సేల్స్ ఉన్నాయి కదా అని.
0: అవునండి.
1: లేదు మేడం, మేము టైలర్స్ కదా, కొంచెం యూనిఫామ్స్ గుర్తు కొంచెం బిజీగా ఉన్నాం మేడం.
0: అవునా అండి?
1: సేల్స్ అలాంటివి అంటే లేదు మేడం, షాపింగ్ అయితే చేయలేదు.
0: మీకు షాపింగ్ అక్కర్లేదు కదండి, మీరు మీరే కొట్టేసుకుంటారు ఎలాగో.
1: మేడం గారు
0: టైలరింగ్ కదండి, మీరు మీరే కొట్టేసుకుంటారు కదండి ఎలా కావాలంటే.
1: అవును మేడం.
0: అవునండి. చెప్పండి
1: మేడం. బొమ్మరిల్లు మేడం.
0: బొమ్మరిల్లు మూవీ అండి.
1: కన్నులు తెరిసి కలగంటారని.
0: ఓకే అండి.
1: ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
0: ఓకే అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది కదండి. మరి మన కాల్ వస్తే మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు కూడా చెప్పేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే అక్షయ.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయ్స్.
1: పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
2: ఫోన్

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: People out there.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దండోర చిత్రంతో ప్రేక్షకులు మెప్పించిన మురళీకాంత్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి తెరకెక్కుతోంది. ఘన విజయం సాధించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి తర్వాత హీరో నాని సమర్పణలో రూపొందుతున్న చిత్రం ఇది. ఆయన సోదరి దీప్తి గంట దీన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ ఇవ్వగా నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి గౌరవ దర్శకత్వం వహించారు. అంతకు ముందు ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో విడుదలైంది. రుక్మిణి నా భార్య అంటూ టైటిల్ వెనక ఉద్దేశాన్ని చెప్తూ అందులో కనిపించారు నితిన్. తమ మధ్యకు ఎవరైనా వస్తే ఊరుకోను అంటూ కన్నీరు చేస్తోంది ప్రేమికురాలు. నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలిసింది అన్నాడు ప్రేమికుడు. ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రేమ పోరాటం ఎలా సాగిందో తెలియాలంటే మై లేడీ చూడాల్సింది. రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ హ్యాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ఇది. మధుమిత సర్కార్ హీరోయిన్, ప్రశంకర్ డైరెక్టర్. త్వరలోనే విడుదలవుతున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ అమ్మాయి తెలిసే కొద్దీ ఇంకా నచ్చేస్తోంది అంటూ మొదలయ్యే ప్రచార చిత్రంలో ప్రేమ జంట కథా నేపథ్యం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కేజేక్యూ మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. మా సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది అని దీక్షిత్ శెట్టి పేర్కొన్నారు. కేకే డైరెక్షన్లో దీక్షిత్ శెట్టి, శశి ఓదేలా, యుక్తి తరేజా నటించిన మూవీ కేజేక్యూ. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో శశి, యుక్తి తరేజా, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, మా చిత్ర డైరెక్టర్ కిరణ్ గారు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన విజన్ను తెరపైకి తీసుకురావడానికి ఎంతో ప్యాషన్తో పనిచేశాం. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలి అని చెప్పారు.
2: అద్భుతమైన కథ, సరికొత్త స్క్రీన్ ప్లేతో కూడిన సినిమా అగదా అన్నారు డైరెక్టర్ ఎంఎస్ రాజు. ఆయన తెరకెక్కించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కాశీ విశాలాక్షి బలుసు దీనిని నిర్మించారు. భానుచందర్, షిజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ, హారర్ భక్తితో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమాగా ఉంటుంది అన్నారు. అగద అంటే ఏంటన్నది ఈ నెల 14న అందరికీ తెలుస్తుంది అంది నటి కామాక్షి భాస్కర్ల. ఈ కార్యక్రమంలో శ్రవణ్ రెడ్డి, కాశీ విశాలాక్షి, ఉల్క, జోవిక తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకర్స్. కబీర్ సింగ్, ప్రసాద్ బెహ్రా, రాధ్యా మౌనిక, ఆకాంక్ష, ఈశాన్ శంకర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ది రెడ్ బ్యాక్. రవికుమార్ సిరపు డైరెక్షన్ వహించారు, హరికృష్ణ సోమిశెట్టి ప్రొడ్యూసర్. ఇందులోని నీ వెనకే నీ వెనకే అడుగుల జతగా సాగేలే, కాదనకే కాదనకే నీ కాటుకు కనులే లాగే అంటూ సాగే పాటని ఇటీవల విడుదల చేశారు. తిరుపతి జావన సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ దీన్ని ఆల్పించారు. ఈ చిత్రం ఈ నెల 14 రానుంది. ఇరుముడి చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు హీరో రవితేజ. ఆయన, ప్రియాభవానీ శంకర్ జంటగా నటించిన ఈ సినిమాని శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బేబీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 21 రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. యాలాలో యాలాలో ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చట్లో అంటూ సాగిన ఈ పాటలో మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ అనుబంధాలు ఆప్యాయతల్ని హత్తుకునేలా చూపించారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జే సౌమ్య.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్ బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఏ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: నందమూరి బాలకృష్ణ అండ్ ప్రజ్ఞా జైస్వాల్ లీటర్స్ నటించిన అఖండ మూవీ నుంచి జై బాలయ్య సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నామండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, గీతా మాధురి, సాహితీ చాగంటి, సత్య అండ్ అదితి కలిపి అనిపించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసే బతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే రణబీర్ కపూర్, దీపికా పడుకోన్ లిటిల్స్ కి నటించిన ఈ జవానీ హే దివానీ మూవీ నుంచి భక్త మిజదుల్ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా బిన్ని ఆలపించిన ఈ సోపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే అంతా భట్టాచార్య అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సోపెత్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: అద్దరిపోయే తమిళ సాంగ్ విన్నారు కదా, మరి అలాంటి తెలుగు సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేసేబోతున్నాం. ఆ సాంగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ నిత్యామీనల్ లీడర్స్ నటించిన భీమ్లా నాయక్ మూవీ నుంచి లాలా భీమ్లా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే తమన్ అందించగా అరుణ్ గారు ఆల్పించిన ఈ సపరేట్ సాంగ్ కి లిరిక్స్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సపరేట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సబ్సిడీతో లిమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్ ఫ్రమ్ ద మూవీ చెన్నై ఎక్స్ప్రెస్. షారుఖ్ ఖాన్ అండ్ దీపికా పడుకోనే లీటర్స్ నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే విశాల్ శంకర్ అందించగా విశాల్ హంసిక అయ్యర్ అండ్ శ్రీచరణ్ గారు కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సొలిస్నాస్ ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. ఆ సాంగ్ ఏంటంటే అఖిల్ అక్కినేని అండ్ పూజా హెక్టే లీడర్స్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి మనసా మనసా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే గోపి సుందర్ అందించగా ఈ సోపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సురేంద్ర కృష్ణన్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చినాయి ఈ సోపెట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: మనస

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇందుకు ఆలస్యం, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.
5: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే ఐ ఫ్రమ్ ద మూవీ స్ట్రీట్ 2. రాజ్ కుమార్ రావు అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ నడిచిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే సచిన్ జిగ్ర అందించగా, పవన్ సింగ్, సిమ్రన్ చౌదరి, దివ్య కుమార్ అండ్ సచిన్ జిగ్ర కలిపి ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సోలిజనాస్ ఒక మంచి సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. లిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే నాని అండ్ శ్రీనిధి శెట్టి కలిపి నటించిన హిట్ 3 మూవీ నుంచి ప్రేమ వెలువ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే మిక్కిజే మేయర్ అందించగా, శ్రద్ధ శ్రీరామ్ అండ్ నూతన్ మోహన్ ఆలపించిన ఈ సఫేద్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సఫేద్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఎట్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: లిజనర్స్, విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సెండింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంత.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ